0: వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్. బాండ్రా డాలస్ జర లేట్ అయింది, టెన్షన్ పడకండి. కొంచెం ట్రాఫిక్ నుంచి వచ్చే వరకు ఒక 2 నిమిషాలు. సో అయ్యో ఏమైపోయింది, ధూమ్ ధమాకా ఎటుపోయింది అని టెన్షన్ పడకండి. వచ్చేసిన వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్ ఎవ్రీబడి లిస్నింగ్ టు రేడియో సురభి. మీరింటున్నారు ధూమ్ ధమాకా. నేనుంటా ఎవ్రీ థర్స్డే 7 to 9 PM. చలో మరిగా లేట్ ఎందుకు, మనం స్టార్ట్ చేసేద్దాం మన ధూమ్ ధమాకా షో. నేను మీ అన్ను, ఆర్జీ అన్ను అనన్రి, లేకపోతే మీ మాస్ పిల్లను అనన్రి. ఐ విల్ బి హియర్ ఫ్రమ్ 7 to 9 PM అండ్ మనం చేసుకుంటాము ఫుల్ ముచ్చట్లు. ఇవాళ మిక్స్డ్ ఫీలింగ్ లో ఉన్నా, చెప్తా ఏమైతుంది ఏంది అన్నదాన్ని. సో టెన్షన్ ఎందుకు, మనము మస్తు ముచ్చట్లు పెట్టుకోనికి వీ హ్యావ్ ద హోల్ 2 అవర్స్. వెల్ ఒక 10 నిమిషాలు అటు ఇటు. కానీ మీరు మాత్రం ఎక్కడికి ఒక రీ స్టే ట్యూన్డ్, బికాస్ ఐ హావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు సే. ఈసారి అసలు ఇవాళ అయితే నా ఫీడ్ లో మల్టిపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సో అది చెప్పాలంటే ఇక మీరు యూ హ్యావ్ టు స్టే విత్ మీ, యూ హ్యావ్ టు లిసన్ టు మీ. బట్ ఇక మన ట్రేడ్ మార్క్ తోని మనం స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ లిసన్ టు 1 సాంగ్ అండ్ ఐ విల్ బి రైట్ బ్యాక్. చలో అయితే ఒక్క పాట వినేసి వచ్చేద్దాం. లెట్స్ గో. మరి పాట పెట్టుకోదా,
1: అంతలావైతే గుంజుకుంటాం తింటాం పంటాం. అయితే అయితే అయితే అయితే బద్దల్ బాసింగాలు అయితే

మామగారు చెప్పుడు సరే మీరు కొట్టుడు సరే అదే 190 ఇలా ఇంకో 90 వేరా ఎట్లా కొట్టరో చూద్దాం నీయా.

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరు ఇంటున్నారు ధూమ్ ద మాకా విత్ మీ మాస్పిలా, మీ ఆర్జే అనుతోని. నేనుంటా ఎవ్రీ థర్స్డే 7 to 9 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3 రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్. చలో ఇక మనం మన ముచ్చట్లకు పోదాము. ఏందో నాకు ఈ ఇవాళ చెప్తున్నా కదా, అంటే నిన్న సాయంత్రం న్యూస్ అయినప్పటి నుంచే నాకు కొంచెం సాడ్, అంటే కొంచెం కాదు చాలా సాడ్ ఉండే. అండ్ దెన్ ఇవాళ దెన్ ఐఎమ్ హియరింగ్ అబౌట్ ఈ గ్రీన్ కార్డ్ షేకప్ గురించి. అండ్ దెన్ ఐమ్ లైక్ ఈ ఏడు పోతుంది రా బాయ్, మనము ఏడున్నాము, ఏం జరుగుతుంది, ఏంది లొల్లి. సో అన్ని మాట్లాడుకుందాం. బట్ అను ఎందుకు సాడ్ ఉంది, అను ఎప్పుడు ఇట్లా ఫుల్ గడబడి గడబడి సి గడబడి గడబడి ఇప్పుడు కూడా ఉన్నా, కానీ లోపల ఫుల్ సాడ్ ఉన్నా. ఎందుకంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్, యూనో ఐఎమ్ ఏ సినిమా లవర్, మీకు ముందే చెప్పినా దట్ యూనో నేను సినిమాని సినిమా కోసం ఎంజాయ్ చేస్తా. అది ఒక 2-3 అవర్స్ మనకి ఒక మంచి లైక్ ఎంటర్టైన్మెంట్ ఇయ్యాలి, అట్ ద సేమ్ టైం ఏదైనా మెసేజ్ ఇస్తే గుడ్, ఇక ఏదైనా ఎక్స్ట్రా తీసుకోవచ్చు. బట్ అవన్నీ కాకుండా వాట్ ఐ ఎంజాయ్ ఇస్ ద మనకి ఏం గుర్తుండిపోతుంది, వాట్ డు వి టేక్ బ్యాక్ ఫ్రమ్ ఇట్. ఈ జానర్లకి మై ఫేవరెట్ యాక్టర్ నానా పాటేకర్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్ అనమాట. నానా పాటేకర్ ఇప్పుడు కాదు, నేను ఆ ఫస్ట్ మూవీ పరిందా చూసినప్పటి నుంచి ఐ హావ్ బీన్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ యాక్టింగ్. సో అంటే మన తెలుగు ఆడియన్స్ కి కొంచెం అంత పరిచయం ఉండరు, బట్ సినిమా లవర్కి ఎవరికైనా అయితే నానా పాటేకర్ గురించి తెలియని వాళ్ళు అయితే ఉండదు. సో యాక్చువల్లీ నేను ఇవాళ ఒక సెగ్మెంట్ చేద్దామని అయితే పక్కా డిసైడ్ అయినా, ఎందుకంటే ఈయన ఓన్లీ మూవీస్ గురించి చెప్పుకోవడమే కాదు, ఈయన యాజ్ ఎ పర్సన్ ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అండ్ యునో ఐఎమ్ ఆల్ అబౌట్ వాట్ కెన్ వీ డూ టు మేక్ అవర్ లైఫ్స్ బెటర్ కదా. సో అందులో దిస్ పర్సన్ హ్యాజ్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్. లైక్ ఐ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ హిమ్ ఫర్ సో లాంగ్. అండ్ ఇవాళ నేను చెప్తా బికాస్ వై వాజ్ ఐ ఫాలోయింగ్, ఎందుకు ఈయన ఇంత స్పెషల్ ఇన్ ద బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీయే కానీ లేకపోతే థియేటర్ ఇండస్ట్రీయే కానీ, దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వీ కెన్ లర్న్ ఫ్రమ్ దిస్ పర్సన్. అండ్ ఈయన హీ వాజ్ ఓన్లీ 75 years old అండ్ నిన్న సడన్లీ హీ హ్యాడ్ హార్ట్ అటాక్ అండ్ హీ ప్యాస్డ్ అవే. అంటే ఎర్లీ మార్నింగ్ 5:30 వెడ్నస్డే అంటే మన టైంలో సాయంత్రం, అండ్ హీ ప్యాస్డ్ అవే. అండ్ ఇట్ ఫెల్ట్ సో సాడ్ దట్ యునో ఇట్లా ఆయన ఇంకా యాక్టింగ్ చేస్తున్నాడు, ఆయనకు ఒక 3-4 మూవీస్ లైన్డ్ అప్ ఉన్నాయి. డబ్బింగ్ చెప్పాలి, గోవాకి పోయిండు ఆయన ఫర్ థియేటర్ వన్ ఆఫ్ ది ఇది, అక్కడ ఏదో చిన్న ఈవెంట్ అటెండ్ అయిండు, దెన్ ఆయనకు అక్కడ ఇల్లు ఉంటే ఇంటికి వెళ్ళిండు అండ్ హీ వాజ్ ఆల్ అలోన్. అండ్ బాధ ఏమనిపించింది నాకంటే ఆయన 2:30 వాళ్ళ ఫ్రెండ్ కి టెక్స్ట్ చేసిండ, నాకు కొంచెం చాతన అయితే లేదు అని. ఆ మనిషి మెసేజ్ చూసుకొని ఇప్పుడు ఆ ఏజ్ లో 2:30 ఎవరు చూసుకుంటూ కూర్చుంటారు. బట్ ఆయన అంటే ఒక 4 o'clock వచ్చే వరకునే హీ వాజ్ కంప్లీట్లీ బ్రెత్లెస్. 4:20 వరకు హాస్పిటల్ తీసుకుపోయిండు, హీ వాజ్ ప్రొనౌన్స్ డెడ్, ఆయన డెడ్ తీసుకొచ్చిండ్రు అన్నారు. సో ఇది మనకి ఎన్ని క్వశ్చన్లు రేజ్ చేస్తుంది దట్ యునో ఐ విష్ హీ కుడ్ హావ్ ఇన్స్టెడ్ ఆఫ్ టెక్స్టింగ్ హిస్ ఫ్రెండ్ హీ కుడ్ హావ్ కాల్డ్ అంబులెన్స్. యునో వై నాట్? మన వాళ్ళ కోసం మనం ఎంత టెన్షన్ పడతాము, బట్ వాట్ కుడ్ హావ్ బీన్ డన్ డిఫరెంట్? యునో ఒక గ్రేట్ పర్సన్ ని కోల్పోయినాము. అండ్ ఐ నేను ఇవాళ అయితే ఒక 2-3 పాటలు అయితే ప్లే చేస్తా, దే ఆర్ హిందీ బట్ అగైన్ దే ఆర్ బ్యూటిఫుల్ సాంగ్స్. బట్ దానికంటే ముందు మనము ఒక మంచి పాట వినే చూద్దాం, అండ్ దెన్ వీ విల్ గెట్ ఇన్ టు దిస్ టాపిక్ బికాస్ లైక్ ఐ సెడ్ ఈ టాపిక్ కొంచెం సాడ్ టాపిక్, బట్ అగైన్ లైక్ ఐ సెడ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు లర్న్ ఫ్రమ్ హిమ్. సో ఒక ఇన్ఫర్మేషనల్ అండ్ ఇన్స్పిరేషన్ సెగ్మెంట్ చేద్దాం డెడికేటెడ్ టు నానా పాటేకర్. బట్ అంతకంటే ముందు మనం ఒక మంచి తెలుగు పాట వినేసేద్దాం, దెన్ విల్ గెట్ ఇన్ టు ఇట్. లెట్స్ గో.

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరు ధూమ్ ద మాకా విత్ మీ ఆర్జే అనుతోని ఓన్లీ ఆన్ రేడియో సరవి 107.9 FM HD3. సో మనము ఇంత పాట రాకంటే ముందు ఐ వాస్ టెలింగ్ యూ దాట్ వి లాస్ట్ ఎ గ్రేట్ యాక్టర్ నానా పాటేకర్. ఈయన గురించి తెలియని వాళ్ళు అంటూ లేరు. అండ్ నేను చెప్పిన కదా మన తెలుగు ఆడియన్స్ కొంచెం తక్కువ కనెక్ట్ అయినా మీకు ఒక చిన్న హింట్ ఇస్తాను నేను. మనం రీల్స్ చూడనోళ్ళం లేవు. ఎవ్రీబడి ఈజ్ ఇన్ సోషల్ మీడియా. మనము ఎవ్రీ రీల్ ని స్క్రోల్ చేస్తూ ఉంటాం. స్క్రోల్ చేసినప్పుడు ఏ కామెడీ రీల్ వచ్చినా ఆ ఎండింగ్ లా రెండే వస్తాయి మాక్సిమం. ఒకటేమో ఒక చిన్న పిల్లోడు నవ్వుకుంటా చాయ్ని అక్కడ పక్క పెడతాడు, అది ఓన్లీ. బట్ ఇంకొకటి ఒక గ్రే కలర్ సూట్ వేసేసుకొని ఇట్లా ఫుల్ యూనో గోల్డ్ గిల్డ్ చేతికి వేసుకొని కప్పుతోని తాగుకుంటూ తాగుకుంటూ ఫుల్ నవ్వుకుంటూ కప్పు చేయిస్తాడు, దాట్ సెకండ్ పర్సన్ బొట్టు పెట్టుకుంటాడు, దాట్ గాయ్ ఇస్ నానా పాటేకర్. అది యాక్చువల్లీ మూవీ సీన్, కానీ ఆయన ఆ సీన్ నుంచి మీమ్స్ కి ఫుల్ అసలు క్రేజ్ వెళ్ళిపోయాడు. సో ఈ కాంటెక్స్ ఎందుకు చెప్తున్నా అంటే తెలివని వాళ్ళు అంటూ లేరు. బేసిక్లీ ఆయన యాక్టింగ్ కి ఆయన లైఫ్ స్టైల్ కి అసలు ఫిదా అయిన వాళ్ళు ఎవరు లేరు. బట్ ఎవరు అని ఇప్పుడు తెలుగు ఆడియన్స్ ఇప్పుడు మనం నాకు ఇప్పుడు నా షోలో ఎవరబ్బా మాకు నానా పాటేకర్ తెలియదు అనే వాళ్ళకి కూడా ఉండదు. ఎందుకంటే ఆయన తెలుగు సినిమాలు చేయలేదు ఎప్పుడు. ఆయన హీ కమ్స్ ఇన్ ఎవ్రీ మీమ్. యూ ఓపెన్ ఎ మీమ్ టుడే యూ విల్ థింక్ ఇట్స్ ఫనీ, బట్ టుడే వెన్ ఐ వాజ్ వాచింగ్ కామెడీ థింగ్ ఇట్ డిడ్ంట్ ఫీల్ ఫనీ ఫర్ మీ బికాస్ వి లాస్ట్ హిమ్. అండ్ ఈయన ఫిట్ ఉండే, హీ వాజ్ డూయింగ్ గుడ్. నేనైతే మొన్ననే చూసాను ఆయన వీడియో, 75 ఇయర్స్ లా హీ వాజ్ డూయింగ్ డిప్స్ అండ్ ఐ వాజ్ లైక్ అరే హీస్ మెయింటైనింగ్ సో గుడ్ అనుకున్నా. బట్ అగైన్ ద ప్రాబ్లమ్ ఈస్ ఎంత హెల్దీ ఉన్నా మన చేతిలో ఏది లేదు. యు నో యూ డోంట్ నో వాట్ హ్యాపెన్స్. ఈయన కన్ఫెషన్, ఇంకొక మరాఠీ మూవీ వస్తుంది మన శ్రద్ధా కపూర్ది. సో ఎన్ని సినిమాలు చేస్తున్నాడు యాక్చువల్లీ యునో. అండ్ దెన్ దిస్ హ్యాపెండ్, ఆయన వెంట్ ఫర్ గోవా ఫర్ యునో మీ ఈవెంట్ అండ్ దెన్ హీఈస్ నో మోర్. ఆయన మళ్ళీ పూణేలో ఆయనకు ఒక ఇల్లు ఉంటే అక్కడ తీసుకొచ్చి ఫుల్ స్టేట్ ఆనర్స్ తోని దే హ్యావ్ సెండ్ గుడ్ బై టుడే. సో ఇట్ వాజ్ వెరీ హార్డ్ టు వాచ్. బట్ ఆయన గురించి కొంచెం సేపు అన్న మనం మాట్లాడుకోవాలి. అండ్ ఐ వాంట్ టు టెల్ యూ వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ హీ లెడ్ అండ్ హౌ హీ కేమ్, హౌ సింపుల్ హీ వాజ్. అండ్ ఆయన లైఫ్ ఈజ్ సంథింగ్ దట్ వీ షుడ్ ఆల్ లిజన్ అబౌట్. సో అది చేసే ముందు క్రాంతివీర్, ఆయన హిందీ సినిమా క్రాంతివీర్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. సో దాంట్లోకి ఒక పాట పెడతా, ఆ పాట మీరు ఇని ఉండొచ్చు వినకపోవచ్చు. ఇట్స్ ఎ హిందీ సాంగ్ బట్ ఇట్స్ ఎ వెరీ ఫన్ సాంగ్. అందులో ఆయన యాక్చువల్లీ డాన్స్ కూడా చేస్తాడు. సో ఈ పాట ఎంజాయ్ చేయండి. దాని తర్వాత ఐ వాంట్ టాక్ అ లిటిల్ బిట్ అబౌట్ నానా పాటేకర్. తర్వాత మనం రెగ్యులర్ ముచ్చట్లోకి వెళ్ళిపోతాం. ఓకే, లెట్స్ గో.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: Hello, hello. Are you ready to get your Halloween on? E Halloween ki me Radio Surabhi is bringing you Spook and Sparkle with Hareli Fresh Market Prosper on October 10th from 5 PM onwards. Pole edu giveaways kawala, meere winner avala, aite come dressed to impress. Car to car hop cheyandi, trunk or treat lo participate chesi, take exciting giveaways home. Intakante best part chappana, free entry and free parking. Come celebrate Halloween with Radio Surabhi. Spook and Sparkle, October 10th, 4 PM onwards at Hareli 5530 West University Drive. Come for the treats, stay for the sparkle. హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
2: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 AM to 8 PM. Free entry and car parking. An event by My Square Feet.
3: డాలస్ లో మనకి దొరకని ఫ్రూట్ లేదు, మనం తినని ఆకుకూరలు లేవు, మనకు అందుబాటులో లేని పువ్వులు కూడా లేవు. ఆల్ బికాస్ ఆఫ్ వల్లెంబారి ఫార్మ్స్.
4: దొండకాయ, వంకాయ, సొరకాయ,
3: వల్లెంబారి ఫార్మ్స్.
4: సీతాఫల్, సపోటా, మామిడి పళ్ళు, చిన్న ఉసిరి,
3: వల్లెంబారి ఫార్మ్స్.
4: తమలపాకు, మల్లెలు, పారిజాతం, దేశీ గులాబీ,
3: వల్లెంబారి ఫార్మ్స్.
4: గోంగూర, తోటకూర, బచ్చలి, మునగాకు,
3: వల్లెంబారి ఫార్మ్స్.
4: మల్లెలు, బటన్ రోజెస్, లోటస్, గన్నేరు,
3: వల్లెంబారి ఫార్మ్స్. ఎగ్జాటిక్ ఫ్రూట్స్, vegetables, flowers, ఏమైనా సరే వల్లెంబారి ఫార్మ్స్ ఇస్ యువర్ ఫస్ట్ పిక్. ఫైండ్ దెమ్ అట్ యువర్ నియరెస్ట్ ఇండియా బజార్.
0: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
5: Sure. How many people are we expecting?
0: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
5: Idi office party a leka jatra?
0: Tension padakandi, swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust swadeshi.
6: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
7: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
6: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బిలవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
8: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరు వింటున్నారు ధూమ్ ద మాకా విత్ మీ ఆర్జే మీ మాస్ పిల్ల అనుతోని. నేనుంటా ఎవ్రీ థర్స్డే 7 to 9 PM ఓన్లీ ఆన్ మన రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్. చలో మనము బ్రేక్ తీసుకొని వచ్చేసాము. ఫస్ట్ హాఫ్ అవర్ కొంచెం ఫాస్ట్ అయిపోయింది, అసలు ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ దెన్ ఐ వాంటెడ్ టు, మీకు చెప్పినట్టు ఐ వాంటెడ్ టు డూ అ స్మాల్ ట్రిబ్యూట్ ఫ్రమ్ మై వే అనమాట. బికాజ్ ఈ యాక్టర్ గురించి కొంచెం సేపు అన్న మాట్లాడుకుందాం అన్న కదా. నాట్ జస్ట్ ఒక మూవీ యాక్టర్ అనే కాదు, ఒక లైఫ్ నికి ఒక సార్థకత అంటాం కదా, అట్లా ఒక లైఫ్ దేవుడు ఇచ్చినందుకు దాన్ని ఒక మీనింగ్ఫుల్ లైఫ్ లీడ్ చేసి ఎంతో మందికి ఎగ్జాంపుల్ అయ్యిండు. అండ్ దట్ ఈస్ నన్ అదర్ దాన్ నానా పాటేకర్. నానా పాటేకర్ గురించి లైక్ ఐ సెడ్ కొంచెం అన్నా తెలియనోళ్ళు అంటూ ఎవ్వరు ఉండరు, బట్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి కొంచెం తక్కువ, ఎందుకంటే ఆయన మరాఠీ, మెయిన్ మరాఠీ ఆర్టిస్ట్. బట్ హిందీ మూవీస్ లో ఆయన చేసిన ఈ ఒక్కొక్క మూవీ ఈజ్ ఐకానిక్. అండ్ ఈయన హీ వాజ్ ఓన్లీ 75 యెస్టర్డే వెన్ హీ డైడ్, అండ్ దిస్ మార్నింగ్ విత్ ఫుల్ స్టేట్ రైట్స్ హీ హ్యాడ్ అ ప్రాపర్ క్రిమేషన్. అయితే ఈయనకి, ఈయన గురించి చెప్పాలి అంటే అసలు ఒక పవర్ఫుల్ వాయిస్, ఈయనకున్న యాక్టింగ్ స్టైల్ ఇట్స్ వెరీ యూనిక్. స్క్రీన్ మీద కనిపిస్తే అసలు ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాడు, ఒక లెజెండరీ యాక్టర్ ఈయన. అండ్ హీ కేమ్ ఫ్రమ్ ద వెరీ యునో హంబల్ బ్యాక్గ్రౌండ్. ఈయన ఒక మరాఠీ ఫ్యామిలీకి హీ వాజ్ బోర్న్, అండ్ లిటరలీ యూ వోంట్ బిలీవ్ ఆయన ఫ్యామిలీకి అసలు ఏం లేకపోతే యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్ లాగానే ఆల్మోస్ట్ యంగ్, లిటరలీ లైక్ యునో 8 ఇయర్స్ 9 ఇయర్స్ ఉన్నప్పటి నుంచే పనిచేయడం స్టార్ట్ చేసిండు. యూ యూస్ టు డూ ఆల్ కైండ్ ఆఫ్ ఆడ్ జాబ్స్ అంట, అది చేసుకుంటా దెన్ హీ స్టార్టెడ్ లెర్నింగ్ అబౌట్ యునో వాట్ హీ కెన్ డూ. సో అప్పుడు హీ వెంట్ ఇన్ టు ట్రయింగ్ డిఫరెంట్ థియేటర్స్, థియేటర్ కి వెళ్ళి ట్రై చేసి థియేటర్ లో కూడా, థియేటర్ అప్పుడు ఎట్లుంటుండేనంట దట్ ఏదో ఒక ప్లే చేయొచ్చు కానీ పైసలు రావు, రైట్? సో ట్రై చేసి ఫైనలీ హీ వాజ్ ఏబుల్ టు కమ్ టు మూవీస్. బట్ అగైన్ దట్ ఈస్ వెరీ వెరీ లేట్ ఆల్సో. ఎట్లా అంటే ఈయన యాక్చువల్లీ హీ వాజ్ బోర్న్ యాజ్ విశ్వనాథ్ పాటేకర్, బట్ చిన్నప్పుడే నానా నానా అనిపించుకుంటా, లైక్ వాళ్ళ మరాఠీలో నానో ఇస్ లైక్ మన దగ్గర నానా లాగా. సో అప్పుడు that's how he got his name. Nana Patekar is not his full name, but his original name is, full name is Vishwanath Patekar. Okay, aina enni struggle years aina kuda chinna part gaani pedda part gaani ye part ochina kuda ah paravaled nen chesta paravaled nen chesta anukunta enno years he did basic characters, but then 1989 that's when he had a breakthrough. మీరు ఇప్పటిదాకా చూడకపోతే మాత్రం యూ షుడ్ వాచ్ ద మూవీ పరిందా. పరిందా మూవీ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. అంటే నిజంగా చెప్తున్నా కదా, హిందీ మూవీ అర్థం కాకపోయినా కూడా మీరు కొన్ని మూవీస్, ఫర్ ఎగ్జాంపుల్ నేను దురంధర్ గురించి చెప్పినట్టు, ఈ మూవీస్ ఎస్పెషలీ నానా పాటేకర్ చేసిన మూవీస్ అయితే మిస్ కావద్దు. సబ్ టైటిల్స్ పెట్టుకోవాలని చూడండి, ఆర్ జస్ట్ వాచ్ హిమ్ ఫర్ హిస్ యాక్టింగ్. అట్లాంటి యాక్టింగ్ నేను ఇప్పటిదాకా హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరిని చూడలేదు, ట్రస్ట్ మీ. తర్వాత ఆయన దానికి ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది. తర్వాత హీ డిడ్ క్రాంతివీర్. క్రాంతివీర్ ని మనకు తెలుగులో కూడా డబ్ చేసిండ్రు, బట్ ఐ డోంట్ రిమెంబర్ సాయి కుమార్ ఎవరో చేసిండ్రు అనుకుంటా, బట్ హిస్ క్యారెక్టర్ ఇస్ సో పవర్ఫుల్ అసలు పరేషాన్ అవుతారు మీరు. తర్వాత అబ్ తక్ చెప్పని చేసిండు, అది కూడా ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్, ఇట్స్ మిస్టరీ పోలీస్ ఆఫీసర్ రోల్. సో దెన్ ప్రహార్. తర్వాత కామెడీ జానర్ లో కూడా వెల్కమ్ సిరీస్ లో హీ వాజ్ దేర్ ఇన్ వెల్కమ్. సో ఆ వెల్కమ్ మూవీలోనే టీ రాకుండా నవ్వుతాడు చూడు ఎక్స్ట్రీమ్ లా, అది అసలు ఇప్పటికి కూడా ఒక ఫేవరెట్ మీమ్ ఆఫ్ ఆల్ ఇన్స్టాగ్రామ్ అయిపోయింది. సో మీరు ఎక్కడ చూసినా ఆయననే కనిపిస్తాడు బేసిక్లీ, వెన్ హీస్ లాఫింగ్, ఒక చిన్న బాబు చాయ్తోని ఇంకొక కప్పుతో నవ్వటైనా ఈయననే. సో ఈయన హీ వాజ్ ట్రైన్డ్ లైక్ యునో. అండ్ ఈయన గురించి స్పెసిఫిక్లీ ఎందుకు అను వాంట్స్ టు డూ, ఈజ్ జస్ట్ అనదర్ యాక్టర్ అంటే కాదు, ఈయన అప్పుడు మన కార్గిల్ వార్ అవుతున్నప్పుడు హీ వాజ్ లైక్ బ్రేక్ తీసుకొని హీ వెంట్ అండ్ హీ యాక్చువల్లీ రిక్వెస్టెడ్ ద ప్రెసిడెంట్ దెన్ అండ్ సెడ్ ఐ వాంట్ టు అండ్ యునో మినిస్టర్స్ దట్ నన్ను లెట్ మీ గో అండ్ ఫైట్ ఫర్ మై కంట్రీ. సో హీస్ యాక్చువల్లీ ఎన్లిస్టెడ్ టు బీ విత్ ఆర్మీ అండ్ హీ వాజ్ దేర్ యాజ్ పార్ట్ ఆఫ్ ద అండ్ ఎక్కడ హీ కుడ్ హావ్ యూజ్ దట్ ఫర్ పబ్లిసిటీ, రైట్? మన వాళ్ళకి ఈ జమానాల ఒక చిన్న సెలబ్రిటీని ఒక ఫోటో దిగితేనే దాన్ని ఓ ఇంత లాగి దాన్ని పబ్లిసైజ్ చేసుకుంటాం, ఫుల్ గా వాడుకుంటాం. అట్లాంటిది అప్పుడైతే ఇది ఎంత పెద్ద విషయము, హీ నెవర్ యూజ్డ్ ఫర్ పబ్లిసిటీ. అసలు చాలా మందికి తెలియదు విషయం దట్ హీ యాక్చువల్లీ వాజ్ దేర్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఆర్మీ టీమ్ అండ్ హీ వాజ్ యునో పార్ట్ ఆఫ్ ద మిలిటరీ టు ఫైట్ అగేన్స్ట్ కార్గిల్ వార్ అయిన తర్వాత దెన్ హీ కేమ్ బ్యాక్, you know. So tarvata he won 3 national awards, Padma Shri in 2013. Asalaina cheyina range of movies is like comedy gaani, serious drama gaani, hero chesindu, villain chesindu, and then even Agni Sakshila you have to see him as a villain. My god, asalu off screen la he is a soldier, you know. Prahar movie kaithe he went military training also. సో ఇన్ని ఇన్ని కష్టాలు పడినా హీ కుడ్ హావ్ ఈజీలీ అండ్ దెన్ హీఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ యాక్టర్స్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రొడ్యూసర్ నుంచి నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తే చేస్తా ఆజ్ హీ వాజ్ ద ఫస్ట్ వన్ టు డిమాండ్ దట్ బికాస్ హీ న్యూ హిస్ వర్త్ and that is what makes me like you know oh my god but there is one more extremely nice things that he started from 2015 I will tell that after this small break gaadu oka manchi part inne chusam and I like I said because I'm talking about such an inspirational person kabatti oka manchi song dan genre lane inesh vachesam let's go

చేస్తుండ్రుభై. అది మన యుఎస్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే, ఒక మన పెద్ద పెద్ద ఫర్మ్స్ ఏవైతే ఉంటాయో ఎస్పెషల్లీ మైక్రోసాఫ్ట్ ని టార్గెట్ చేసింది. దాంతో పాటు ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, కాగ్నిసెంట్ ఇట్లాంటి మేజర్ ఐటీ కంపెనీలలో గ్రీన్ కార్డ్ కోసం ఫర్మ్ లేబర్, మనం లేబర్ అంటాం కదా ఫస్ట్ స్టేజ్, దాన్ని సస్పెండ్ చేసి పెట్టేసింది. అంటే వాట్ డస్ దట్ మీన్ ఫర్ అస్ అనుకుంటారా? వెల్, ఆల్రెడీ గ్రీన్ కార్డ్ ఉంటే వాళ్ళకి క్యాన్సిలేషన్ కాదు. కానీ మీరు ఇప్పుడు ఈ కంపెనీస్ ఏవైతే 6 ఇయర్స్ H1 అయిపోయాక ఏదైతే లేబర్ పెడతారో వాళ్ళకి ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే లేబర్ ని సస్పెండ్ చేసిండ్రు విత్ అన్ ఇండెఫినెట్ డేట్, అదొక ప్రాబ్లం. అండ్ ఇంకొకటి, వీళ్ళు మళ్ళీ ఎప్పుడు రీస్టార్ట్ చేస్తారు అన్నది తెలియదు. సో మన కంట్రోల్లో లేదు. బట్ ఇప్పుడు గ్రీన్ కార్డ్ సిచ్యువేషన్ టైట్ చేయడమే కాకుండా ఇట్లాంటి స్క్రూటినీలు, వీఆర్ రివ్యూయింగ్, ఈ కంపెనీస్ మిస్యూజ్ చేస్తున్నాయి అని ఈ కాన్వర్జేషన్ వెళ్తున్నాయి కాబట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ లేబరే లాంగ్ అవుతుంది. లేబర్ సర్టిఫికేషన్ అంటాం కదా, అదే మొత్తం ప్రాసెస్ లో లాంగెస్ట్, తర్వాత మనకి ఇక ప్రయారిటీ డేట్. బట్ అది కూడా ఆపేషన్. సో ఇప్పుడు ఈ కంపెనీస్ త్రూ అయితే ఫర్మ్ ఫైల్ చేస్తే మాత్రం అసలు పిక్కే కాదు, ఎందుకంటే వాళ్ళు సస్పెండ్ చేసేసారు. బట్ టెన్షన్ పడకండి, అగైన్ యూ డోంట్ హ్యావ్ దీస్ things in your control. So let us hope for the best and then let us hope that they start it again, you know. కరికటి న్యూస్ ఇన్నప్పుడు మాత్రం అరే ఏమైతుందిరా భయ్ అనిపిస్తుంది. ఒక మంచి పాట తినేసి వద్దాం. దట్స్ ఆల్ వీ కెన్ డూ రైట్ నౌ. బట్ డోంట్ లూజ్ హోప్. ఆల్ ఐ కెన్ సే ఈస్, యు నో, ఈవెన్చువల్లీ థింగ్స్ విల్ క్లియర్ అప్ స్లోలీ, వెరీ స్లోలీ బట్ స్లోలీ. ఓకే, ఒక పాట తినేసి వద్దాం.

ఎంత గొప్ప సొగసులు ఈ ఆడదాచిన పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక్క ప్రాజెక్టే ఎందుకు చూడాలి? వేరువేరు ప్రాంతాలు, వేరువేరు ప్రాజెక్ట్స్, వేరువేరు ధరలు, వేరువేరు చాయిసెస్. నియోపోలిస్, కోకాపేట్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సికింద్రాబాద్, కల్లాపూర్, చెవెళ్ళ, కొంపల్లి ఫ్యూచర్ సిటీ, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోట. గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హయత్ రీజెన్సీ ఫ్రిస్కోలో జరగబోతోంది అక్టోబర్ 10th and 11th. చూడండి, కంపేర్ చేసుకోండి, మీకు నచ్చిన దాన్ని మీరే సెలెక్ట్ చేసుకోండి.
2: శివదుర్గా జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్ ఫ్రిస్కో కోయదొర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. వీరు మీ ముఖము, చెయ్యి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకెటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాసరాజు.com.
3: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
4: ఐ హావ్.
3: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
5: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
6: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
7: Yes.
6: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని. ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
8: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
5: What is this address again?
8: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
9: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
10: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
9: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
11: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
9: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
12: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మీరు ధూమ్ ద మాకా, నేను మీ అనూని ఉంటా ఎవ్రీ థర్స్డే 7 to 9 PM ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. ఇవాళ మనం ఫస్ట్ అవర్ లా వి పేడ్ అవర్ ట్రిబ్యూట్ టు నానా పాటేకర్ అండ్ ఐ లైక్ ఐ సెడ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ బట్ వి లాస్ట్ హిమ్ బట్ లైక్ హీ సేస్ ద షో మస్ట్ గో ఆన్ వీ హ్యావ్ టు కంటిన్యూ అవర్ షో అండ్ దెన్ నేను యాక్చువల్లీ ఇవాళ చాలా ఎక్సైటెడ్ ఉండేది తెలుసా బికాస్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై అదర్ ఫేవరెట్స్ నేను ఈ న్యూస్ ని ఎందుకంటే ముందు అనుకున్నా అరే ఈ వీక్ మాత్రం నేను మస్త్ ఒక ఫుల్ ధూమ్ ధమాకా షోలో ఐ వాంటెడ్ టు డూ అ ప్రాపర్ ఫన్ ట్రిబ్యూట్ అబౌట్ మై వన్ ఆఫ్ మై అదర్ ఫేవరెట్ యాక్టర్ అమితాబ్ బచ్చన్. ఎందుకంటే ఆయన బర్త్డే వచ్చేస్తుంది సండే అండ్ ఈయన అసలు లైఫ్ అసలు ఏమైనా సెలబ్రేట్ చేసుకోవచ్చా? మనిషి అసలు హమ్ జహా సే షురూ హోతే లైన్ వహీ సే షురూ హోతే ఆ డైలాగ్ లెక్క ఎక్కడుండే మనిషి ఆయనంట. ఆయన వాయిస్ బాగాలేదని చెప్పి ఆల్ ఇండియా రేడియోలో ఆయనకి ఇయ్యలేదంట. కెన్ యూ ఇమాజిన్ దట్? ఆయనని నో చెప్పిండ్రు. అండ్ దెన్ ఏ ఇంత హైట్ ఉన్నది ఈ మనిషిని ఎవరు తీసుకుంటారు అని అనుకున్న ఆయనని పట్టుకొని లుక్ అట్ వేర్ ఈజ్ టుడే. ఆయనకి జస్ట్ ఇప్పుడు కోన్ బనేగ కరోడ్పతి నడిచేది ఆయనతోని. అట్లాంటి మనిషి అసలు యూ కెనాట్ ఫైండ్ ఎనీవేర్ యునో. నాకైతే లైక్ యునో ఆసమ్ అనిపిస్తాడు, బికాస్ ఎవ్రీ సండే ఆయన ఇంటి ముంగట వేల మంది ఇప్పటికీ కూడా దే స్టాండ్ ఫర్ హిమ్ ఫర్ అ రీజన్. ఆయనకి మాత్రం వీ హ్యావ్ టు సే హ్యాపీ బర్త్ డే టు హిమ్. బట్ ప్రాపర్ గా లాస్టింగ్ చేసేటప్పుడు చెప్దాం. అంతకంటే ముందు ఆయన ఒక్క పాట హిందీ, మళ్ళీ తెలుగులోకి వెళ్ళిపోతాం మనం. బట్ ఈ పాట వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ ఆఫ్ అమితాబ్ బచ్చన్. అ వెరీ హ్యాపీ బర్త్ డే ఫర్ అన్ అర్లీ బర్త్ డే, బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ సండే ఫర్ హిమ్. హీస్ టర్నింగ్ 83. లెట్స్ గో మిస్టర్ అమితాబ్ జీ, దిస్ ఇస్ ఫర్ యూ. ఈ పాటకు మస్తు డ్యాన్స్ తీసుకోవచ్చు, మీనింగ్ కూడా సూపర్ ఉంటుంది హిందీ అదృష్టం.

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. పాటను మధ్య కలాపన బికాస్ ట్యూన్ అయిన వాళ్ళు ఇప్పుడే సడన్ గా ఏమైంది అను ధూమ్ ధమాకాల ఆప్కి అప్నీతో చేసే తైసే అని ప్లే చేస్తుంది అని టెన్షన్ పడుతుంది కదా. దాట్ వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ బికాస్ ఐఎమ్ విషింగ్ అవర్ సూపర్ స్టార్ ఆఫ్ ద సెంచరీ అని చెప్తా ఆయన గురించి. నేనైతే అమితాబ్ బచ్చన్ వెరీ హ్యాపీ బర్త్డే అమితాబ్ బచ్చన్ జీ, యు ఆర్ అమేజింగ్. ఆయన ఈజ్ 83 ఇయర్స్ ఓల్డ్ నౌ అండ్ సండే ఈజ్ హిస్ బర్త్డే అండ్ ఇవాళ కూడా ఎవ్రీ డే హీస్ వర్కింగ్. సో దాట్ మనం ఎన్నో ఎంతో మంది దగ్గరికి వెళ్ళి ఎన్నో నేర్చుకోవచ్చు. ఈ మనిషి దగ్గరికి వెళ్ళి ఒక డిసిప్లిన్ అన్నది నేర్చుకోవచ్చు. ఎంత ప్రాపర్ గా ఆయనకి ఏం తక్కువైంది చెప్పు, ఎంత నిమ్మలంగా ఉండొచ్చు ఇంట్లో హ్యాపీగా ఫుల్ ఇల్లంతా సూపర్ స్టార్లే పెద్ద పొలిటీషియన్లు ఎంత ఉన్నా కూడా నో, ఆయన ఆయన పర ఆయన చేసుకుంటాడు. బట్ వీ ఆల్ లవ్ టు వాచ్ హిమ్ ఆన్ స్క్రీన్. కోన్ బరేగా కాకపోతే అప్పుడప్పుడు నేను జస్ట్ ఆయన వాయిస్ కోసం వింటా. అసలు ఏమన్నా వాయిసా? అండ్ మీరు నమ్ముతారా, మీరు ఇప్పుడు రేడియోలో వింటుండే ఆయన వాయిస్ ని ఆల్ ఇండియా రేడియో రిజెక్ట్ చేసిందంట, సేయింగ్ దట్ ఏ మాకు ఈ వాయిస్ చాలా పెద్ద లౌడ్ అనిపిస్తుంది అని. యూనో నసీబ్ అంటాం కదా, చూడు నసీబ్ ఏడుంది అక్కడ వద్దనుకున్న ఆయన. మన మెహమూద్ ఆయన ఇచ్చిండు ఆయనకి ఫస్ట్ రోల్. And man, what a career, like, you know, amazing. So this is wishing Amitabh Bachchan ji a very happy birthday. But in a happy birthday segment, everybody who is celebrating birthdays this week, today, and also until next Thursday, I see you. A very happy birthday anniversary. Yes, kundunde meeku very happy anniversaries. Manchi enjoy cheyandi edukana onri massu massu massu restaurant lu unnai, variety food undi, not just you know Indian ga massu variety lu unnai. Go enjoy what you like and have a nice meal and dessert inda marchipokandi. మంచిగా ఒక ఒక స్వీట్ ఎండ్ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. సో సెలబ్రేట్ యువర్ డే లైక్ ఐ సెడ్, ఏం లేకపోతే నాకైతే ఇప్పుడు బర్త్డేలు ఏం లేవు. బట్ పోయి అట్లనే జస్ట్ బికాస్ ఇట్ ఈస్ అ ఫ్రైడే, బికాస్ ఇట్ ఈస్ అ సాటర్డే, గో హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ అండ్ లిసన్ టు దిస్. ఇక పాత పాటలు కాబట్టి ఒక మంచి పాత పాట ఇస్తా, ఎంజాయ్ చేయండి. ఇదే సినిమా అయితే తెలిస్తే చెప్పండి 9726361966.

వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్, మీరింటున్నారు ధూమ్ ద మాక. సో ఇక ఇంకా ట్రెండింగ్ ఏం నడుస్తున్నాయి ఇప్పుడు ఈ వారంలో అంటే, రెండు మూవీస్ రిలీజ్ అవుతున్నాయి నెక్స్ట్ వీక్, ఎక్సైటెడ్ ఉన్నారా? ఏ రెండు మూవీలు అంటే రణబలి, ఇక ఆ డైలాగ్ ఉంటది కదా రణబలి రా, ఇక మొత్తం చెప్తే ఇక లొల్లి లొల్లి అయిపోతుంది. కానీ అవి ఏమో అంటే, లాస్ట్ టైం అయితే నాకు ఆన్ ఇయర్ ఛాలెంజ్ వచ్చింది కదా, అది ఇస్ గోన్ బి ఎ సూపర్ డూపర్ హిట్ అని. సుజాం భయ్ ఇంకొక 1 వీకే ఉంది, సుజాం ఫుల్ హిట్ అవుతుంది అని ఐ ఆల్సో వాంట్ ఇట్ టు బి హిట్, బట్ కంటెంట్ ఉండాలి, సూచించిన మంచిగా అనిపించాలి నాకు. ఇంకా నేను ఇంకా పారడైజ్ నుంచి తేరుకోలేదు, బట్ అగైన్ కలెక్షన్ అయితే వచ్చేసాయి అంట. సో మేబీ యునో ఎవ్రీబడి స్టిల్ వాంటెడ్ టు గో బిఫోర్ యునో ద మూవీ ఇట్ సెల్ఫ్, దట్స్ అ గుడ్ థింగ్. నేను ఎప్పుడు కదా వాచ్ అట్ యువర్ ఓన్ రిస్క్ అని చెప్పిన, నేను పోవద్దలే మళ్ళీ మీ ఇష్టం. బట్ నెక్స్ట్ వీక్ జైలర్ 2 రిలీజ్ అవుతుంది అండ్ రణబలి రిలీజ్ అవుతుంది. కాంపిటీషన్ ఉండేయని నేను అనుకోను, ఎందుకంటే జైలర్ 2 ఆ మ్యాసివ్ లెవెల్ లా మన తమిళనాడులోనే మెయిన్ హిట్ అవుతుంది. అది కూడా ఇప్పుడు విజయ్ సి ఏమన్నాడు కాబట్టి వీ డోంట్ నో అది ఎంత పెద్ద హిట్ అవుతుందో, బట్ కోర్ ఫ్యాన్స్ మాత్రము జైలర్ 2 ని మనము ఓటీటీలో వచ్చినప్పుడు చూసాంలే అనుకునే వాళ్ళు చాలా మంది ఎక్కువ ఉన్నారు. బట్ రణబలి ఐ థింక్ ఇస్ సంథింగ్ ఐ వాంట్ టు వాచ్, ఎస్పెషలీ బికాస్ పీరియడ్ ఫిల్మ్ ఒకటి, ఇంకొకటి ఆ ఫైటింగ్ ఒకటి, అండ్ యునో మన మన ఓన్ యాక్టింగ్. సో లెట్ అస్ హోప్ దట్ ఇట్ విల్ బి యునో వర్త్ ద హైప్. హైప్ అయితే ఇచ్చారు, కొత్త ట్రైలర్ వచ్చి చూసిరా మీరు? నేనైతే చూసిన. సో ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, ప్రామిసింగ్ అనిపిస్తుంది, బట్ నేనైతే ఫస్ట్ డే ఫస్ట్ షో పోను. ఎవరైనా పోయి నాకు చూసి వచ్చే మస్తు ఉంది పో సినిమా మిస్ అయిపోతా థియేటర్ లో చూడకపోతే అంటేనే పోతా, మీరు అట్లా చూసి నాకు ఫోన్ చేసి చెప్పారు. అండ్ అంత లోపల ఎట్లాగో సినిమా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బ్యూటిఫుల్ స్వీట్ సాంగ్ ఒకటి ఇన్ ఎస్ Let's go.

Welcome back, listeners. Mere Narudum Damaka with me, Maspila Anutoni. Apata Mirinadi Indaya Sami from Ranabali. Yaka Ranabali Ra. Well, one dialogue. The name got a dialogue. Kani, e movie next week release Aitudi and trailer Ocheshindi. Nenoka question Aduta. Trailer choosy, Panamo, expectations pinch codam and mantapa. Lekudi cinema latapa. Strainers which they oh yama cinema el pole and this paradise which then when after the winner. Oh, full expectations are winner. Maybe other mistake on the expectations lay kundo all cinema key. Our cinema at Luna would or 2 hours, 3 hours enjoy system. Well, Miro next week, Ronda option on at Lawaniki, Okati Ranabali, Okati Jailer. Jailer 2. Jailer Naka the Masuna Chini, and Naku, Rajnika, that Sunte, So, asala crazy veruntadi, especially malla a bhasha cinema la the naku jailer chusinattu anipinchindi and a dialogues nenu ivaltiki kuda vaadlaadta na nenu cheppinadi vedam antaru kada so aa dialogue aithe super anipisadu naku but చూడండి నేనైతే కొంచెం వెయిట్ చేసిపోతా సినిమాకి బట్ ఈ రెండు సినిమాలలో మీకు ఏది నచ్చితే మాత్రం నాకు తెలిసి చెప్పండి అండ్ లెట్ మీ నో వాట్ యు థింక్ అబౌట్ యునో మూవీస్ లైక్ దిస్ ఇప్పుడు మళ్ళీ పీరియడ్ మూవీ తీస్తున్నారు అవసరమా లేకపోతే ఎక్కువ చూసేసిన భయ కొత్త కొత్త సినిమాలు తీయండి అని అనిపిస్తుందా వాట్ డూ యూ థింక్ అబౌట్ ఇట్ లెట్ మీ నో మీరు కాల్ చేయాల్సిన నంబర్ 9726361966 లేకపోతే జస్ట్ నాతో ముచ్చినట్టు గుడ్ కాల్ చేయొచ్చు ఐ హ్యాడ్ సంబడీ లైక్ దట్ అండ్ ఐ ఫెల్ట్ రియలీ గుడ్ దట్ హౌ ఆర్ యూ అట్లా అడిగితే కూడా మంచిగా అనిపిస్తుంది ఎనీవే ఒక మంచి పాట ఇక స్లో సాంగ్ అయిపోయింది ఒక అను స్టైల్ జోష్ పాట ఇనేసి వచ్చేసాం లెట్స్ గో డిచెక్ పాటలు పెట్టుకోకపోతే నాకు

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: Hello, hello. Are you ready to get your Halloween on? E Halloween ki me Radio Surabhi is bringing you Spook and Sparkle with Hareli Fresh Market Prosper on October 10th from 5 PM onwards. Pole do giveaways kawala, meere winner avala, I think come dressed to impress. Car to car hop cheyandi, trunk or treat lo participate chesi, take exciting giveaways home. Intakante best part chappana, free entry and free parking. Come celebrate Halloween with Radio Surabhi. Spook and Sparkle, October 10th, 4 PM onwards at Hareli 5530 West University Drive. Come for the treats, stay for the sparkle. హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
2: డాలస్ లో మనకి దొరకని ఫ్రూట్ లేదు, మనం తినని ఆకుకూరలు లేవు, మనకు అందుబాటులో లేని పువ్వులు కూడా లేవు. ఆల్ బికాస్ ఆఫ్ వల్లంబారి ఫార్మ్స్.
3: దొండకాయ, వంకాయ, సొరకాయ,
2: వల్లంబారి ఫార్మ్స్.
3: సీతాఫల్, సపోటా, మామిడి పళ్ళు, చిన్న ఉసిరి,
2: వల్లంబారి ఫార్మ్స్.
3: తమలపాకు, మల్లెలు, పారిజాతం, దేశీ గులాబీ,
2: వల్లంబారి ఫార్మ్స్.
3: గోంగూర, తోటకూర, బచ్చలి, మునగాకు,
2: వల్లంబారి ఫార్మ్స్.
3: మల్లెలు, బటన్ రోజెస్, లోటస్, గన్నేరు,
2: వల్లంబారి ఫార్మ్స్. ఎగ్జాటిక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్, ఏమైనా సరే వల్లంబారి ఫార్మ్స్ ఇస్ యువర్ ఫస్ట్ పిక్. ఫైండ్ దెమ్ అట్ యువర్ నియరెస్ట్ ఇండియా బజార్.
0: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పుడు ఆఫర్ లెటర్
0: అవుతుంది బ్రో. యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. ఒక సెలబ్రేషన్ ని అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ గా మార్చుకోవాలి అంటే జస్ట్ డెకోర్ సరిపోతుందా? యూ నీడ్ ద రైట్ విజన్. లక్కీ ఫర్ అస్, మనకి లక్కీ చామ్స్ డెకోర్ ఉంది. మన డాలస్ బేస్డ్ లక్కీ చామ్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఫుల్ సర్వీస్ ఈవెంట్ ప్రొడక్షన్ మనకు అందిస్తున్నారు. ఓన్లీ డెకరేషన్ స్టేజింగ్ మాత్రమే కాదు, దే డూ అ ఫుల్ ఆన్ ఈవెంట్ ప్రొడక్షన్. వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, కార్పొరేట్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, లోకల్ టు డాలస్ అయినా, అక్రాస్ ద యుఎస్ ఎక్కడైనా, ట్రెడిషనల్ ఇండియన్ మండపాల దగ్గర నుంచి లగ్జరీ సెటప్స్ వరకు ఎనీథింగ్ దాట్ యూ నీడ్, యువర్ వే టేక్ అండ్ క్రియేట్. To book, call 469-925-5868 or visit luckycharmsdecor.com.
5: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరు వింటున్నారు ధూమ్ ద మాకా విత్ మీ మాస్ పిల్ల, మీ ఆర్జే అనుతోని. మనం మన లాస్ట్ హాఫ్ అవర్ లోకి వచ్చేసినా మరీ ఎవ్రీ టైమ్ జల్ది అయిపోతుంది అనిపిస్తే, ఇవాళ ఇంకా జల్ది అనిపించేసింది నాకు. చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయినాయి 1.5 అవర్. మనం ఇక లాస్ట్ హాఫ్ అవర్ సెగ్మెంట్ లోకి వచ్చేసినాం. అండ్ ఇంకా మనం చాలా టాపిక్ మాట్లాడేసుకున్నాము, యునో వాట్ ఈస్ హ్యాపెనింగ్, పెద్ద ఇమ్మిగ్రేషన్ న్యూస్ విన్నాం ఇవాళ, అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఏం రిలీజెస్ వస్తున్నాయి, అండ్ ఫ్రిస్కో ఎస్డీలు ఉన్నోళ్ళకైతే ఇక పిల్లలకైతే పండుగనే అనుకోర్రి, ఎందుకంటే రేపు ఎల్లుండి అంటే మండే ట్యూస్డే 3 డేస్ హాలిడేస్ వాళ్ళకి. బట్ దిస్ ఈస్ ఓన్లీ ఫర్ ఫ్రిస్కో ఐఎస్డీ కిడ్స్, వేరే ఐఎస్డీల గురించి నాకు తెలియదు. బట్ ఇవాళ నుంచి వాళ్ళకి లాంగ్ వీకెండ్ స్టార్ట్ అయిపోయింది, మళ్ళీ వెడ్నెస్డే పోతారు స్కూళ్ళకి, అందులో మా పిల్లలు కూడా ఉన్నారు. సో ఇక 3 రోజులు ఏం చేయాలని అన్నది జుట్టు ఎక్కువాలి. బట్ ఐ హోప్ యూ గైస్ ఫిగర్ అవుట్ వాట్ ఆల్ యూ కెన్ డూ. పిల్లలను తీసుకొని మంచిగా ఏదైనా చిన్న డ్రైవ్ చేసుకుంటే ఓన్లీ వెదర్ మస్తుంది, అండ్ లేకపోతే మనకు డాలస్ లో కూడా మస్తు అవుతున్నాయి. మస్తు అవుతున్నాయి అంటే ఏమైతున్నాయి అని మీరు అడగొచ్చు. అండ్ దానికోసం ఫస్ట్ ది చెప్తా, హాలోవీన్ అంటే ఇక మనకు ఏ పిల్లలకు ఇష్టం ఉండదు చెప్పండి. లిటరలీ ఎవ్రీ కిడ్ లుక్స్ ఫార్వర్డ్ టు పుట్ ఎ డ్రెస్ అండ్ గో క్యాండీ తెచ్చుకోవాలి అని. దానికి పర్ఫెక్ట్ మేం ప్రజెంట్ చేస్తున్నాము స్పూక్ అండ్ స్పార్కిల్. ఇది ఏడైతుంది అంటే ఈ సాటర్డే హరేలీ ప్రాస్పర్ లో విత్ ఆల్ ద కిడ్స్, మీరు మీ పిల్లలని, మీ ఎదురుంగోల పిల్లలని, మీ చుట్టాలని ఎవరైనా తీసుకొని మంచిగా రెడీ చేసి కాస్ట్యూమ్ కాంటెస్ట్ ఉంది గుర్తుపెట్టండి. సో మంచిగా డ్రెస్ టు ఇంప్రెస్ లాగా మంచిగా తయారై వచ్చి మీరు కాస్ట్యూమ్ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయండి. మంచిగా ట్రంక్ ఆర్ ట్రీట్ ఉంటుంది, సో మీరు డెకరేట్ చేయొచ్చు ట్రంక్ ని. అండ్ మస్తు సర్ప్రైజ్ ఉన్నాయి, స్వీట్ ట్రీట్స్ ఉన్నాయి, హాలోవీన్ ఫన్ ఫర్ ద హోల్ ఫ్యామిలీ నడుస్తుంది. అండ్ మేము రేడియో సర్బీ వీఆర్ డూయింగ్ దిస్ ఈవెంట్ ఫర్ యూనో our community, so bring your kids, have lot of fun. So ఒక రోజు అయితే మేము ఇచ్చినాం బై. సో సాటర్డే రోజు మర్చిపోకండి, 4 o'clock నుంచి ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అట్ హరేలీ ప్రాస్పర్ అని కూడా వచ్చేసారు అడ్రస్, స్పెసిఫిక్ ఏం చెప్ప. బట్ October 10th సాటర్డే రోజు 4 o'clock ఈవినింగ్ వచ్చేసి మంచిగా ఎంజాయ్ చేసి మంచిగా ప్రైజులు తీసుకొని పిల్లలకి మంచిగా ట్రీట్లు ఇప్పించుకొని ఓన్రీ. దట్ ఈస్ అ నైస్ థింగ్ దట్స్ హ్యాపెనింగ్. ఇక పెద్దరమాస కూడా వస్తుంది, సో చాలా మంది బతుకమ్మ చేసే వాళ్ళకైతే తెలుసు దట్ పెద్ద రమాస రోజు మనం చిన్న బతుకమ్మ చేస్తాం, ఎంగిల్ పూల బతుకమ్మ అంటాం. నేను కూడా చేస్తా కానీ ఇంటి దగ్గరలో చేస్తా. పెద్ద బతుకమ్మ మన సద్దుల బతుకమ్మకి పెద్దగా చేస్తా. సో ఇంటిలో చేసుకునేది జస్ట్ ఒక 4-5 చుట్టుపక్కల ఉన్న కూడా ఒక 4 తిరగండి, మంచిగా అనిపిస్తుంది జర తయారైతే. అది సాటర్డే అనుకుంటాను నేనైతే, బట్ ఇక ఎప్పుడు అందరూ చేస్తే దాన్ని బట్టి సాటర్డే రోజు అమాస అని అయితే చూసాను నేను క్యాలెండర్ లో. సో దాట్ ఈస్ అనదర్ థింగ్ దట్స్ హ్యాపెనింగ్. సో లాట్ ఆఫ్ థింగ్స్ మళ్ళీ చెప్తా, డోంట్ గో ఎనీవేర్, లెట్ అస్ ఒక మంచి పాట. ఇట్లా జోష్ పాటలకు వెళ్ళిపోయినా ఇక మనం అను ఇక మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోదు. సో ఒక మంచి పాట ఇనిషిస్తాం, లెట్స్ గో.

వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్. మనం మన లాస్ట్ సెగ్మెంట్ లో హాఫ్ లోకి వచ్చేసినాం. అండ్ ఇక స్పోర్ట్స్ న్యూస్ లోకి వెళ్ళిపోవాలి. ఇక అనుండి స్పోర్ట్స్ గురించి మాట్లాడిపోతే ఎట్లా చెప్పారు. ఇప్పుడు రైట్ నా మన దగ్గరనే అవుతుంది మన కౌబాయ్స్ గేమ్ అట్ AT&T స్టేడియం లో. టాంపా బే బక్నర్స్ అండ్ మన కౌబాయ్స్ ఆడుతున్నారు. హాఫ్ టైం అయింది. నేను మిస్ అయిపోతా గానీ బట్ మీకోసం ఈరోజు వస్తాను నేను థర్స్డే రోజు. సో బక్నర్స్ 7 అండ్ కౌబాయ్స్ 10. మన కౌబాయ్స్ ఒక చిన్న ఫీల్డ్ గోల్ కొట్టి లీడింగ్ లో ఉన్నారు బట్ ఓన్లీ 3 points. అండ్ ఇంకా హాఫ్ టైం ఉంది కాబట్టి ఇట్స్ ఎనీబడీస్ గేమ్. సో నేను సెకండ్ హాఫ్ ఇంటివ్యూ చూస్తా, అప్పటి వరకల్లా క్యాచ్అప్ అవుతా. బట్ మీరు మాత్రము పిల్లలను తీసుకుని ఎటు పోవాలి అంటే మాత్రం చెప్పారు కదా, మంచిగా స్పూక్ అండ్ స్పార్కల్ ఉంది మా వాళ్ళదే. సో వచ్చేసేయండి మంచిగా హరేలీకి సాటర్డే రోజు ఈవినింగ్. ప్రాస్పర్ హరేలీ, ఏ హరేలీ అని అనగారు, చాలా హరేలీలు ఉన్నాయి. ప్రాస్పర్ హరేలీలు అవుతుంది ఇది. ఇక బతుకమ్మ స్టార్టింగ్ అయితే మనం ఇవి చేసుకుంటాము బట్ పెద్ద బతుకమ్మ ఇక మనకి దసరా ముందు ఉంటది. బట్ ఇప్పుడు మనకి బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే టీపాడ్ బతుకమ్మ వాళ్ళది ఉంది మన సాటర్డే రోజు, నెక్స్ట్ సాటర్డే. ఈ సాటర్డే స్పూక్ అండ్ స్పార్కుల్ హాలోవీన్ అయితే నెక్స్ట్ సాటర్డే 17th రోజు వీ హ్యాబిట్ అట్ కమెరికా సెంటర్. ఈసారి సర్ప్రైజ్ గా మనకి నవీన్ పోలిశెట్టి వస్తున్నాను. యూజువల్లీ ప్రతిసారి ఒక హీరోయిన్ వస్తుంది అండ్ బతుకమ్మ ఆడుతుంది బట్ ఇక హీరో ఉన్నాడు కాబట్టి మంచి కామెడీ అయితే ఉంటుంది. సో మీరు అందరు ఓన్లీ, లాస్ట్ టైం నాకు కాలర్స్ చాలా మంది అడిగినారు బతుకమ్మ తీసుకురావాలనా వద్దా, లాస్ట్ టైం డిసప్పాయింట్ అయినమో అని. టెన్షన్ పడకండి, టీపాట్ టీమే వస్తుంది. సాటర్డే రోజు ఆన్ ఎయిర్ ఉంటారు. సో మీ క్వశ్చన్లు అన్నిటికీ వాళ్ళు ఆన్సర్ చేస్తారు, డోంట్ వర్రీ. వాళ్ళు ఈసారి ఫుల్ ప్రాపర్ గా చేస్తున్నారు అన్ని, ఏ ప్రాబ్లం లేకుండా మీకు. సో కీప్ లిసనింగ్ టు రేడియో సురభి, మీకు సాటర్డే రోజు అన్ని ఇన్ఫర్మేషన్ వచ్చేస్తాయి. అండ్ ఫస్ట్ ఆన్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, నేను తీసుకొచ్చి మళ్ళీ మీకు చెప్పడం కంటే వాళ్లే మీకు డైరెక్ట్ గా

ఆన్ఎర్. సో దెన్ యూ విల్ గెట్ ఆల్ యువర్ క్వశ్చన్స్. ఎవరి క్వశ్చన్స్ అంటే డైరెక్ట్ మాకు కాల్ చేసి అడిగేసేయండి 9726361966 వాళ్ళు ఉన్నప్పుడు, అండ్ మీకు అన్ని క్వశ్చన్లకు ఆన్సర్లు వచ్చేసాయి కాబట్టి మంచి తయారీ వచ్చేసేయండి. ఓకే, దాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ దిస్ వీకెండ్ అండ్ నెక్స్ట్ వీకెండ్. ఒక మంచి పార్టీ నేషన్ వచ్చేద్దాం. వచ్చినాక ఇంకా లాస్ట్, ఇక నేను బాయ్ బాయ్ చెప్పడానికి కూడా వచ్చేస్తూనే ఉంది, బట్ ఒక మంచి పాటలు, ఒక రెండు మూడు పాటలు అయితే ఈయన టైం అయితే ఉంది. సో లెట్స్ గో లిసన్ టు దిస్ బ్యూటిఫుల్ సాంగ్. ఇక చెప్పినాక జోష్ మూడకు వచ్చేసిన, వీకెండ్ మూడకు వచ్చేసిన, లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో.

అంటలేము అంటలేము, ఎందుకంటే పాట అయిపోయింది. నాకు బ్యాక్ టు బ్యాక్ కాల్స్ వచ్చినాయి కాబట్టి మీకు ఇక మధ్యలో కాల్ ని బ్రేక్ చేయడం ఇష్టం లేక మీకు ఇంకో పాట పెట్టేసాను. బట్ మళ్ళీ ఇంకో పాట అంటే అమలాపురం పెడతలేను, ఎందుకంటే నేను బాయ్ చెప్పేసి టైం వచ్చేసింది. ఐ నో దిస్ ఇస్ ద సాడెస్ట్ పార్ట్ ఆఫ్ మై షో. నాకు బాయ్ చెప్పాలంటే మస్తు బాధ అవుతుంది, ఎందుకంటే నాకు మంచిగా అనిపిస్తుంది ముచ్చట పెట్టి. ఇంకా ఎస్పెషల్లీ కాల్స్ వచ్చినప్పుడు ఇక ముచ్చట స్టార్ట్ అయితే ఇక అను ఆగదు ముచ్చట ముచ్చట ముచ్చట. కానీ ఇవాళ షో కొంచెం ఒక గ్రౌండెడ్ గా అనిపించింది నాకు, బికాస్ ఒక చిన్న రౌండ్ అప్ ఇవ్వాలి అంటే స్టార్టెడ్ ఆఫ్ ఆన్ ఎ సాడ్ నోట్ దట్ ఐ వాజ్ సాడ్ ది లాస్ నానా పాటేకర్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్. బట్ ఇట్ ఈస్ ఎండింగ్ ఆన్ ఎ వెరీ హై నోట్. ఇదే నేను చెప్తా మన లిజనర్స్ అందరికి, దట్ టేక్ ద గుడ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. దట్ ఆయన లైఫ్ ని ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకుని మనం చేసే దాంట్లో ఎంతో కొంత ఒకరు ఎదురు వాళ్ళకి హెల్ప్ చేసుకుంటా

ఆ నాలుగు కట్టలు కూడా నేనే జమ చేసుకున్నా. ఆ నాలుగు కట్టలు ఉంటే సాల్వ్ అయ్యి ఇంకా ఏం అవసరం లేదు మనము. ఇంత డీప్ మీనింగ్ ఉంది కదా దాన్ని. నేనేం చెప్తున్నా అంటే అంత హెవీగా ఎండ్ చేయకుండా ఐఎమ్ టెలింగ్ యూ, లైఫ్ ని సింపుల్ గా లీడ్ చేయండి. వచ్చినప్పుడు ఏం పట్టుకపోం, పోయేటప్పుడు ఏం తీసుకుపోం, ఎట్లా వచ్చినా అట్లనే పోతాం. ఈ మధ్యలో ఎందుకు ఇంత లొల్లి, ఎందుకు టెన్షన్లు, ఎందుకు స్ట్రెస్? లివ్ యువర్ లైఫ్ హ్యాపీ అండ్ డూ వాట్ ఎవర్ యూ క్యాన్. మంచిగా ఉండండి, సంతోషంగా ఉండండి, పిల్లలతో మంచిగా టైం స్పెండ్ చేయండి. పెద్దగా అయిపోతారు జల్దీ, మళ్ళా కాలేజీలకి వెళ్ళిపోతారు, మనకి మళ్ళా కనిపించరు, వాళ్ళ బిజీలో వాళ్ళు వెళ్ళిపోతారు. సో టైం ని మంచిగా ఫ్యామిలీతో స్పెండ్ చేయండి. నేను నెక్స్ట్ వీక్ వస్తా, నేను ఇప్పుడే లైఫ్ ఛాలెంజ్ చేసిన రానాబాలి సూచి వచ్చి నాకు చెప్పండి నేను మంచిగా ఉంది అని ఫుల్ చెప్తేనే నేను పోతా సినిమాకి, లేకపోతే నేను పోను అని. లెట్ అస్ సీ వాట్స్ హ్యాపెనింగ్. సో వీఆర్ హెడింగ్ అవుట్ నౌ, అండ్ ఆన్ దాట్ నోట్ గుడ్ నైట్ టు ఎవ్రీబడి. షబ్బా కేర్, నెక్స్ట్ థర్స్డే కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్. ఫ్రిస్కో వాసులకి లాంగ్ వీకెండ్ ఫర్ యువర్ కిడ్స్. మంచిగా ఎంజాయ్ చేయండి, ఫిర్ మిలేంగే, బాయ్ బాయ్, గుడ్ నైట్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
2: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit my pursue.com or write to support at mypursue.com.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
3: శివదుర్గ జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్ ఫ్రిస్కో కోయదుర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. వీరు మీ ముఖము చెయ్యి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకెటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాసరాజు.com.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

calibration knowledge though, neeku best experience on this taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్, అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సచ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తా. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తా. ప్రామిస్.

0: leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: Hello, hello. Are you ready to get your Halloween on? E-Halloween ki me Radio Surabhi is bringing you Spook and Sparkle with Hareli Fresh Market Prosper on October 10th from 5 PM onwards. Boledu giveaways kawala, meere winner avala, aithe come dressed to impress. Car to car hop cheyandi, trunk or treat lo participate chesi, take exciting giveaways home. Intakante best part chappana, free entry and free parking. Come celebrate Halloween with Radio Surabhi. Spook and Sparkle, October 10th, 4 PM. Onwards at Hareli 5530 West University Drive. Come for the treats, stay for the sparkle.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
3: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
6: ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
7: చందు మరి వండనా?
6: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
7: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
6: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
8: Boring long drives ki, tiring work hours ki, okate solution. Radio Surabhi, America lo telugu nestam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
9: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 AM to 8 PM. Free entry and car parking. An event by My Square Feet.
10: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
11: నేను మీ ఆర్జే భార్గవి.
12: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
13: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
14: దిస్ ఇస్ కోటి.
15: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం.
0: రేడియో సురభి.
2: రేడియో సురభి.
13: రేడియో సురభి.
2: రేడియో సురభి.
13: రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: ఐఎమ్ రామ్గోపాల్ వర్మ. అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో శిల్పం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి,
1: రేడియో సురభి, రేడియో సురభి,
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
1: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్.
6: మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్ యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్ స్ట్రీట్స్ అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్ క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్ ఇలాంటివి ఆ కమ్యూనిటీకి తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్
2: శివదుర్గా జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్ ఫ్రిస్కో కోయదొర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు వీరు మీ ముఖము చెయ్యి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం చదువు ఆరోగ్యం ఆర్థిక సమస్యలు కోర్టు సమస్యలు సంతాన సమస్యలు మీకెటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552 వెబ్సైట్ శ్రీనివాస
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు

0: Skills, calibration, knowledge, though, make a best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక్క ప్రాజెక్టే ఎందుకు చూడాలి? వేర్వేరు ప్రాంతాలు, వేర్వేరు ప్రాజెక్ట్స్, వేర్వేరు ధరలు, వేర్వేరు చాయిసెస్. నియోపోలిస్, కోకాపేట్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సికింద్రాబాద్, బెల్లాపూర్, చెవెళ్ళ, కొంపల్లి ఫ్యూచర్ సిటీ, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోట. గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హయత్ రీజెన్సీ ఫ్రిస్కోలో జరగబోతోంది అక్టోబర్ 10 and 11. చూడండి, కంపేర్ చేసుకోండి, మీకు నచ్చిన దాన్ని మీరే సెలెక్ట్ చేసుకోండి.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
3: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
4: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
3: హాయ్, నేను మీ తేజ సజ్జ.
4: టు లిసన్ టు రేడియో సురభి
3: 107.9 HD3,
2: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
3: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐఎన్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. Hello, hello. Are you ready to get your Halloween on? E Halloween ki me Radio Surabhi is bringing you Spook and Sparkle with Hareli Fresh Market Prosper on October 10th from 5 p.m. onwards. Pole do giveaways kawala, meere winner avala, I think come dressed to impress. Car to car hop cheyandi, trunk or treat lo participate chesi, take exciting giveaways home. Intakante best part chappana, free entry and free parking. Come celebrate Halloween with Radio Surabhi. Spook and Sparkle, October 10th, 4 p.m. onwards at Hareli 5530 West University Drive. Come for the treats, stay for the sparkle.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ అజయ్ శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబీ 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా?

0: or call Nanda G3 at 919-491-4514. America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada? Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
5: పట్టు పడతాం. రేడియో సురభి,
4: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తాం.
6: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
7: I am Ramgopal Varma.
8: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
9: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
10: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
11: రేడియో సురభి,
12: రేడియో సురభి,
9: రేడియో సురభి,
10: మీ తెలుగునే ఇస్తాం రేడియో సురభి
6: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్. మీ నేస్తం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.
13: మోసాంటి ఎందుకు తెలియని వయసులో నేను ప్రేమించినాను. మోసం చేస్తాం తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి
0: నువ్వు చేసినావు కదా?
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకే నేను చెప్పనే లేదు.

0: సార్ జీవితం అనుకున్నాను. చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
1: హాయ్, ఐ యామ్ రామ్గోపాల్ వర్మ.
2: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
3: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
4: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
5: రేడియో సురభి,
6: రేడియో సురభి,
3: రేడియో సురభి,
4: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
7: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిసనింగ్. వి నేస్తం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 ella nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.
4: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
5: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
6: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
7: హాయ్, నేను మీ తేజ సజ.
6: టు లిసన్ టు రేడియో సురభి
5: 107.9 HD3.
4: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
5: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
2: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: digital leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: Hello, hello. Are you ready to get your Halloween on? E Halloween ki Me Radio Surabhi is bringing you Spook and Sparkle with Hareli Fresh Market Prosper on October 10th from 5 PM onwards. Bole do giveaways kawala, mere winner awala, I think come dressed to impress. Car to car hop cheyandi, trunk or treat lo participate chesi, take exciting giveaways home. Intakante best part chapana, free entry and free parking. Come celebrate Halloween with Radio Surabhi. Spook and Sparkle, October 10th, 4 PM onwards at Hareli 5530 West University Drive. Come for the treats, stay for the sparkle. Go!
3: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
4: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
4: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా?

0: skills, calibration knowledge though, neeko best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ అర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరుబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగునేస్తాం. సౌండ్స్ లైక్ హోమ్.

0: ఐ యామ్ రామ్గోపాల్ వర్మ. అందరికీ నమస్కారం, నేను మీ వీఎన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో శిల్పం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసి. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి. రేడియో సురభి.
2: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
1: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజి రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: వీరమణి గంటనే విల్లాలి వీరనే.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్. మీ నేస్తాం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి
2: మీ తెలుగు నేస్తం. రేడియో సురభి
1: 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పదా.
5: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా ఏం చేస్తావంటే ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు. రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999. అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం.

0: skills, calibration knowledge though, meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: హాయ్, నేను రామగోపాల్ వర్మ.
2: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
3: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
4: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
1: రేడియో సురభి.
2: రేడియో సురభి,
3: రేడియో సురభి,
4: మీ తెలుగునే ఇస్తాం. రేడియో సురభి
5: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సచా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ,

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ, అందరికి నమస్కారం. నేను మీ విజయన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి,
1: రేడియో సురభి, రేడియో సురభి,
2: మీ తెలుగునే ఇష్టం. రేడియో సురభి
1: 107.9 FM HD3.
3: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
4: నేను మీ ఆర్జే భార్గవి.
5: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
6: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
7: దిస్ ఇస్ కోటి.
8: దిస్ ఇస్ హరిశంకర్.
9: దిస్ ఇస్ నేమ్ మీ నేస్తం.
4: రేడియో సురభి,
6: రేడియో సురభి,
9: రేడియో సురభి,
6: రేడియో సురభి,
1: రేడియో సురభి 107.9 FM.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ, అందరికి నమస్కారం. నేను మీ విజయన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514.
4: అమెరికా వచ్చిన నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: Hello, namaste. This is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas, the number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: నిండు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
7: అక్క లైవ్ డోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్ట్ ఉంది. అక్క అక్క
8: ఇంకా తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
10: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
11: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
12: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
11: హాయ్, నేను మీ తేజ సజ్జ.
12: టు లిసన్ టు రేడియో సురభి
11: 107.9 HD3,
10: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
11: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
2: 107.9 FM HD3.

ఎంతో తెలియని వయసులో నేను ప్రేమించినాను. నువ్వు మోసం చేస్తావని తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా? నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి
0: నువ్వు చేసినావు కదా?
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకనే చెప్పనే లేదు.
1: రిటర్న్ గిఫ్ట్.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ స్పోర్టీ.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్. వి నేస్తాం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్
6: మీ నేస్తం రేడియో సురభి.
7: టైం చెక్ స్టూడియోలో టైం 2 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. అమెరికా వచ్చిన అప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

ఫైన్, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.

0: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్. మీ నేస్తం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: ఆకట్టుకుంటాం ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సస్ అమెరికాలో తెలుగు నేస్తాం.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
7: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
8: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: హాయ్ అండ్ రామ్ గోపాల్ వర్మ, అందరికీ నమస్కారం. నేను మీ వియన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో స్తంభం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి. రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: ఐఎన్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.
4: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
5: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
6: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
7: హాయ్, నేను మీ తేజ సజ్జ.
6: టూ లిసన్ టు రేడియో సురభి
5: 107.9 HD3.
4: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
5: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
2: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవు

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.
13: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
14: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
15: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
16: హాయ్, నేను మీ తేజ సజ్జ.
15: టు లిసన్ టు రేడియో సురభి
16: 107.9 HD3.
13: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
16: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
12: 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistundi Project W Effective Wealth Management Strategies. Me prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3 లో మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
6: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
7: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
8: Yes sir.
7: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
8: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
7: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
9: విజిట్ రాజరాజ్ కిచెన్ in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
10: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: skills, calibration, knowledge to niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
2: నేను మీ ఆర్జే భార్గవి.
3: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
4: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
5: దిస్ ఇస్ కోటి.
6: దిస్ ఇస్ హరిశంకర్.
7: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
0: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ, అందరికి నమస్కారం. నేను మీ విజయన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: 107.9 FM HD3.
4: విల్లాలి వీరనే, వీరమణి గంటలే. విల్లాలి వీరనే, వీరమణి గంటలే.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur...
2: Hello, Dallas.
1: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi.
0: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
0: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andistondi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: Kavintalaki, Kerintalaki. Eraf address, Radio Surabhi.
1: Radio Surabhi, KDXX, 107.9 FM, HD3, Louisville, Texas. Amerikalo, Telugu Nestam.
0: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
7: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
8: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా చీజ్ దోశ, అన్ని దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆమ్కి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరాఠా.
2: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B Texas.com, perfect for dine-in, takeaway or full service catering.
0: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: Kavintalaki Kerintalaki era address Radio Surabhi.
0: Radio Surabhi KDXX 107.9 FM HD3 Louisville, Texas. America lo telugu nestam.
7: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
8: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
9: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
8: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
9: ఇంకా వేరు చేస్తారు ఏంటి? ప్లేట్ తీసుకో.
10: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: calibration knowledge, though, Niko best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Chapad sir, what you'd like to order?
2: Baya, in the specials mein lagara?
1: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B executed special dali, bisbe lava, cheese dosa, paneer dosa, honey chili, garlic lotus, and amki paneer tikka, which I make a parata.
2: In the rogue, and you know, and specials matra mein adina.
1: Inka onnai, chapmantara, meet up in an authentic vegetarian, Jain or vegan food crave just narante. Adayar Anand Bhavan, A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious. Delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full service catering.
0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meek andistondi Project W, effective wealth management strategies. Me personal lucky industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: Kavintalaki, Kerintalaki. Kera Fadras, Radio Surabhi.
0: Radio Surabhi, KDXX, 107.9 FM, HD3, Louisville, Texas. America lo Telugunestam.
4: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
7: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
8: ఇంకా తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: skills, calibration, knowledge, though, Niko best experience on this taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Chapad sir, what you'd like to order? Baya, in the specials me lagara? Actually, there are many. Hot idli, e dosa, medu vada, A to B excluded special thali, bisbella pa, cheese dosa, paneer dosa, honey chili, garlic lotus, and amki paneer tikka, which I make a parata. In the rogue, and yepino, and specials matrame adina. Inka onne, chapmantara, meet up in an authentic vegetarian, Jain or vegan food crave just narante. Adayar Anand Bhavan, A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious. Delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full service catering.
0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, Vigandistondi, Project W, Effective Wealth Management Strategies. Me personal lucky industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: కవింతలకి కేరింతలకి ఎరఫ్ అడ్రస్ రేడియో సురభి.
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పదా.
6: అక్క లైవ్ దోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
7: ఇంకా తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: calibration knowledge though, niko best experience on this taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Chappan sir, what you'd like to order? Baya, in the specials me lagara? Actually, there are many. Hot idli, e dosa, medu vada, A to B executed special thali, bisbella bha, cheese dosa, paneer dosa, honey chili, garlic lotus, and amki paneer tikka, which I make a parata. In the rogue, and you know, and specials matra marina. Inka only, Chappantara, meet a friend of authentic vegetarian, Jain or vegan food crave just narante. Adayar Anandavan, A to B. Your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anandavan's weekend breakfast buffet. Fresh, delicious. Delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full service catering.
0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, Vigandistondi, Project W, Effective Wealth Management Strategies. Me Prashnalaki, industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: Kavintalaki, Kerintalaki. Enough address? Radio Surabhi.
0: Radio Surabhi, KDXX, 107.9 FM, HD3, Louisville, Texas. America lo Telugunestam.
7: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
8: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
9: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
8: అక్క, లైస్ దోసా, లైస్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
9: ఇంకా చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
10: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: calibration knowledge to niko best experience on this taru from basic to premium they cover all the models visit g3electronics.com or call nanda g3 at 919-491-4514
1: Shepard sir, what you'd like to order?
2: Baya, in the specials me lagara?
1: Actually, there are many. Hot idli, ghee dosa, me dvada, A to B executed special thali, bisbelava, cheese dosa, paneer dosa, honey chili, garlic, lotus yam, aamki paneer tikka, vichami kava parata.
2: Huh? Kendi bro, gandhi yeppi no, nen specials matrame adina.
1: Inka unne, cheppantara, meer eppudaina authentic vegetarian, Jain or vegan food crave chestunnarante, Adayar Anandavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anandavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B Texas.com. Perfect for dining, takeaway or full service catering.
0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meekandistondi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్ అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్ మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్ మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్ ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: కవింతలకి కేరింతలకి ఎరఫ్ అడ్రస్ రేడియో సురభి
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సస్ అమెరికాలో తెలుగు నేస్తం
7: You're listening to Radio Surabhi 107.9 FM HD3
8: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క
9: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద
8: అక్క లైవ్ దోస లైవ్ జలేబీ పంజాబీ సౌత్ ఇండియన్ ఇండో చైనీస్ చాట్ ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క అక్క
9: ఇంకా
10: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్ మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్ ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999 మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది

0: skills, calibration, knowledge to niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Chappan sir, what you'd like to order? Baya, in the specials me lagara? Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B executed special thali, bisbe lava, cheese dosa, paneer dosa, honey chili garlic lotus ham, amki paneer tikka, vichami kava parata. In the rogue and yepino, and specials matra marina. Inka only, Chapmandara, meet up in an authentic vegetarian, Jain or vegan food crave just narante. Adayar Anandavan, A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anandavan's weekend breakfast buffet. Fresh, delicious. Delicious and made with care. A2B Texas.com. Perfect for dine-in, takeaway, or full service catering.
0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HT3 is your channel. BNRJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
4: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, Migandistondi, Project W, Effective Wealth Management Strategies. Me Prashnalaki, industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: Kavintalaki, Kerintalaki. Kera Fadras, Radio Surabhi.
0: Radio Surabhi, KDXX, 107.9 FM, HD3, Louisville, Texas. America lo Telugunestam.
7: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
8: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
9: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
8: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
9: ఇంకా తీసుకో.
10: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు. రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం.

0: skills, calibration, knowledge to make the best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Chapan sir, what you'd like to order? Baya, in the specials me daggara? Actually, there are many. Hot idli, e dosa, medu vada, A to B executed special thali, bisbellava, cheese dosa, paneer dosa, honey chili garlic lotus and anki paneer tikka, which I make a parata. Kendu bro, gandhi eppino, na specials matram ayalina. Inka onne, chapman dara, meer eppadena authentic vegetarian, Jain or vegan food crave chestu narante, Adayar Anandavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anandavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A to B, Texas.com. Perfect for dine-in, takeaway or full service catering.
0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, Vigandistondi, Project W, Effective Wealth Management Strategies. Me Prashnalaki, industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: Kavintalaki Kerintalaki Kerafa address Radio Surabhi.
0: Radio Surabhi KDXX 107.9 FM HD3 Louisville, Texas. America lo Telugu nestam.
7: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
8: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
9: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
8: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్ చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
9: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
10: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: skills, calibration, knowledge though, meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Chappan sir, what you'd like to order?
2: Baya, in the specials me dagara?
1: Actually there are many. Hot idli, ghee dosa, medu vada, A to B exceeded special thali, isabel lava, cheese dosa, paneer dosa, honey chili, garlic lotus ham, aamki paneer tikka, which ami kava parata.
2: Endu bro, gandhi yeppino, nen specials matrame adina.
1: Inka unnai, cheppamantara, meeru eppudaina authentic vegetarian, jain or vegan food crave chestunnarante, Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full service catering.
0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
5: Money isn't just meant to be earned. It's meant to fuel your dreams. Radio Surabhi, meek andistondi Project W, Effective Wealth Management Strategies. Me personal aki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: Kavintalaki Kerintalaki Kera Fadras Radio Surabhi.
0: Radio Surabhi KDXX 107.9 FM HD3 Louisville, Texas. America lo Telugu Nestam.
8: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
9: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
10: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
9: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
10: ఇంకా
11: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: skills, calibration, knowledge tho neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
0: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీ దోడ, ఏటుబిఎక్స్ యుడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, పిచ్చమి కబాబ్ పరోటా.
4: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B, texas.com. Perfect for dine-in, takeaway or full service catering.

0: leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
5: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
6: ఇంకా
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు. రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
8: చెప్పండి సార్, వాట్ యు లైక్ ఆర్డర్?
9: భయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
8: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్యూటివ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరాటా.
9: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
8: ఇంకా ఉన్నాయి చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
10: Hi, name is R.T. Patnaik. America lo mottamodi 24/7 radio. Radio Surabhi ani. Kotta frequency tosnaru. Ade 107.9 FM HD3 lo. Mee andaru ee frequency tune chesukoni radio ni vinochu. Good luck Radio Surabhi.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
11: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: శివదుర్గ జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్ ఫ్రిస్కో కోయదొర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. వీరు మీ ముఖము చేయి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆమ్కి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరాటా.
5: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2b texas.com, perfect for dine in, take away or full service catering.
2: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham

0: skills, calibration, knowledge, though, make the best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
2: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్ మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్ విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్ స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్ ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్ జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బి పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: కవింతలకి కేరింతలకి కేరాఫ్ అడ్రస్ రేడియో సురభి.
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సస్ అమెరికాలో తెలుగు నేస్తం.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: Kodi rupayala kosam mee aakhari prashna. Ready?
5: Yes sir.
4: Rajraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
5: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
4: You're absolutely right. Rajraj Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజ్లాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
7: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
8: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
7: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వెళ్ళబా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
8: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
7: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
8: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
7: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com. perfect for dine in, take away or full service catering.
9: డాలస్ లో మనకి దొరకని ఫ్రూట్ లేదు, మనం తినని ఆకుకూరలు లేవు, మనకు అందుబాటులో లేని పువ్వులు కూడా లేవు. ఆల్ బికాస్ ఆఫ్ వల్లెంబారి ఫార్మ్స్.
10: దొండకాయ, వంకాయ, సొరకాయ,
9: వల్లెంబారి ఫార్మ్స్.
10: సీతాఫల్, సపోటా, మామిడి పళ్ళు, చిన్న ఉసిరి,
9: వల్లెంబారి ఫార్మ్స్.
10: తమలపాకు, మల్లెలు, పారిజాతం, దేశీ గులాబీ,
9: వల్లెంబారి ఫార్మ్స్.
10: గోంగూర, తోటకూర, బచ్చలి, మునగాకు,
9: వల్లెంబారి ఫార్మ్స్.
10: మల్లెలు, బటన్ రోజెస్, లోటస్, గన్నేరు,
9: వల్లెంబారి ఫార్మ్స్. ఎగ్జాటిక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్, ఏమైనా సరే వల్లెంబారి ఫార్మ్స్ ఇస్ యువర్ ఫస్ట్ పిక్. ఫైండ్ దెమ్ అట్ యువర్ నియరెస్ట్ ఇండియా బజార్.
11: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
12: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: ఈ దీపావళికి దీపాల వెలుగుతో మీ ఇల్లు మెరిసిపోయినట్టు మీ జ్యువెలరీ కలెక్షన్ కూడా మెరిసిపోవాలి కదా అయితే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఈజ్ యువర్ డెస్టినేషన్ మలబార్ సీజన్ ఆఫ్ జ్యువెలరీ మలబార్ సీజన్ ఆఫ్ ఆఫర్స్ ఇస్ హియర్ కేవలం 25% పే చేసి గోల్డ్ ప్రైస్ లాక్ చేసుకోండి గోల్డ్ ప్రైస్ పెరిగితే ఇట్ డజంట్ ఎఫెక్ట్ తగ్గితే ఇంకా మంచిది గెట్ యువర్ గోల్డ్ ఫర్ లోవర్ ప్రైస్ మేకింగ్ చార్జెస్ పైన 50% సేవింగ్స్ డైమండ్స్ ప్రెషస్ జెమ్స్ అండ్ పోల్కీ పై 40% ఆఫ్ ఆఫర్ వ్యాలిడ్ అంటిల్ నవంబర్ 8th టర్మ్స్ అండ్ కండిషన్స్ Supply Malabar Golden Diamonds, 5811 Preston Road, Frisco.
2: అదే 9 to 5 సేమ్ డెస్క్ సేమ్ రొటీన్ మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్ ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్

కిచ్చిరి బిక్కిరి చక్కిలి గింతల కిల్లె మిసుకు నచ్చిన కిసుల గిచ్చుడు లవ్వ.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
4: Sure.
3: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
4: Idi office party a leka jatra?
3: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
5: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas, the number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.
3: Bro, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్నొచ్చిన ఆఫర్ లెటర్లు
3: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
7: ప్యాలెస్ లో మనకి దొరకని ఫ్రూట్ లేదు, మనం తినని ఆకుకూరలు లేవు, మనకు అందుబాటులో లేని పువ్వులు కూడా లేవు. ఆల్ బికాస్ ఆఫ్ వల్లెంబారి ఫార్మ్స్.
8: దొండకాయ, వంకాయ, సొరకాయ,
7: వల్లెంబారి ఫార్మ్స్.
8: సీతాఫల్, సపోటా, మామిడి పళ్ళు, చిన్న ఉసిరి,
7: వల్లెంబారి ఫార్మ్స్.
8: తమలపాకు, మల్లెలు, పారిజాతం, దేశీ గులాబీ,
7: వల్లెంబారి ఫార్మ్స్.
8: గోంగూర, తోటకూర, బచ్చలి, మునగాకు,
7: వల్లెంబారి ఫార్మ్స్.
8: మల్లెలు, బటన్ రోజెస్, లోటస్, గన్నేరు,
7: వల్లెంబారి ఫార్మ్స్. ఎగ్జాటిక్ ఫ్రూట్స్, వెజిటబుల్, flowers, ye maina sare Vallembari Farms is your first pick. Find them at your nearest India Bazaar.
9: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
10: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
9: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane.

0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888.
2: IndiaTodayUSA.com. Mr. Avinash, మీ మీద ఒక క్షమించిన అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
3: Guilty, Your Honor. Guilty of good taste.
4: Yes.
3: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
1: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.
5: Sivadurga Jyotishalayam, near Hanuman టెంపుల్, ఫ్రిస్కో. కోయదొర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. వీరు మీ ముఖము, చెయ్యి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాసరాజు కోయదొర .com.
6: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
4: నీ కల నిజం అవబోతోంది.
3: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
4: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు

0: or call them at 817-819-8888.
1: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, హంకీ పన్నీర్ టిక్కా, చమి కబాబ్, పరోటా.
3: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2b texas.com, perfect for dine in, take away or full service catering.
1: Oka celebration ni unforgettable experience ka maarchukovali ante just a decor sarikottunda. You need the right vision. Lucky for us, manaki lucky charms decor undi. Mana Dallas based lucky charms konni samacharala nunchi full service event production manaku andistunnaru. Only decoration staging maatrame kaadu, they do a full on event production. Wedding related events aina, corporate related events aina, local to Dallas aina, across the US ekkadaina, ట్రెడిషనల్ ఇండియన్ మండపాల దగ్గర నుంచి లగ్జరీ సెటప్స్ వరకు ఎనీథింగ్ దట్ యూ నీడ్, యోర్ వే, దే కెన్ క్రియేట్. టు బుక్ కాల్ 4699255868 ఆర్ విజిట్ luckycharmsdecor.com.
4: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
2: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit my pursue.com or write to support@mypursue.com.
3: Chappan sir, what you'd like to order?
4: Baya, in the specials me dagara?
3: Actually there are many. Hot idli, ghee dosa, medu vada, A to B executed special thali, biscuit lava, cheese dosa, paneer dosa, honey chili, garlic lotus and hamki paneer tikka, vichami kava parota.
4: Endu bro, gandhi yeppino, na specials matram adina.
3: Inka unnai, chappantara, meer eppudaina authentic vegetarian, Jain or vegan food crave chestunnarante, Adayar Anandavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adyar Anand Bhavan's Weekend Breakfast Buffet. Fresh, delicious and made with care. A to B Texas.com. Perfect for dine-in, takeaway or full service catering.
5: Radio Surabhi Civic Signal. Celebrate proudly, celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
6: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
7: ఈ దీపావళికి దీపాల వెలుగుతో మీ ఇల్లు మెరిసిపోయినట్టు మీ జ్యువెలరీ కలెక్షన్ కూడా మెరిసిపోవాలి కదా. అయితే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఈజ్ యువర్ డెస్టినేషన్. మలబార్ సీజన్ ఆఫ్ జ్యువెలరీ, మలబార్ సీజన్ ఆఫ్ ఆఫర్స్ ఇస్ హియర్. కేవలం 25% పే చేసి గోల్డ్ ప్రైస్ లాక్ చేసుకోండి. గోల్డ్ ప్రైస్ పెరిగితే ఇట్ డజంట్ ఎఫెక్ట్, తగ్గితే ఇంకా మంచిది. గెట్ యువర్ గోల్డ్ ఫర్ లోవర్ ప్రైస్, మేకింగ్ చార్జెస్ పైన 50% సేవింగ్స్, డైమండ్స్, ప్రెషియస్ జెమ్స్ అండ్ పోల్కీ పై 40% ఆఫ్. ఆఫర్ వ్యాలిడ్ అంటిల్ నవంబర్ 8. టర్మ్స్ అండ్ కండిషన్స్ apply. Malabar Gold and Diamonds, 5811 Preston Road, Frisco.
8: Hello, hi, good morning to all my Radio Surabhi lovers. ఫ్రెష్ ఫ్రెష్ గుడ్ మార్నింగ్ అందరికి కూడా. ఏంటి అందరు బిజీగా స్కూల్స్ కి, కాలేజెస్ కి, ఆఫీసెస్ కి స్టార్ట్ అయిపోయారు కదా. డోంట్ స్కిప్ అవర్ రేడియో సిరబీ. మీరు ఎంత బిజీగా ఉన్నా కానీ అండ్ స్టే ట్యూన్ టు రేడియో సిరబి 107.9 FM HD3. సౌండ్స్ లైక్ హోప్. ఈ రోజైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ తో అయితే మీ ముందుకు వచ్చేసాను. లెట్స్ లిజన్ మజ్లీ మూవీ నుంచి.

ఐఎమ్ బ్యాక్ చాలా బాగుంది కదా సాంగ్. మజిలీ మూవీలో సాంగ్స్ అన్ని ఎక్సలెంట్ గా ఉంటాయండి, అసలు ఆ మ్యూజిక్ సగం ఫిదా అయిపోవాలనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు వినబోతున్న సాంగ్ అయితే కొంచెం ఓల్డే, కానీ ఈ రోజు మాత్రం బాగా డిసైడ్ అయ్యి వచ్చా. కొంచెం కూల్ సాంగ్స్ ఏ మార్నింగ్ అంతా ఫ్రెష్ గా వెళ్ళాలి కాబట్టి అందరూ కొంచెం కూల్ సాంగ్స్ ఏ ప్లే చేద్దాం అనుకుంటున్నాను. సో అలాగే ఇష్క్ మూవీ నుంచి మీకు ఒక విషయం తెలుసా, నిత్య మీనన్ చాలా గుడ్ సింగర్, తను చాలా సాంగ్స్ అయితే పాడారు. మరి అందులో నుంచి మనం ఒక సాంగ్ వినేద్దామా, అందులో అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అంటే మతిపోవాల్సిందే. మరి అయితే ఇష్క్ మూవీ నుంచి ఒక సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను, వినండి.

మరి మీ మూడ్ చేంజెస్ బట్టి మీ ప్లే లిస్ట్ లో ఉండే సాంగ్స్ ను కూడా చేంజ్ చేసేస్తున్నారా? డోంట్ వరీ, జస్ట్ ట్యూన్ చేసుకోండి మన రేడియో సిలపికి 107.9 FM HD3 సాంగ్స్ లైక్ హోమ్. మీ మూడ్ ను బట్టి మన సాంగ్స్ కూడా ఇక్కడ ప్లే అవుతూ ఉంటాయి. మరి ఎందుకు ఇంకా మీ ప్లే లిస్ట్ పని? జస్ట్ ట్యూన్ అవర్ రేడియో సిలబి. మరి నెక్స్ట్ సాంగ్ వినేద్దాం, మరొక బ్యూటిఫుల్ లవ్ సాంగ్ ఫ్రమ్ ఆరెంజ్ మూవీ.

0: అవన్నీ దోసా అంచి గడ్డి లోటస్ అంకి పని టిక్కా చమికావా పరాటా కొన్నా ఎందుకు రోగ్ అని చెప్పినో నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా
1: ఇంకా ఉంది చెప్పమంటారా మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్ ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్ ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే ఫ్రెష్ డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్ ఏ టు బి టెక్సస్ డాట్ కామ్ పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్ టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్
2: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ యాజ్ అ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్ దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్ సేఫ్టీ అండ్ రెస్పెక్ట్ లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్ చెక్ ఫర్ సిటీ పర్మిట్స్ అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్ ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్ ఫుడ్ ఆర్ స్టేజెస్ పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్ ఫాలో నాయిస్ లిమిట్స్ మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్ కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్ బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్ మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
3: నాకు ఇంకా గుర్తుంది 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
4: ఈ దీపావళికి దీపాల వెలుగుతో మీ ఇల్లు మెరిసిపోయినట్టు మీ జ్యువెలరీ కలెక్షన్ కూడా మెరిసిపోవాలి కదా అయితే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఈజ్ యువర్ డెస్టినేషన్ మలబార్ సీజన్ ఆఫ్ జ్యువెలరీ మలబార్ సీజన్ ఆఫ్ ఆఫర్స్ ఇస్ హియర్ కేవలం 25% పే చేసి గోల్డ్ ప్రైస్ లాక్ చేసుకోండి గోల్డ్ ప్రైస్ పెరిగితే ఇట్ డజంట్ ఎఫెక్ట్ తగ్గితే ఇంకా మంచిది గెట్ యువర్ గోల్డ్ ఫర్ లోవర్ ప్రైస్ మేకింగ్ చార్జెస్ పైన 50% సేవింగ్స్ డైమండ్స్ ప్రెషియస్ జెమ్స్ అండ్ పోల్కి పై 40% ఆఫ్ ఆఫర్ వ్యాలిడ్ అంటిల్ నవంబర్ 8th టర్మ్స్ అండ్ కండిషన్స్ Supply Malabar Gold and Diamonds 5811 Preston Road, Frisco.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీడియా ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.
6: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
7: నేను మీ ఆర్జే భార్గవి.
8: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
9: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
10: దిస్ ఇస్ కోటి.
11: దిస్ ఇస్ హరిశంకర్.
12: కీప్ లిస్నింగ్ మీ నేస్తం
7: రేడియో సురభి.
9: రేడియో సురభి.
12: రేడియో సురభి.
6: రేడియో సురభి.
2: రేడియో సురభి. 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజి రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi.
6: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
3: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
7: డాలస్ లో మనకి దొరకని ఫ్రూట్ లేదు, మనం తినని ఆకుకూరలు లేవు, మనకు అందుబాటులో లేని పువ్వులు కూడా లేవు. ఆల్ బికాస్ ఆఫ్ వల్లెంబారీ ఫార్మ్స్.
8: దొండకాయ, వంకాయ, సొరకాయ,
7: వల్లెంబారీ ఫార్మ్స్.
8: సీతాఫల్, సపోటా, మామిడి పళ్ళు, చిన్న ఉసిరి,
7: వల్లెంబారీ ఫార్మ్స్.
8: తమలపాకు, మల్లెలు, పారిజాతం, దేశీ గులాబీ,
7: వల్లెంబారీ ఫార్మ్స్.
8: గోంగూర, తోటకూర, బచ్చలి, మునగాకు,
7: వల్లెంబారీ ఫార్మ్స్.
8: మల్లెలు, బటన్ రోసెస్, లోటస్, గన్నేరు,
7: వల్లెంబారీ ఫార్మ్స్. ఎగ్జాటిక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫ్లవర్స్, ఏమైనా సరే వల్లెంబారీ ఫార్మ్స్ ఇస్ యువర్ ఫస్ట్ పిక్. ఫైండ్ దెమ్ అట్ యువర్ నియరెస్ట్ ఇండియా బజార్.
9: ఇండియా వెళ్ళాలేమో రా నేను.
10: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
9: మొన్నట్టుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
11: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. చాలా స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
12: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
10: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్నీ ఆఫర్ లెటర్లు
12: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
13: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
14: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabotham. Keep listening to me next on Radio Surabhi.
1: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
15: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
16: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్, వివేక్ ఫ్లవర్స్.
15: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీవత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606.

0: హాయ్ అండ్ రామోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.
0: హాయ్ అండ్ రామోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.
13: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
14: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
15: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీలా.
16: హాయ్, నేను మీ తేజ సజ్జ.
15: టు లిసన్ టు రేడియో సురభి
14: 107.9 HD3.
13: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
16: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
12: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాదా. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
3: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
4: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకో

0: summer. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
1: Sivadurga Jyotishalayam, near Hanuman Temple, Frisco. Koyagara Srinivasa Raju garu, ippudu mana telugu vari kosam jyotisham cheppadaniki Dallas ku vichesi unnaru. Veeru mee mukhamu cheyi chusi adbhutamaina jyotisham cheppagalaru. Prema, pelli, udyogam, vyaparam, chaduvu, aarogyam, aarthika samasyalu, kortu samasyalu, santana samasyalu, meeku etuvanti samasyalu unna anjanam vesi durbinilo chusi 100% parishkaram chupagalaru. Call for appointment 469-605-3552. Website srinivasarajukoyadara.com.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: Good morning, listeners. శుక్రవారం ఉదయం 10:03 సమయం స్టూడియోలో. అఫ్ కోర్స్ దిస్ ఇస్ ద టైమ్ ఫర్ ఫిల్మీ ఫ్రైడేస్. ప్రతి ఫ్రైడే మార్నింగ్ 10 AM టు 1 PM ఫిల్మీ ఫ్రైడేస్. సో ఫిల్మీ ఫ్రైడేస్ కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను, నా పేరు అంజనా. సో లెట్ అస్ ఆల్ ఎంజాయ్ 3 more hours ఆఫ్ ఎంటర్టైన్మెంట్ విత్ మీ టైమ్ విత్ మీ, అంటే మీ సమయం నాతోటి అన్నమాట. ఆల్ ది వే టిల్ 1 PM ఫిల్మీ ఫ్రైడేస్ లో ప్రతి ఫ్రైడే మీకోసం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నేను తీసుకొస్తూ ఉంటాను. ఇవాళ కూడా యాజ్ యూజువల్ తీసుకొచ్చేసానండి, అన్ని లైనప్ చేసి సిద్ధంగా ఉంచాను. బట్ వింటున్న శ్రోతలకి ముందుగా మీకు ప్రిఫరెన్స్. మీరిప్పుడు జామ్ జామ్ అని మంచి హైవే మీద అలా అలా వెళ్ళిపోతున్నారు, అటుపక్క ఆఫీస్ రీచ్ అయ్యే హడావిడిలో ఉన్నారు, ఇటుపక్క ఈవినింగ్ ఏం చేద్దాము ఏంటి అని ఒక ప్లాన్ ఉంటుంది కదా, ఆ డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. మన ఫ్రెండ్స్ గ్రూప్ హడావిడి వాళ్ల మెసేజ్లు టింగ్ టింగ్ టింగ్ అంటూ ఉంటాయి. సో వీటన్నిటి మధ్యలో మీకు ఇంత బ్రైట్ ఫ్రైడే మార్నింగ్ ఇలాంటి పాట వినాలి అని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, సో మీరు మాతో షేర్ చేసుకుంటే ఆ పాటని నేను మనం అందరం కలిసి నేను వినిపిస్తాను, అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. అయితే ముందుగా ఒక మంచి పాటతో నా ఎనీ షో నాలా ప్రారంభిస్తూ ఉంటాను. సో మంచి పాట శృతిలేయలు చిత్రం నుంచి వినిపిస్తున్నాను, ఫాలోడ్ బై సో మెనీ అంటే లేటెస్ట్ ట్రెండింగ్ సాంగ్స్ కూడా నేను వెళ్తాను. బట్ ముందుగా ఈ పాటతో ప్రారంభిస్తున్నాను. వన్స్ అగైన్ వెల్కమ్ టు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నమస్తం. Sounds like home. So meeru prasthanki vintunnaru Filmy Fridays with me, your RJ Anjana.

అది ఇదొక అద్భుతం. అసలు ఇలాంటి సినిమాలు ఎవర్ గ్రీన్, ఇష్టం ఉంటే. అదే వీకెండ్ వచ్చేస్తోంది కాబట్టి పిల్లలకి చూపించాలన్నా, మీరు సరదాగా ఇంకొకసారి ఇలాంటి మెమరీస్ లోకి వెళ్లాలన్నా, ఇలాంటి మూవీస్ చూడాలన్నా మంచి సమయం. మనకి ఇది ఎట్లాగో ఓటీటీలో ఎక్కడ కావాలంటే అక్కడ రెడీగా ఉంది కాబట్టి చూడొచ్చు. నాకు బాగా శృతిలో ఇలాంటి మూవీస్ లో ఇమోషన్స్ ని ఎలా చూపించవచ్చు, ఎంత రేంజ్ లో చూపించవచ్చు అని ఒక నిష్ణాతులు చూపించినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మామూలు విషయం కాదు కదా, పెద్ద స్టోరీ, పెద్ద ఆర్భాటం, పెద్ద హంగామా ఏమీ కాదు, కానీ సింపుల్ స్టోరీకి డెప్త్ ని ఇచ్చి మరీ తీసుకొచ్చిన మూవీ అది. వెరీ గుడ్ నైస్ మూవీస్ గోయింగ్ గుడ్. అయితే నేను ప్రస్తుతానికి నా ప్లేలిస్ట్ లోంచే పాటలను వినిపిస్తున్నాను. జస్ట్ ఇన్ కేస్ మీరు ఇవాళ ఎవరికన్నా ఏమన్నా విష్ చేయాలన్నా, సరదాగా ఫ్రైడే వచ్చేసింది, అది పండగల ముందు వచ్చే ఫ్రైడే అండి. ఆల్మోస్ట్ ఇప్పుడు మన మహాళయపక్షాలు అయిపోతున్నాయి, కొంతమంది డే మైట్ అంటే రేపటితో అయిపోతాయి. ఎల్లుండి నుంచి వాళ్ళు మన 11వ తారీఖు నుంచి దసరా సంబరాలు స్టార్ట్ చేసుకుంటారు. కొంతమంది 12వ తారీఖు నుంచి చేస్తున్నారు, ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ రిచువల్స్. చాలా మంది నాకు తెలిసి బొమ్మలు కొలు అది పెట్టేది ఉంటే రేపు సండే రోజే స్టార్ట్ చేసేస్తున్నారన్నమాట. సో ఒకవేళ మీ అందరూ కూడా పండగ సెలబ్రేషన్స్ లో ఉన్నారు అంటే గనక మీ అందరికీ బెస్ట్ విషెస్.

మంచి పాట కదా. ఇది కూడా కళ్యాణ వైభోగం చిత్రం నుంచి. సరే మరి శ్రీనివాస కళ్యాణం సినిమా పేరేంటో కరెక్ట్ గా గుర్తులేదు రెండిట్లో. నితిన్ మూవీ ఇది యాక్చువల్లీ. ఎస్, శ్రీనివాస కళ్యాణం. ఎస్, మరి పండగలండి, ఎన్ని పండగలు, ఒకటా రెండా? ఇస్ అసలు ఈ అక్టోబర్ సెప్టెంబర్ అక్టోబర్ వచ్చిందంటే మనకి పండగలు ఇంకా కిక్ ఆఫ్ అనమాట. లైన్ లో ఉంటాయి వినాయక చవితి అనండి, మనకి కృష్ణాష్టమి అనండి, ఇప్పుడు దసరాలు, దసరాల తర్వాత దీపావళి, మధ్యలో హాలోవిన్, ఒక్కటేంటి అసలు. సో ఇన్ని పండగలు మన చుట్టూ లైన్ అప్ అయిన మన ముందు ఉన్నప్పుడు మరి ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి? అసలు డల్లాస్ లో పండగల హడావుడి మామూలుగా ఉంటుందా? ఉండదు, బ్రహ్మాండంగా ఉంటుంది. అలాంటప్పుడు ఎన్ని ఎన్ని అకేషన్స్, ఎన్ని ఎన్ని ఉన్నాయి మన చుట్టూ, ఏమేమి జరగబోతున్నాయి, ఏ పండగకి మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, అవన్నీ కూడా మన దగ్గర డీటెయిల్స్ ఉన్నాయండి. ఆ ప్రకటనలోకి వెళ్దాం, అందిస్తాను. అయితే మరి ఈ వారాంతం, ఈ అక్టోబర్ 10th and 11th న మాత్రం మిస్ అవ్వకండి. ఏంటంటే గృహప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో ఈస్ హ్యాపెనింగ్ అట్ హయత్ రీజెన్సీ ఫ్రిస్కో. ఇది డాలస్ లో అక్టోబర్ 10th and 11th న జరగబోతోంది. ఇక్కడ ఏమిటి, మనందరికీ తెలుసు, మన ఫేవరెట్ హైదరాబాద్ లో ఎప్పటికో ఒకప్పుడు ఒక మంచి ప్రాపర్టీ తీసేసుకుని వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరి మనసులోనూ ఉంటుంది. బట్ ఎనీవేస్, ఇక్కడి నుంచి ఇప్పుడు కూర్చుని అక్కడ ఏం చేయగలుగుతామంటారా, దిస్ ఇస్ ద రైట్ ఆపర్చునిటీ. హైదరాబాద్ లో ప్రాపర్టీ కొనడం చూస్తుంటే, కొనాలని మీరు వెతుకుతుంటే కనుక ఒక్క ప్రాజెక్ట్ అంటూ ఎందుకు వెతకడం చెప్పండి? బోల్డ్ అండ్ ఆప్షన్స్ ఉన్నాయి, వేరు వేరు ప్రాంతాలు, వేరు వేరు ప్రాజెక్ట్స్, డిఫరెంట్ ప్రైజెస్ అండ్ చాయిసెస్. ఒకటా రెండా, నియోపోలిస్, కోకాపేట్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తల్లాపూర్, చేవెళ్ళ, కొంపల్లి, ఫ్యూచర్ సిటీ, సికింద్రాబాద్, ఇంకా ఎన్నో ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవన్నిటినీ ఒకే రూఫ్ కింద ప్రజెంట్ చేయడానికి గృహప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో ఈస్ హ్యాపెనింగ్. సో మీరు తప్పకుండా విజిట్ చేయండి హయత్ రీజెన్సీ డల్లాస్ 10th and 11th.

అదండి. సరే, ఒకప్పుడు చాలా చాలా చాలా చాలా సంవత్సరాల క్రితం, కొన్ని పదుల సంవత్సరాల క్రితం, ఎవరింటికన్నా ఒక టెలిగ్రామ్ లాంటిది వచ్చింది అనుకోండి, ఇంటి లిపాది కంగారు పడిపోయేవాళ్ళు, హడావుడ్ హడావుడ్ హడావుడ్ చేసేవాళ్ళు. చాలా సార్లు సినిమాల్లో వాటిల్లో మనం చూసాం కూడా, కూర్చుని ఏడుపు మొదలు పెట్టేస్తారు, అందరు చుట్టుపక్కల వాళ్ళు చేరి హడావుడ్ హడావుడ్ చేసేస్తూ ఉంటారు. ఎందుకు అంటే, ఒకప్పుడు టెలిగ్రామ్ లాంటిది ఎమర్జెన్సీ మెసేజెస్ ని మాత్రమే క్యారీ చేయడానికి ఎక్కువగా వాడేవాళ్ళు. మామూలుగా అయితే సరదాగా ఏమన్నా ఏమన్నారా అంటే, ఓ కార్డు ముక్క రాయిపోయావు, ఉత్తరం పడేస్తే వచ్చేవాడిని కదా స్టేషన్ కి పికప్ కి అంటారు. సో ఒకప్పుడు ఫోన్లు అవి లేనప్పుడు ఆ ఉత్తరాలు చాలా చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఆ ఉత్తరాల గురించి ఇప్పుడెందుకు అంచనా, ఇంత సీరియస్ గా నెమరేస్తున్నావు అంటారా? అక్టోబర్ 9 వరల్డ్ పోస్ట్ డే అండి. ఎస్, పోస్ట్ అనేది మనకి ఒక మెమరీలో మిగిలిపోయిన అంశమేమో. ఇవాళకి ఎంతమంది వాడతారో నాకు తెలీదు. ఆఫ్ కోర్స్ కొన్ని కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ బై పోస్ట్ మనకు వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవర్స్ లైసెన్స్ లేదా ఏదన్నా, అవన్నీ మ్యాండేటరీగా కార్డ్స్ అంటే మనము బ్యాంక్ కెళ్ళి కార్డ్ అప్లై చేస్తే అవన్నీ మ్యాండేటరీగా బై పోస్టే మనకి ఇండియాకు, సారీ ఇంటికి వస్తూ ఉంటాయి. ఇండియా గురించి మాట్లాడుతున్నాను కాబట్టి నోట్లో అదే వస్తుంది. బేసిక్ గా మనంలో ఎంతో మంది ఇండియాలో పుట్టి పెరిగిన వాళ్ళం కాబట్టి పోస్ట్ గురించి, పోస్టల్ డిపార్ట్మెంట్ గురించి, పోస్ట్ మ్యాన్ గురించి అంతో ఇంతో మనకి కూడా మెమరీలో ఉంటుంది. సో వింటున్న శ్రోతలందరినీ నేను ఇన్వైట్ చేస్తున్నాను, లెట్స్ హ్యావ్ ఎ స్మాల్ క్యూట్ డిస్కషన్. పోస్ట్ ఉన్న రోజుల్లో మన లైఫ్ అండ్ పోస్ట్ మ్యాన్ వస్తే మన ఇంట్లో ఉండే సందడి. మీలో ఎవరైనా సరే షేర్ చేసుకోవాలంటే 9726361966 స్టూడియో నంబర్.

ఊపిరి చిత్రం నుంచి ఈ పాట. సరే, పండగలు వస్తున్నాయి, లైన్అప్ అయి ఉన్నాయి. అందులోనూ దీపావళి పండగ అంటే మరీ మరీ ప్రత్యేకం. చాలా మంది ఖచ్చితంగా దీపావళి పండగకి కూడా గోల్డ్ కొనుక్కుంటారు. అదేదో ఇప్పటి నుంచే మీరు ఆరాంగా చూస్తూ కొనుక్కుంటే మీకు బాగుంటుంది. కాబట్టి మనకి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళు మరిన్ని ఆఫర్స్ అందిస్తున్నారు. కొనాలనుకోవాలి కానీ అసలు ఇదిగోండి ఆహ్వానిస్తున్నారు మిమ్మల్ని. అసలు ఈ ఆఫర్స్ చూస్తే మీరు కొనాలనుకుంటారు అదనమాట. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో ద సీజన్ ఆఫ్ జ్యువెలరీ, ద సీజన్ ఆఫ్ ఆఫర్స్ ఈస్ హియర్. 22 carats గోల్డ్ జ్యువెలరీ, అన్కట్ డైమండ్స్, పోల్కీ అండ్ ప్రెషియస్ జెమ్ జ్యువెలరీ మీద మేకింగ్ ఛార్జెస్ పైన అప్ టు 50% వరకు సేవ్ చేసుకునే అవకాశం. ప్లస్ డైమండ్స్, ప్రెషియస్ జెమ్స్ అండ్ పోల్కీ వాల్యూ పై అప్ టు 40% ఆఫ్. 916 గోల్డ్ ఎక్స్చేంజ్ పై 0 deduction. Yes, 916 గోల్డ్ ఎక్స్చేంజ్ పై 0 deduction అండ్ 8 grams గోల్డ్ కాయిన్ పైన నో మేకింగ్ ఛార్జెస్. ఇదేదో బాగుంది కదా. ఇన్నున్న ఇప్పటికి నేను 4 చదివాను. ఇంకా అసలు మీ దీని ప్రకారం చూస్తే ఇంకా చాలా చాలా మీరు దీని నుంచి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. సో ఆలోచించండి, త్వరపడండి. బట్ ఆఫర్ వ్యాలిడ్ అంటిల్ నవంబర్ 8. అఫ్ కోర్స్ ఫ్యూ టర్మ్స్ అండ్ కండిషన్స్ డూ అప్లై. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, 5811 ప్రెస్టన్ రోడ్, ఫ్రిస్కో. గుడ్. సో నేను ఇప్పుడు అడిగాను మన శ్రోతల్ని, మనకి ఇవి పోస్టల్ డిపార్ట్మెంట్ కి సంబంధించి బోల్డ్ అన్ని ఉంటాయి కదా. ఇందాక నేను చెప్పినట్టుగా ఎలా ఉంటుందంటే, ఎక్కడి నుంచైనా ఒక టెలిగ్రామ్ రాగానే ఊళ్ళలో స్పెషల్లీ చదువు అంతగా లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు, అది టెలిగ్రామ్ అంటే రెండే ముక్కలు ఉంటాయి, మరీ ఎక్కువ రాయరు. ఎందుకంటే ప్రతి అక్షరానికి అక్కడ ప్రైజ్ ఉంటుంది, ప్రతి లెటర్ కి. అందుకని టెలిగ్రామ్ లో చాలా బ్రీఫ్ గా ఓన్లీ ఒక లైన్, ఒక సెంటెన్స్ కూడా పూర్తిగా కంప్లీట్ చేయకుండా పెట్టేశారన్నమాట. స్టార్ట్ ఇమీడియట్లీ లేదా స్టార్టింగ్ ఇమీడియట్లీ, ఏదో తేడా వచ్చేస్తుంది. అది చిన్న చిన్నగా ఉంటాయి అన్నమాట, స్టార్ట్ ఇమీడియట్లీ అని అలా ఉందనుకోండి. అలాంటివి చూస్తే దాని కింద ఎందుకు రమ్మంటున్నారు, ఎవరు రమ్మంటున్నారు, ఏంటి అనే ఉండదు. ఫ్రమ్ అడ్రస్ అఫ్ కోర్స్ ఉంటుంది, సో పర్పస్ ఏంటి అనే అక్కడ డీటెయిల్స్ ఉండవు కదా. సో అలాంటిది ఏదన్నా ఒకటి ఎవరన్నా పోస్ట్ మ్యాన్ చదివితే చదివించుకునేవాళ్ళు, చదవగానే ఇంకా అంతే ఏదో కొంపలంటుకు పోయి ఏదో అయిపోయింది ఇంకా పరిగెట్టాలి అనేసి ఒకళ్ళు ఏడుపు మొదలు పెడితే చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ కింద వచ్చి అయ్యో అయ్యో అంటూ, ఏంటంటే అందరికీ దృష్టి అలాగే ఉండేదన్నమాట. దట్ వాజ్ టెలిగ్రామ్ డేస్. లెటర్ రాస్తే సరే, డీటెయిల్స్ డీటెయిల్స్ ఉంటాయి, బోల్డ్ అంత ఉంటుంది చాట భారతం, లెటర్స్ సంగతి వేరే. సో మీకు ఎప్పుడన్నా ఇలాంటి టెలిగ్రామ్ మెసేజెస్ తోటి ఎక్స్పీరియన్స్ ఉందా

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
4: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: ఒక సెలబ్రేషన్ ని అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ గా మార్చుకోవాలి అంటే జస్ట్ డెకోర్ సరిపోతుందా? యు నీడ్ ద రైట్ విజన్. లక్కీ ఫర్ us, మనకి లక్కీ చామ్స్ డెకోర్ ఉంది. మన డాలస్ బేస్డ్ లక్కీ చామ్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఫుల్ సర్వీస్ ఈవెంట్ ప్రొడక్షన్ మనకు అందిస్తున్నారు. ఓన్లీ డెకరేషన్ స్టేజింగ్ మాత్రమే కాదు, దే డూ అ ఫుల్ ఆన్ ఈవెంట్ ప్రొడక్షన్. వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, కార్పొరేట్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, లోకల్ టు డాలస్ అయినా, అక్రాస్ ద యుఎస్ ఎక్కడైనా, ట్రెడిషనల్ ఇండియన్ మండపాల దగ్గర నుంచి లగ్జరీ సెటప్స్ వరకు ఎనీథింగ్ దాట్ యూ need your way, they can create. To book, call 469-925-5868 or visit luckycharmsdecor.com.
5: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
6: ఎస్ సార్.
5: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ, చాట్ ఓన్లీ. ఆప్షన్ బి, చాట్ అండ్ తాళీ. ఆప్షన్ సి, తాళీ ఓన్లీ. అండ్ ఆప్షన్ డి, చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
6: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
5: ఇట్స్ చాట్, తాళీ అండ్ క్యాటరింగ్. యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టిబుల్.
7: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
8: Sure. How many people are we expecting?
0: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
8: Idi office party a leka jatra?
0: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
8: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: రేసుగుర్రం చిత్రం నుంచి ఈ పాట విన్నాం. యాక్చువల్లీ ఇవాళ మనం రేసుగుర్రం మూవీలో శృతి హాసన్ గారి ఇది కూడా కాసేపు మాట్లాడుకుందాం. మనకి ఇవాళ మనం మాట్లాడుకుంటున్న టాపిక్ కి అది కూడా యూజ్ అవుతుంది అన్నమాట. ఆ టాపిక్ లో వెళ్ళినప్పుడు దీన్ని తిరిగి మరొకసారి వెలుగులోకి తీసుకొచ్చి మాట్లాడుకుందాం. బేసిక్ గా నాయిస్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ గురించి అండి. ఆ విషయంగా మాట్లాడుకోవాలంటే శృతి హాసన్ గారి ఇది వెంటనే గుర్తుకొస్తూ ఉంటుంది. ఎనీవే, సో పోస్టల్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నాము. యాక్చువల్లీ పోస్టల్ డిపార్ట్మెంట్ ని తెలుగులో అంటే పోస్ట్ అని తెలుగులో ఎలా అంటారు, పోస్టల్ డిపార్ట్మెంట్ అని అంటారు లేండి, లైక్ పోస్ట్ అంటే ఏదన్నా ఒక పదవి అని అనుకునే అవకాశం ఉంది కాబట్టి పోస్టల్ డిపార్ట్మెంట్ దీన్ని తెలుగులో ఏమని పిలుస్తారు తెలిస్తే కాల్ చేయండి 9726361966 స్టూడియో నంబర్. అది మరి ఇంత మన బిజీ స్కెడ్యూల్లో చెప్పాం కదా బోర్డ్ అని లైన్అప్ అయిపోయి ఉన్నాయి అని పండగలు. రేపు మరి మనము సరదాగా హాలోవీన్ ని చేసేసుకుందామా? ఎస్, మీకోసం రేడియో సురభి వారి తరఫు నుంచి ఈ హాలోవీన్ ట్రిక్ ఆర్ ట్రీట్ స్పూక్ అండ్ స్పార్కిల్. గెట్ రెడీ టు సెలబ్రేట్ దిస్ ఎ హాలోవీన్ సెలబ్రేషన్ లైక్ నో అదర్స్ ఓన్లీ బై రేడియో సురభి. రేడియో సురభి ప్రెజెంట్స్ స్పూక్ అండ్ స్పార్కిల్. కమ్ డ్రెస్డ్ టు ఇంప్రెస్ అండ్ జాయిన్ అస్ ఫర్ ఎ ఫన్ ఫిల్ కాస్ట్యూమ్ కాంటెస్ట్ అండ్ ట్రంక్ ఆర్ ట్రీట్ విత్ స్పూకీ సర్ప్రైజెస్ స్వీట్ ట్రీట్స్ అండ్ ప్లెంటీ ఆఫ్ హాలోవీన్ ఫన్ ఫర్ ద హోల్ ఫ్యామిలీ. దిస్ ఇస్ హ్యాపెనింగ్ on October 10th at Hareli Prosper. So pick your favorite costume, decorate your trunk and get ready to spook and sparkle with Radio Surabhi. నాకు కాలర్ కాల్ చేస్తున్నారు, వారిని ఆన్ ఎయిర్ తీసుకుంటున్నాను. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి.
1: హలో,
0: హాయ్, మీ పేరు ముందుగా? సాయి సుజిత్ గారు, మీకు హ్యాపీ ఫ్రైడే చెప్పండి.
1: హ్యాపీ ఫ్రైడే.
0: ఒక్కసారి చెప్తారా? కొంచెం ఆడియో బ్రేక్ అయింది. సరే చెప్పండి ఒక్కసారి.
1: తపాలా కార్యాలయం.
0: ఓ పర్ఫెక్ట్, తపాలా పర్ఫెక్ట్ అండి. పోస్ట్ ని తపాలా శాఖ, తపాలా విభాగం అదే అంటారు, తపాలా కార్యాలయం. పర్ఫెక్ట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ ఆన్సర్. అయితే ఇన్నటి నుంచి నేను అడుగుతున్న మరొక ప్రశ్న ఉందండి, ఇఫ్ యూ హ్యావ్ టైం. టెలిగ్రామ్స్ గురించి, ఎప్పుడన్నా మీ జీవితంలో సరదాగా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందా? టెలిగ్రామ్స్ వచ్చినప్పుడు పిచ్చ కంగారు పడిపోయేవాళ్ళు.
1: అవును,
0: ఏదన్నా లేకపోతే ఏదైనా ఇన్సిడెంట్ ఉంటే ఓ టెలిగ్రామ్ కొట్టు అనేవాళ్ళు. సో ఇలాంటివి ఎప్పుడైనా జరిగాయా మీకు గుర్తున్న వాటిల్లో అని? అసలు పోస్టల్ డిపార్ట్మెంట్ కానీ పోస్ట్ మ్యాన్ తో కానీ మనకు అసలు ఎప్పుడన్నా ఏమైనా మెమరీస్ ఉన్నాయా అని?
1: చాలా మెమరీస్ ఉన్నాయండి నాకు. మా ఫాదర్ వచ్చి యాదగిరిగుట్ల వర్క్ చేసేవాళ్ళు. సో మేము వచ్చి ఖమ్మంలో
0: ఉండేవాళ్ళు.
1: సో ఆ పోస్ట్ మ్యాన్ వస్తుంటే ఓ లెటర్ వస్తుందేమో అని చూస్తున్నాయి. సో హీ టు ట్రావెల్ ఎవ్రీ 15 డేస్. ఆ 15 డేస్ లో ఖచ్చితంగా మా కోసం లెటర్స్ రాసేవాళ్ళు.
0: వెరీ గుడ్, వెరీ గుడ్. సో మీకు ఖచ్చితంగా మంచి అనుబంధం ఉంది అయితే పోస్టల్ డిపార్ట్మెంట్ తో. గుడ్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్, నైస్ టు లిజన్. అసలు ఇవాళ రేపు ఎవరికన్నా ఇంత ఉందా అనే విషయంగా చెప్తే అదండి, ఎంతో మందికి మెమరీస్ ఉన్నాయి, ఒకటా రెండా బోల్డ్ అన్ని ఉన్నాయి. సో లెట్ అస్ షేర్ ఫ్యూ మోర్. ఇఫ్ యు ఆర్ దేర్ డూ కాల్ మీ 9726361966 స్టూడియో నంబర్. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HT3 అమెరికాలో తెలుగు నేస్తం. అండ్ ఐఎమ్ యువర్ ఆర్జే అంజనా గివింగ్ యూ దిస్ షో ఫిల్మీ ఫ్రైడే.

అదండి, ఇవాళ ప్రపంచ తపాలా దినోత్సవం. తపాలా శాఖ వారి కోసం అన్నమాట ఇది. ప్రపంచ తపాలా దినోత్సవం, వరల్డ్ పోస్ట్ డే. అయితే మరి ఈ తపాలా దినోత్సవం వెనకాల ఒక ఇండియన్ బ్రెయిన్ ఉంది. ఎవరు అంటారు, ఎవరు ఆ వ్యక్తి? ఆయన ఇనిషియేషన్, ఆయన యొక్క పుష్ వల్ల అని చెప్పొచ్చు అన్నమాట, ఆయన ప్రతిపాదించడం వల్ల అనేసి చెప్పారు. ఎవరు చెప్పారు అని అడగండి, మా బ్రదర్ చెప్పారండి. మా బ్రదర్ అంటే ఎవరు? చాట్ జీపీటీ బ్రదర్ అని, గూగుల్ ది, గూగుల్ తల్లి అది. అలా పిలుచుకుంటాం మరి, సరదాగా అలా పిలుచుకోవాలి. అన్నిటికీ ఒక అనుబంధము, సాన్నిహిత్యం రావాలంటే అవి మన్ని మనం వాటిని ఇదిగో ఇలా పెట్టుకోవాలన్నమాట. అది సంగతి. సరే, బ్రదర్ అని ఎందుకు అన్నాను అంటే అది అట్టే కోఆపరేటివ్ కాదండి. చాట్ జీపీటీ నాకు తగినట్టుగా ఇవ్వదు. నేను దాన్ని ఏం అడుగుతానో అది దానికితో వచ్చిన ఆన్సర్లు ఇస్తూ ఉంటుంది. సో అందుకని నేను దాన్ని అలా పెట్టానన్నమాట, సిబ్లింగ్ కేటగిరీలో వేశాను దాన్ని. గూగుల్ తెలుసు అనుకోండి, ఓ పిగ్గా ఒకటికి అందిస్తుంది ఆప్షన్స్, ఇది అట్లా కాదు కదా అదనమాట. సరే, మరి ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ వారు మొదట్లో ఎలా ఉన్నా తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీద చాలా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెచ్చిపెట్టుకోవాల్సి వచ్చిందట. అసలు పోస్టల్ డిపార్ట్మెంట్ ని ఇలా కూడా వాడుకుంటారా అనే విధంగా మనం ఇంతకు ముందు విని ఉండని విధంగా చాలా సార్లు చాలా మంది వాడారటండి. ఒకటా రెండా పలు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అందులో ఒకటి, ఒకప్పుడు ఎలా ఉండదంటే 1913 ఆ ప్రాంతాల్లో, అదిలోనూ యుఎస్ పార్సల్ పోస్ట్ అయితే మటుకు అప్పుడు స్టార్ట్ అయిందిట. అయితే అప్పట్లో ఎలా ఉండేదంటే ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళడానికి ట్రైన్ టికెట్ వాజ్ మచ్ ఎక్స్పెన్సివ్ దాన్ పోస్టల్ స్టాంప్స్. అందుకని ఒకళ్ళ ఇంట్లో వాళ్ళెవరో వాళ్ళ అమ్మాయిని, ఒక 5 ఇయర్స్ ఓల్డ్ గర్ల్ ని వాళ్ళ గ్రాండ్ మదర్ హౌస్ కు పంపించడానికి సింపుల్ గా 53 సెంట్లు పోస్టల్ స్టాంప్ కొనుక్కుని వాళ్ళు వేసుకునే డ్రెస్ కోట్ కి అంటించి పంపించేశారు. చక్కగా హ్యాపీగా వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు సేఫ్ గా రీచ్ అయిందిట. అదండి, మరి ఇలాంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళే కదా, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా, మరి మా వల్ల కాదు బాబోయ్, మీరందరూ ఇంత తెలివిగా వాడుకుంటే మమ్మల్ని ఎట్లా అనేసి. ఒకటా రెండా, నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది, ఇది కూడా భలే సరదాగా ఉంది. ఈవెన్ దిస్ హ్యాపెండ్, ఒక ఆయన ఎవరో, హీ వాంటెడ్ టు బిల్డ్ సంథింగ్ లిటరల్లీ, ఒక హీ వాంటెడ్ టు బిల్డ్ ఎ బ్యాంక్, ఐ థింక్ బ్యాంక్ ఇన్ ఊటా, దట్స్ వాట్ హీ సేయింగ్. అయితే ఎక్కడి నుంచో వాళ్ళు సామాగ్రి తెప్పించుకోవాలి, బ్రిక్స్, ఎస్పెషలీ బ్రిక్స్ లాంటివి డిఫరెంట్ ప్లేస్ నుంచి తెప్పించుకోవాలి అంటే డిఫరెంట్ ట్రాన్స్పోర్ట్ లోంచి అవి వస్తే గనక ఇట్ వాజ్ వర్కింగ్ అవుట్ టూ ఎక్స్పెన్సివ్ ఫర్ హిమ్. దెన్ హీ రియలైజ్డ్, వై డోంట్ ఐ పోస్ట్ ఇట్ అని. సో హీ స్టార్టెడ్ సెండింగ్ దెమ్ వయా పార్సల్ పోస్ట్ తోటి. అండ్ ఇట్ అఫ్ కోర్స్ వర్క్డ్ అవుట్ మచ్ చీపర్ ఫర్ హిమ్. అందులోనూ ఆయన 1, 2, 100, 10 కాదండి, 80,000 బ్రిక్స్ ని నైస్లీ ర్యాప్డ్ నీట్ ప్యాకేజెస్ అక్రాస్ 127 మైల్స్ హీ జస్ట్ పోస్టెడ్ ఇట్.

అదండి, పోస్టల్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇవాళ వరల్డ్ పోస్ట్ డే అని మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ స్పెషల్లీ చెప్పుకోవడానికి ఏంటంటే, ఒక భారతీయుని హస్తం ఉంది టు సెలబ్రేట్ టుడేస్ డే అని. ఈ పర్టికులర్ డే గురించి అని చెప్పాలంటే, ఇట్ ఈస్ శ్రీ ఆనంద్ మోహన్ నరుల గారు, ఎ మెంబర్ ఆఫ్ ఇండియన్ డెలిగేషన్ ప్రపోజ్డ్ మేకింగ్ October 9th an official global celebration, and this happened during one of the Tokyo conferences in 1969 anamata. So inta charitra undi postal department ki, mari ivala repu evaranna asalu postal dini ila vaadutunnara, ivala repu evaranna dini inka ishtanga ante post chese vaallu evaranna unnarantara asalu. In fact manaki క్రిస్మస్ పండుగ ఉంటుంది కదా, క్రిస్మస్ పండుగ తర్వాత పోస్టల్ కార్డ్స్ చాలా మందికి పంపిస్తారట, థ్యాంక్ యూ కార్డ్స్ కింద. అది ఆ రిచువల్ మాత్రం ఇప్పటికే ఉంది, చాలా మంది దాని యొక్క ఫ్యామిలీ రిచువల్ లాగా కూడా పాటిస్తారట మన దీనికోసం. ఐ థింక్ ఐ హ్యావ్ ఎ కాలర్, నేను వారిని కూడా ఆర్డర్ అయ్యి తీసుకున్నాను. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి. హలో, మీరు రేడియో సురభి కాల్ చేశారు, నాకు మీ వాయిస్ ఇంకా వినిపించట్లేదు. హలో అండి, ఐ థింక్ వాళ్ళ కాల్ కనెక్ట్ అవ్వట్లేదు, మరొక్కసారి ట్రై చేయండి, నేను మీ కాల్ తీసుకుంటాను. అయితే మరి సరదా విశేషాలు బోల్డ్ అని జరిగాయండి, పోస్టల్ డిపార్ట్మెంట్ తో మాటలా ఒకటా రెండా. అప్పట్లో పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు కూడా చాలా బాగా అందరూ ఇష్టంగా చేసేవాళ్లు పోస్ట్ మాస్టర్ గారి దగ్గర. అండ్ పోస్టల్ డిపార్ట్మెంట్ కి పోస్ట్ ఆఫీస్ కి ఉన్న ఒక యునీక్ ఇది ఏంటి అంటే గనక, అప్పట్లో మనం 1900s గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, చాలా వరకు పాత సినిమాల్లో వాటిల్లో కూడా చూసుంటారు మీరు, ఆల్మోస్ట్ 1970s 1980s వరకు కూడా ఇది అలాగే నడిచింది. పోస్ట్ ఆఫీసెస్ లో మాత్రమే టెలిఫోన్లు ఉండేవి, చాలా మందికి చాలా ఊళ్ళల్లో పోస్ట్ ఆఫీస్ లో మాత్రమే టెలిఫోన్లు ఉండేవి. ఎనీవేస్ దట్ ఈస్ ద రియాలిటీ, మనకి అప్పట్లో ఫోన్లంతా అందుబాటులో లేని రోజులు. అయితే పోస్టల్ డిపార్ట్మెంట్ ని మరొక సందర్భంలో కూడా భలే వాడుకున్నారంటండి, అది ద కలినన్ డైమండ్ అనుకుంటా. ఇది సౌత్ ఆఫ్రికా టు లండన్ ట్రావెల్స్ చేయవలసి ఉండింది, ఆ డైమండ్ ని వాళ్ళు పంపించాలి. దాన్ని ఓ విపరీతమైన హెవీ మంది మార్బలంతో చక్కగా అట్టహాసంగా చక్కగా దాన్ని బై స్టీమ్ బోట్ దాన్ని పంపించారని, సెటప్ అంతా చేసి ఆర్మ్డ్ పీపుల్ ని పెట్టి చక్కగా పంపించారు. అయితే యాక్చువల్ గా సినిమా పక్తిలో దీన్ని ఒక ప్రైజ్లెస్ డైమండ్, this was simply dropped into a plain cardboard box with a cheap stamp and sent via standard registered post, and guess what, it really arrived safely.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై త్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై త్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
3: మేరా తుమ్.

0: ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి. ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. వన్ నేమ్ టు గో, హరేలి. హరేలి, బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజర్ టు యూ.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్? భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర? యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు కూడా ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, పిచ్చా మీకు పరాటా. ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగిన. ఇంకా ఉన్నాయి చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2BTexas.com, perfect for dine in, take away or full service cut.
2: Welcome back. Meer vintunnaru Filmy Fridays only on Radio Surabhi 107.9 FM HD3 Americalo Telugunestam, sounds like home. Ee karyakramamlo meer vintunna na voice mee radio nestam, nenu mee Anjana. Sare manamu world పోస్టల్ డే తపాలా దినోత్సవం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇఫ్ అట్ ఆల్ యూ హ్యావ్ ఎనీథింగ్, తప్పకుండా మీరు మాతో షేర్ చేసుకోండి. పోస్టల్ డిపార్ట్మెంట్ గురించి కానీ, మీతో మీ లైఫ్ లో మీతో పాటు జరిగిన సన్నివేశాలు కానీ, పోస్టల్ దీని గురించి చాలా మందికి నిజంగా ఎవరికన్నా అంటే ఇళ్లల్లో పాత తరం ఇళ్ళు కి యాక్సెస్ ఉంది అంటే గనక, పాతతరం నిజంగా పాతతరము అంటే ఇట్ షుడ్ బి మినిమం 60 ఇయర్స్ వెనక్కి వెళ్తే గనక, అలాంటి ఇళ్లలో మీ అమ్మమ్మలు నాయనమ్మల కంటే పెద్ద అలా ఉంటారు చూడండి ఆ టైం, అలాంటి వాళ్ళ ఇళ్లలో మీరు వెళ్లి ఇప్పటికన్నా చూసుంటే గనక, ఈ ఉత్తరాలన్నీ దాచుకోవడానికి మనలాగా ఇట్లా ఫ్యాన్సీగా ఇట్లా షెల్ఫ్స్, టేబుల్స్ ఇవన్నీ పోస్ట్ అరేంజ్ చేసుకోవడానికి ఒక అందమైన ఇవి ఉండేవి కాదు. చాలా సింపుల్ అండ్ యూస్ఫుల్, పైన వేలాడుతూ ఒక వైర్ లాంటి దాంతో ఉండేదన్నమాట వచ్చిన పోస్ట్లు. నిజంగా ఇవి అవసరము, వీటిని ఫ్యూచర్ లో వీటిని చూస్తాం మనం, మరొకసారి వీటిని వాడాల్సిన ఉంటుంది అని అనుకున్నవి చక్కగా దానికి తగిలించేవారు. కొన్ని శుభప్రదనం అయితే చక్కగా శుభలేఖ లాంటివి దాచుకునేవాడు. కొన్ని అవసరం లేదు, ఇది శుభవార్త కాదు, ఇది ఇంట్లోకి రాకూడదు అనేది బయటనే దాన్ని తీసేసేవాళ్ళు అనమాట. ఎంత ఆర్గనైజ్డ్ గా ఉండేవాళ్ళంటే ఆ దాచుకోవాలి అనే ఉత్తరాల్ని అలా ఒక వైర్ సంబంధమైన ఒక హ్యాంగింగ్ దానికి పెట్టేసి ఫర్ ఎవర్ చక్కగా దాన్ని అలాగే ఉండేది. ఇప్పుడు వెళ్ళి మీరు చూస్తే 60 ఏళ్ల దాటి ఉత్తరాలు కూడా మీకు అలాంటి ఇళ్లలో కనిపిస్తాయి. అదనమాట నేను చెప్పింది, 60 ఏళ్ల ఓల్డ్ హౌస్ కి మీరు వెళ్ళగలిగితే అని. నాట్ నెసెసరీ కొన్ని ఏళ్ళు, ఇట్స్ ఓకే. 30-40 ఇయర్స్ పాత కూడా చాలా మంది దగ్గర ఉంటాయి, దట్స్ ఓకే. బట్ అప్పట్లో వాళ్ళు దాచే పద్ధతి అలా ఉండేది అని చెప్తున్నాను. సరే, మరి ఇవాళ మన ఫిల్మీ ఫ్రైడేస్ లోకి వచ్చేస్తున్నాం. 11 o'clock అయిపోయింది అంటే ఫిల్మీ ఫ్రైడేస్ టాపిక్ లోకి వెళ్లిపోవాల్సిందే. మరి ఏంటి వాళ్ళ టాపిక్ అంటే గనక, పర్మిషన్స్ అండి. సినిమా వాళ్లకు కూడా అన్నిటికీ పర్మిషన్స్ కావాల్సిందే. ఏంటది మాట్లాడుకుందాం. ముందు పాట వినేసి

శ్రీనివాస మంగాపురం చిత్రం నుంచి మనం విన్న ఈ పాట. ఈ పాటలో కూడా మనం చూసినట్టయితే పిక్చరైజేషన్ జరిగింది మల్టిపుల్ లొకేషన్స్ లో. చాలా సార్లు ఆ లొకేషన్స్ ఒక రోడ్డు మీద లాగా, లేకపోతే ఒక రైల్వే స్టేషన్ లో లాగా, ఒక బస్ స్టాండ్ లో లాగా తీసినప్పటికీ అది కొన్ని స్టూడియోస్ లో తీస్తారు. చాలా సార్లు దే ట్రై టు రెప్లికేటెడ్ అంటే మనకి ఒక కామన్ స్టాచ్యూ ఉంది పలానా ఊర్లో, ఆ కూడలిలో ఒక స్టాచ్యూ ఉంది, స్టాచ్యూ ఆఫ్ వాట్ ఎవర్ ఒక వ్యక్తిది ఉంది అంటే అక్కడికి వెళ్లి అలాగే షూటింగ్ చేయాలంటే వాళ్ళకి విపరీతమైన పర్మిషన్స్ కావాలి. చాలా ప్రాసెస్ ఉంటుంది, ఆ కొన్ని డేట్స్ లో కొన్ని దీని ప్రకారమే చేయాల్సి ఉంటుంది. షూటింగ్ అలా చేయరు కదా. షూటింగ్ అనేసరికి వాళ్ళకి డే లైట్ చూసుకోవాలి, ఓపెన్ ఏరియాస్ లో చూసేటప్పుడు వెదర్ ని చూసుకోవాలి, అండ్ వాళ్ళు అన్ని వైపుల నుంచి వాళ్లకు కావాల్సిన, అంటే సపోజ్ ట్రాఫిక్ లో ఒక సన్నివేశం షూట్ చేస్తున్నప్పుడు ట్రాఫిక్ కూడా వాళ్లకు అనుగుణంగా మూవ్ అవ్వాలి, కానీ షూటింగ్ వాళ్ళకి మూవ్ అవుతున్న ట్రాఫిక్ అనుగుణంగా వీళ్ళు షూటింగ్ చేయలేరు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే విల్ రెప్లికేట్ ఇట్. పలానా ఒకటి తీశారు, పలానా స్ట్రీట్ దగ్గర ఉంది అంటే ఇవాళ రేపు ఇంకా సరే సరే మనకి కావాల్సినట్టు ఏ వచ్చేసింది, రకరకాల గ్రాఫిక్స్ జిమ్మిక్స్ ఉన్నాయి వాడుతున్నారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సెట్ ని తిరిగి రెప్లికేట్ చేస్తారనమాట. మన పెద్ద పెద్ద స్టూడియోస్ లో వాటిని కడతారు. మనకిప్పుడు మాహిష్మతి మన బాహుబలి సెట్టింగ్ గురించి తెలుసు కదా, అది అఫ్ కోర్స్ అది ఎక్కడుంది ఎవరు తెలియదు, ఇట్స్ ఇమాజినరీ థింగ్. సో ఆ సెట్టింగ్ ని కట్టడానికే బోల్డ్ అంత టైం పట్టింది అంటారు. ఆ సెట్టింగ్ అలాగే ఉంచేసారు. ఇన్ఫాక్ట్ రామోజీ ఫిల్మ్ సిటీ చూసిన వాళ్ళు ఇప్పటికీ వెళ్లి అక్కడ ఆ సెట్టింగ్ ని చూసి అక్కడ ఫోటోలు తీసుకునే వాళ్ళు ఇంకా ఉన్నారు. సో చాలా సార్లు మనకి ఒక ఇల్లు కనిపిస్తుంది కదా, ఇది ఒక ఫేమస్ పర్సనాలిటీ వాళ్ళ ఇల్లు అని మనకి సినిమాలో చూపిస్తారు. సన్నివేశ పరంగా అది పర్ఫెక్ట్ గా అతుకుతుంది. అయితే షూటింగ్ సమయానికి వచ్చేసరికి బయట నుంచి తీసే ఇమేజెస్ వేరే ఉంటాయి, వాళ్ళ లోపల దాని సేమ్ టు సేమ్ దే విల్ ట్రై టు మోస్ట్ ఆఫ్ ద టైమ్ రెప్లికేట్ ఇట్. అలాంటిదే ఒక మినీ సింపుల్ వర్షన్ వాళ్ళ స్టూడియోస్ లో కట్టి అందులో వాళ్ళ చక్కగా స్వేచ్ఛగా షూటింగ్ ని చేసుకుంటారనమాట. లెట్స్ టాక్ మోర్. ఒకవేళ మీకెవరికైనా ఇవన్నీ తెలుసు, ఇలాంటివి మాట్లాడదాం చేద్దాం, పలానా హీరో పలానా టైంలో ఇలా చెప్పేశాడండి అన్నారనుకోండి, లెట్ అస్ లిసన్ టు దిస్. డూ కాల్ మీ 9726361966 స్టూడియో నెంబర్.

అదండి. సరే, మరి ఇలాంటివి మనం బోలడాన్ని వింటూ ఉంటాము. షూటింగ్ సందర్భంగా చాలా మందికి చాలా విశేషాలు తెలుసు. వాళ్ళ ఊళ్ళల్లో, వాళ్ళ ఓన్ నైబర్హుడ్ లో ఎన్నో సార్లు ఎన్నో దగ్గరలో షూటింగ్లు జరుగుతూ ఉంటాయి. షూటింగ్లకి పర్మిషన్స్ కావాల్సి ఉంటుంది. ఎస్పెషలీ మనకి వీళ్ళు ఒకవేళ నిజంగానే సముద్రాన్ని అయితే రెప్లికేట్ చేయలేరులేండి. ఇప్పుడు మన ప్రేమల్లో సాంగ్ గనక చూస్తే గనక కోర్ట్ మూవీ నుంచి ఒక సముద్రాన్ని రెప్లికేట్ చేయడం అంటే నాట్ సో ఈజీ కదా. సో ఒక మినియేచర్ లాగా అక్కడ క్రియేట్ చేసి దాంట్లోనే షూటింగ్ చేస్తారు. యాక్చువల్లీ బాహుబలి మూవీ నుంచి షూటింగ్ విశేషాలు తెలుసుకోవడానికి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ అటువంటి వీడియోస్ చూసారండి. ఎందుకంటే అలా సముద్రంలో రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ అలా నిలబడి ఉండడము అండ్ అలల మధ్యలో అలా అలా అలా కింద కిందకి వెళ్ళిపోవటం ఉంటే అసలు ఎలా తీశారు ఎలా తీశారు ఈ సీన్ ఎలా తీశారు అనే ఇంట్రెస్ట్ తో చాలా మంది చూశారు. అది మనకి ఇప్పటికీ ఉంది. లిటరలీ తీయాలంటే అఫ్కోర్స్ గ్రాఫిక్స్ వాడారు, అందరికీ తెలుసు. అది ఒక బేబీని ఎలా పట్టుకుని ఉంచుంది ఆవిడ అనేసి, బట్ అఫ్కోర్స్ అన్ని తర్వాత అడ్జస్ట్ చేసుకున్నారు. అది ఒక వాటర్ బాటిల్ ని పట్టుకుని ఆవిడ ఒక మినీ దీంట్లో ఒక గ్రీన్ బ్యాక్ డ్రాప్ తో అలా నుంచోవడం జరిగింది అనేసి, అది దాని పరంగా మాట్లాడాలంటే అది అలాగే ఉంటుంది. దట్స్ ద థింగ్. అయితే మరి చాలా చోట్ల సన్నివేశాలు ప్రాపర్ గా తీయాల్సి వస్తుంది. ప్రాపర్ అక్కడికే వెళ్ళాలి. కాశ్మీర్ అనుకోండి, అక్కడికి వెళ్లి తీస్తే ఆ బ్యూటీయే వేరు. సో అలాంటప్పుడు చాలా సార్లు యూనిట్ మొత్తం వెళ్తారు. అయితే చాలా తక్కువ పర్మిషన్స్ ఉంటాయి, కొంతమందికే పర్మిషన్స్ ఉంటాయి. వాళ్ళు మాత్రమే వెళ్లి వాళ్ళు ఇచ్చిన టైంలోనే మాత్రం తీసుకుని రావాలి. అది నేను ఇవాళ ఈ టాపిక్ ఎందుకు ఎక్కువగా ఇన్సిస్ట్ చేసి మాట్లాడుతున్నాను అనిపించిందంటే గనక, వాట్ వీ హ్యావ్ అబ్జర్వ్ జనరల్లీ పండుగల సీజన్ అండి. అటు వినాయక చవితి మొదలుకొని మనకి నాన్ స్టాప్ పండుగలు అని చెప్పాను కదా. చాలా మంది మనకిక్కడ లోకల్ గా, నేను మాట్లాడేది డాలస్ ని ఎక్స్క్లూజివ్ గా అనమాట, చాలా మంది ఏం చేస్తారంటే కాస్త పెద్ద ఎత్తున చేసుకుందాం అనుకుంటారు పండుగ. పండుగని అందరూ ఇష్టపడి కలిసి చేసుకోవడంలో తప్పేమీ లేదు. మనము, మన చుట్టుపక్కల వాళ్ళు, మన రిలేటివ్స్, మన ఫ్రెండ్స్, నైబర్హుడ్ లో వాళ్ళు అందరూ రావాలి మన ఇంటికి. మన ఇంట్లో వినాయకుడిని చూడాలి, మనం చక్కగా చేయాలి, అందరికీ భోజనాలు పెట్టుకోవాలి. ఇది ఒక మంచి ఫీలింగ్, హృదయంలోంచి వచ్చే ఒక మంచి థాట్. తప్పకుండా అందరూ చేసుకోవచ్చు. అయితే ప్రాబ్లం ఎప్పుడవుతుంది, దానికి ఒక పెద్ద ప్రపగండ చేసి స్ట్రీట్ అంతా ఆక్యుపై చేసి వచ్చిన వాళ్ళందరూ కార్లు ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసేసి అండ్ ఇంటి నుంచి కూడా లౌడ్ మ్యూజిక్ నాయిస్, ఇట్ కుడ్ బి భజన్స్ ఆర్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్, ఒక నాయిస్ వచ్చినప్పుడు డెఫినెట్ గా అది ఇతరత్ర పక్కన వాళ్లకి ఖచ్చితంగా అభ్యంతరంగా ఉంటుంది. ఇప్పుడు రాబోయేది అఫ్ కోర్స్ మనకి 9 రోజులు 10 రోజులు గర్భా అనేసి, బతుకమ్మలు అనేసి ఇంకా ఉండనే ఉన్నాయి. ఒకవేళ మనం గనక అలా ఉంటే ఇలాంటి సెలబ్రేట్ చేసుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా పర్మిషన్స్ తీసుకోవడం మర్చిపోకూడదు, తీసుకునే తీరాలి.

అదండి ఆర్యా మూవీ నుంచి పాట విన్నాము. ఇది ఆర్యా వన్ అన్నమాట. సరే మరి మీకేం పాటలు వినాలనుంది? వాట్ ఈస్ యువర్ చాయిస్ ఆఫ్ మ్యూజిక్ రైట్ నౌ? ఇవాళ ఫ్రైడే రోజు, ఆల్రెడీ మనకి వీకెండ్ వచ్చేసింది. అందులోనూ నేను చెప్తున్నట్టుగా వచ్చేసింది అనేసింది అంజన. ఇంకా బోర్డు అంటుంది, సాయంత్రం 5 కదా మా ఆఫీస్ అయ్యేది, అప్పటి వరకు ఏంటిది అని అంటారా? అలా ఫీల్ అవ్వాలండి. అలా ఫీల్ అవుతూ ఉంటే కొంచెం ఆనందం రెట్టింపు అవుతూ ఉంటుంది. అది నా ఫీలింగ్ అదనమాట. సరే బేసిక్ గా ఏంటంటే పండగలే పండగలు, సెలబ్రేషన్ సెలబ్రేషన్. అందులో అసలు ఇవాళ ఫ్రైడే ఈవినింగ్ అనేసరికి ఎలా ఉంటుందంటే లాస్ట్ ఎగ్జామ్ రాసిన ఫీలింగ్ వస్తుంటుంది కదా. ఇంక ఈ లాస్ట్ ఎగ్జామ్ అయిపోతే ఇంకా ఫుల్ హాలిడేసే అన్నట్టుగా. మనెవ్వరికి ఆఫీసులకి వేటికి సెలవులు లేవు, కానీ సెలబ్రేషన్స్ మాత్రం నాన్ స్టాప్ బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి. మీరు ఎంతమంది 9 డేస్ అంటారు, కొంతమంది 10 డేస్ కూడా చేసుకుంటారు. సో 10 కలర్స్, 9 డేస్ కి 9 కలర్స్ పోనీ, 10 అనే వేసుకుందాం. ఓ రోజు ఎక్స్ట్రా ఉంది, ఆ రోజు కూడా సెలబ్రేట్ చేసుకుందాం, ఎందుకు కాదంటాం? 10 రోజులు కదా దసరా పండుగ. సో 10 డేస్, 10 కలర్స్, 10 కలర్స్ కి మీలో ఎంతమంది శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ, జెంట్స్ అయితే కుర్తాస్ కానీ రెడీగా పెట్టుకున్నారు? ఎంతమంది లిటరలీ యూ డూ ఇట్ 10 డేస్ కి 10 డిఫరెంట్ కలర్స్ ని వేసుకుందామని? ఎంత ఓపిక లేకపోయినా ఆఫీస్ నుంచి వచ్చైనా సరే సాయంత్రం కాస్తో కూస్తో తోచిన కడిగి పూజ అంటూ చేసుకుంటూ దాంట్లో భాగంగా ఎవరైనా పిలిచారనుకోండి మరింత పండగ సంబరం. సో దానికి వెళ్ళటానికి అయితే డ్రెస్ కోడ్ కంపల్సరీ. ఇవాళ రేపు ఈ 10 రోజులు అందరూ కలర్ కోడ్ అయితే పెడతారు. డ్రెస్ కోడ్ సరే చాలా మంది మనకి వదిలేస్తారులేండి, బట్ కలర్ కోడ్ మ్యాండేటరీ. సో ఎంత పెద్ద పని అండి అసలు ఈ వీకెండ్ లో ఉన్న పనికి సరిపోక మళ్ళీ 10 రోజులకి సరిపడా మన కాస్ట్యూమ్స్ ని రెడీ చేసుకోవాలి, అవునా కదా?

0: ఎస్, పండగలకి షాపింగ్ ఏంటి? అసలు షాపింగ్ కి షాపింగ్ చేస్తేనే పండగలాగా ఉండాలండి. ఏంటి వాళ్ళ అంజన ఫుల్ ఆన్ భలే చెప్తోంది అనుకుంటున్నారు, అలాగే ఉంటుందండి. మరి ఆఫర్స్ అన్ని ఉన్నాయి, అంత బాగున్నాయి. మరి దిస్ దివాలి ఇండియా బజార్ అండ్ ఇండియా కో ఆర్ గివింగ్ యూ మోర్ రీజన్ టు షాప్ అండ్ సెలబ్రేట్ అండ్ ఆల్సో విన్ బిగ్ బిగ్ ప్రైజెస్. Easy to grab. This is the beautiful occasion. Entantara offers chuste mere cheptaru. Oka 100 plus dollars spend chesthe you get a chance to win a 75 inch TV. If you spend 200 plus dollars you'll get a chance to win an iPhone Duo. Spend 300 plus dollars and you get a chance to win a 1 ounce gold coin. Yemanna anandi iPhone vacheste baaguntundi kada. సరే మీ చాయిస్, మీరు ఏది కావాలనుకుంటే అదే అనమాట. సో అక్టోబర్ 1st నుంచి నవంబర్ 30th వరకు మాత్రమే ఈ ఆఫర్. అక్టోబర్ 1st టు నవంబర్ 30th 2026. లాయల్టీ మెంబర్షిప్ రిక్వైర్డ్. 1 రాఫల్ ఎంట్రీ పర్ క్వాలిఫైయింగ్ ట్రాన్సాక్షన్ పర్ డే. అమ్మా చెప్పానా, ఆఫర్స్ వర్షం అనమాట. పండగ స్పెషల్ పండగలానే ఉంది మరి. సో పార్టిసిపేటింగ్ ఇండియా బజార్ లొకేషన్స్ అక్రాస్ టెక్సస్. Terms and conditions do apply. Visit indiabazaar.us for complete lucky draw details. So meela evaranna already shop chesara October 1st ne idi start ayipoyindi, manam kuda advertise cheyadam start chesesam kabatti 9 rojulu 8 rojulu already ayipoyi. Meeru ganaka evaranna shop chese edana win chesunte maatha share cheskondi, baaguntundi. Sardaga manam andram inspire avvachu anamata, pandaga mood loki raavachu. Aha, అదృష్టం అలా కలిసి వస్తోంది, షాపింగ్ ఇలా కలిసి వచ్చింది మనకి అనుకుంటాం అనమాట. ఎనీవేస్, మన కమర్షియల్ బ్రేక్ కి చేరువలో ఉన్నాం కాబట్టి తిరిగి కలుసుకున్నాక నేనైతే కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తున్నాను. మీలో ఎవరైనా షూటింగ్ విశేషాలు, మీ చుట్టుపక్కల ఎప్పుడన్నా ఏదైనా షూటింగ్ జరిగినప్పుడు మీరు అబ్జర్వ్ చేసిన విశేషాలు, లేదా మీరు పర్సనల్ గా కలిసిన సెలబ్రిటీస్ ఎవరైనా ఉన్నారా మీ ఊళ్ళో, అటుపక్క షూటింగ్ జరుగుతోంది ఇటుపక్క మీరు ఇలా వెళ్ళిపోయారు, తర్వాత తెలిసిందే అబ్బెబ్బెబ్బే అది మన హీరో హీరో సో అండ్ సో అని, అలాంటి ఛాన్స్ ఎప్పుడైనా జరిగిందా? లేదా మీ కాలేజ్ లో మీ ముందు షూటింగ్ లు జరిగాయా? డూ కాల్ మీ 9726361966 స్టూడియో నంబర్.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో ది ఆన్ రేడియో సురభి.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: ప్యాలెస్ లో మనకి దొరకని ఫ్రూట్ లేదు, మనం తినని ఆకుకూరలు లేవు, మనకు అందుబాటులో లేని పువ్వులు కూడా లేవు. ఆల్ బికాస్ ఆఫ్ వల్లెంబారి ఫార్మ్స్.
4: దొండకాయ, వంకాయ, సొరకాయ,
3: వల్లెంబారి ఫార్మ్స్.
4: సీతాఫల్, సపోటా, మామిడి పళ్ళు, చిన్న ఉసిరి,
3: వల్లెంబారి ఫార్మ్స్.
4: తమలపాకు, మల్లెలు, పారిజాతం, దేశీ గులాబీ,
3: వల్లెంబారి ఫార్మ్స్.
4: గోంగూర, తోటకూర, బచ్చలి, మునగాకు,
3: వల్లెంబారి ఫార్మ్స్.
4: మల్లెలు, బటన్ రోజెస్, లోటస్, గన్నేరు,
3: వల్లెంబారి ఫార్మ్స్. ఎగ్జాటిక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫ్లవర్స్, ఏమైనా సరే వల్లెంబారి ఫార్మ్స్ ఇస్ యువర్ ఫస్ట్ పిక్. ఫైండ్ దెమ్ అట్ యువర్ నియరెస్ట్ ఇండియా బజార్.
5: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
6: Yes sir.
5: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
6: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్.
5: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
7: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
2: ఐపీఎల్ మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైమింగ్ అయినా, ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగులోస్తాం. యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
7: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ,

0: skills, calibration, knowledge, though, neko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Hey, Bindu. ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
0: చందు, మరి వండనా?
1: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
0: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
1: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్
2: బెంగళూరు.
0: హలో, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఫిల్మీ ఫ్రైడేస్. నాకు ఒక కాలర్ ఉన్నారు, నేను వారిని ఆన్ ఎయిర్ తీసుకున్నాను. హలో అండి, మీ కాల్ ఆన్ ఎయిర్ ఉంది. ఇప్పుడు చెప్పండి మరొకసారి మీ పేరు.
2: సింధు.
0: సింధు గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. చెప్పండి, ఏదో మనం మాట్లాడుతున్నాం. మనం
2: సెలబ్రిటీని మీట్ అయ్యారని అడిగాను.
0: అవునండి,
2: అక్షర హాసన్ ఇన్ బెంగళూరు.
0: ఓ, ఏ సందర్భంలో?
2: She came to Phoenix Mall last time I met.
0: Okay, okay.
2: She's sister to Shruti Hassan.
0: Good. Yeah. So, మీరు క్యాజువల్ గా అలా మీరు సరదాగా మాల్ కి వెళ్ళారు, అక్కడ ఆవిడ అలా సరదాగా వచ్చారు, అండ్ యూ మెట్ హర్?
2: నో, తను సరదాగా రాలేదు, తను సమ్ ప్రమోషన్.
0: ఓకే, సో ఈవెంట్ కోసం వచ్చారు ఆవిడ. గుడ్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఎనీ రిక్వెస్ట్ సాంగ్? మంచి పాట ఏదైనా వినిపించినా మీకోసం? అదండి. సో బేసిక్ గా నేను అడుగుతున్నది ఏంటంటే, మీరు మీ చుట్టుపక్కల ఎప్పుడైనా షూటింగ్ ని చూసారా? మీ ఏరియాలో, మన హైదరాబాద్ లో కూడా కొన్ని ఏరియాస్ ఉన్నాయండి నాకు తెలిసి. మన చాలా ఏరియాలు, ఒకటేంట్లేండి, మనకి అంత సెలబ్రిటీస్ హౌసెస్ అంటారు, అక్కడ అంత పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్ళు ఉంటాయి, అవన్నిట్లో చాలా సార్లు షూటింగ్ జరుగుతాయంటారు. మామూలు ఒక మధ్యతరగతి ఇల్లు లాగా షూటింగ్ అంటే అలాంటివి కూడా చాలా ఇళ్ళు ఉంటాయి. మీకు అవుట్ సైడ్ అపియరెన్స్ మీరు చూస్తే గనక, ఇప్పటికీ సినిమాల్లో కార్ అలా లోపలికి వెళ్లి ఇంటి ముందు ఆగుతుంది, అంతవరకు స్పేస్ ఉన్న హౌసులు కూడా ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి హైదరాబాద్ లో. అలాంటి ఇల్లు మీ ఏరియాలో ఏదన్నా ఉందా, మీరు ఎక్కడైనా చూసారా? అఫ్ కోర్స్, షూటింగ్ సందర్భంగా వాళ్ళు మన ఎవరిని లోపలికి రానియరు, అక్కడ ప్రాపర్ పర్మిషన్స్ తీసుకునే షూటింగ్ చేస్తారు, మనం మాట్లాడుకున్నాం. దాంతో పాటు వాళ్ళు అక్కడ బయట ఫుల్ సెక్యూరిటీ పెడతారు, ఏ ఆర్టిస్ట్ కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎవరు ఓవర్ గా వచ్చేసి మీద పడిపోకుండా. సరే, నేను ఒక సినిమా నుంచి క్లిప్పింగ్ వినిపిస్తాను. ఈ మూవీలో ఒక హౌస్ ని పాపం హీరో చాలా అవసరానికి తీసుకోవాల్సి వచ్చింది షూటింగ్ కి. మరి ఆ హౌస్ ఓనర్ మామూలుడా? కాదు, హీ ఈజ్ సంబడి.
3: నేను క్రైమ్ చేస్తే ప్రూఫ్ కూడా ఉండదు. Nobody can scratch me.
4: ఎన్నిసార్లు చెప్పాలరా, గుర్తుందా? నోబడి కెన్ స్క్రాచ్ మీ కాదు, క్యాచ్ మీ అంటే పట్టుకోవడం, స్క్రాచ్ మీ అంటే గోకడం.
3: లెంత్ ఒకటే కదా, డబ్బింగ్ లో అడ్జస్ట్ చేసుకోండి, టెక్నాలజీ వాడుకుంటాయా?
4: ఏంట్రా నాకు సలహాలు ఇస్తుంది? నెగిటివ్ క్యారెక్టర్ కావాలి, నెగిటివ్ క్యారెక్టర్ కావాలని దొబ్బావు, ఇచ్చాక నెగిటివ్ మొత్తం నువ్వే తింటున్నావు. ఇది 30 టేకు పందిలా దీన్ని పొట్ట పెంచడం కాదు, కథ బుర్ర పెంచు. ఏంటి పొట్టిస్తారు గారు, ఇలాంటి బుర్ర తక్కువ ఏదన్నా నాగరిక పని చేస్తారు.
3: ఎవడరా బుర్ర తక్కువ? నా ఇంటి దగ్గర షూటింగ్ చేస్తే నా మధ్య ఎవరు
4: చదువుతావా? నువ్వెవరా? నీ డైరెక్ట్ ఉంది,
3: నేను ఇంటి బాగున్నాను రా, నన్ను లెవెల్ లో పెర్ఫార్మెన్స్ ఇస్తే నన్ను పనిచేస్తావరా అంట. షూటింగ్ లేదు, గిట్టి లేదు, అదరబండి
4: అదరబండి రావా. అనకండి సార్, ఇలా రేపు చేస్తే మా షూటింగ్ అయిపోద్ది, కాలుస్తే డైరెక్టర్ గారితో సారీ చెప్పిస్తాను.
3: ఎవరికి కావాలి? ఏదో సారీ, నేను హట్ అయ్యాను
4: సార్. మీరు హట్ అయితే నాకు హార్ట్ అటాక్ వస్తుంది సార్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు?
3: ఏం చేయమని నన్ను అడుగుతావంటే అది నువ్వే ఆలోచించుకోవాలి.
4: పోనీ 10,000 తీసుకోండి సార్.
3: మీరు
4: ఊరుకోండి సార్, మీరు సార్ చూసుకోండి, మాట్లాడుతున్నాను
3: కదా. సర్దుకోవడానికి ఇది నిన్నట్లని చిన్న ఇన్సిడెంట్ అనుకున్నావా? వాడు నన్ను పని చేయడా
4: సార్? ఇది చాలా అన్యాయం సార్. రోజుకో వంక చెప్పి ఎక్స్ట్రా డబ్బులు దొబ్బేస్తున్నారు. మీరు షూటింగ్ వచ్చిన కొత్తలో మీరు పావురులా ఉన్నారు, ఇప్పుడేమో పావులాగా అయిపోయింది.
3: పావుకి ఇవ్వండి, మళ్ళీ హర్చ్ అవుతారు.
4: అయిపోయి మళ్ళీ నా సారీ సార్. ఓ 5,000 తీసుకోండి సార్.
3: సరే, నీ మొహం చూసి 50 కప్పుకుంటా, మళ్ళీ మాట్లాడద్దు. కాకపోతే కొన్ని కండిషన్.
4: మళ్ళీ కండిషన్?
3: మీ హీరో పక్కన నా కుర్చీ వేయాలి, అతనికి ఏ ఫుడ్ పెడతారు నాకు ఆ ఫుడ్ పెట్టాలి. ఒకసారి నోరు తిరగకపోతే డబ్బింగ్ లో అడ్జస్ట్ చేసుకోవాలి. వీటన్నిటికి ఓకే అనుకుంటే షూటింగ్, లేకపోతే లేదు.
5: చూసారా బాబు, అది వాడి క్యారెక్టర్. మీ మావయ్య గారి ఇంటిని రంగారావు గారు పెద్ద మనిషి కమ్మేశారు. వీడానికి దూరబంధు, చుట్టపు చూపుగా ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మాయిని పడేసి అల్లుడైపోయాడు. తర్వాత వాళ్ళని వేరే దిక్కుమాల షిఫ్ట్ చేసి ఈ ఇంటిని షూటింగ్ లో ఇచ్చుకుంటూ బతికేస్తున్నాడు. పైగా వీడికి యాక్టింగ్ పిచ్చి, పరమ నీచుడు. వీడికి ఎవడో ఒకడు బుద్ధి చెప్పాలి.
6: ఎవడో ఎందుకు, మనమే చెప్తాం.
3: ఏరా ప్రకాశం, ఏంటిలా వచ్చావు? ఎవరి బాబు కడకళ్ళాడిపోతున్నాడు?
5: షూటింగ్ కోసం మీలుగా ఉండి తీసుకొచ్చాను సార్.
6: నమస్తే సార్.
3: ఏంటి ఈ మధ్య లొకేషన్స్ హీరోలే సెలెక్ట్ చేస్తున్నారా?
5: హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ అన్ని బాబేనండి.
3: అవునా? ఇంత చిన్న వయసులో ఇన్ని బాధ్యతలు పెట్టుకున్నావా? సబ్జెక్ట్ ఏంటి?
6: మన మాజీ ఎమ్మెల్యే శంకర్ నారాయణ గారు ఉన్నారు.
3: అవును,
6: ఆయన జీవిత చరిత్ర.
3: శంకర్ నారాయణ అంటే ఇంటి పాతవన్నారు కదా.
6: అవును సార్, అందుకే ఇక్కడ తీద్దాం.
3: ఆయన
0: అండి, మీకు రీజన్ అర్థమైపోయింది కదా. పాపం, ఒకళ్ళ జీవిత చరిత్ర తీయాలంటే ఆయన ఓన్ హౌస్ లో తీయాలి అనేది అది. మరి అలాంటప్పుడు మామూలుగా ఇస్తాడా ఆయన ఇల్లు అద్దెకి? అది సినిమా షూటింగ్ కి నాట్ సో ఈజీ. ఏంటా మూవీ? మూవీ పేరు తెలిస్తే కాల్ చేయండి 9726361966 స్టూడియో నంబర్.

0: ఏంట్రా, నువ్వు ఏమైనా రోమి అనుకుంటున్నావా?
1: అర్థం కోసం చచ్చాడు నేనా?

రాధేశ్యామ్ చిత్రం నుంచి ఈ పాట విన్నాం. నేను ఇందాక వినిపించిన క్లిప్పింగ్ వచ్చేసి దూకుడు మూవీ నుంచి అండి. దూకుడు మూవీలో మహేష్ బాబు గారు హీరోగా చేశారు. అందులో మనందరికీ తెలిసిన విషయంగా ఆయన ఫాదర్ క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ గారు ప్లే చేశారు. ఫాదర్ కోసం కష్టపడి అదే ఇల్లుని ఆయన రెంట్ కు తీసుకుని మరీ అక్కడ ఒక సెటప్ లాగా వేసి ఒక లైవ్ షో అని చెప్పేసి అలా చేశారనమాట. అయితే థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నాకు కార్తికేయ కాల్ చేసి రైట్ ఆన్సర్ చెప్పేశారు, అందుకని నేను క్విక్ గా ముందుకెళ్ళిపోతున్నాను అనమాట. నాకు రైట్ ఆన్సర్ వచ్చేస్తే చాలు, ఇంకా అసలు వెళ్ళిపోతాం, మన స్పీడే వేరబ్బా. మరి ఈ దూకుడు మూవీ ఇలా ఒకటి ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను. ఇలాంటి మూవీస్ చాలా పెద్ద మల్టీ స్టారర్ మూవీస్ ఇలా పెద్ద పెద్ద తారాగణం ఉన్నప్పుడు సినిమా షూటింగ్ లో అఫ్ కోర్స్ ఒక సీన్ లో ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా ఆర్టిస్టులు, అలా అంతమంది ఉన్నప్పుడు అందరూ పబ్లిక్ ప్లేసెస్ లో చేసినప్పుడు ఒక పర్మిషన్ తీసుకుని పోలీస్ ప్రొటెక్షన్ మాత్రమే తీసుకుంటే వాళ్ళకి ఏమాత్రం సరిపోదుట. దానికి ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ ఈ దూకుడు మూవీ. వికారాబాద్ లో వాళ్ళు షూటింగ్ చేస్తున్న సమయంలో అప్పట్లో మనకి న్యూస్ పేపర్స్ లో వచ్చింది, ఐ హోప్ ఇట్ ఇస్ 100% ట్రూ, అయితే మనకు తెలియదు కదండి మనం ఇక్కడ ఉన్నాం కదా అదనమాట. సో వికారాబాద్ లో వాళ్ళు షూటింగ్ చేస్తున్న సమయంలో వాళ్ళు పర్మిషన్స్ తీసుకున్నారు, పోలీస్ ప్రొటెక్షన్ ఉంది, పోలీస్ పర్సన్ కూడా ఆ లొకేషన్ లో ఉన్నారట. అయినప్పటికీ సడన్ గా గుంపులుగా వాళ్ళ ఫ్యాన్స్ అనండి లేదా ప్రొటెస్టర్స్ చేసే వాళ్ళనండి రకరకాలుగా వచ్చేసారట. వాళ్ళు వచ్చేసి ఏకంగా దాడిలాగా అనమాట, గుంపుగా ఇంతమంది వందల సంఖ్యలో మరి అభిమానులు వచ్చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి. మామూలుగా ఉంటుంది అభిమానులతో, మామూలుగానే మామూలుగా ఉండదు. అలాంటప్పుడు ఇంతమందిని వాళ్ళు అలా ఒకేసారి చూడాలని ఆత్రంతో అలా మీద పడిపోతే, సో ఆల్మోస్ట్ క్రూ వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ వెహికల్స్ లో వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. ఎవరికి వాళ్ళకి వాళ్ళ బౌన్సర్స్ ఉన్నారు, వాళ్ళ ప్రొటెక్షన్, వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళకు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, అయినా ఏ మాత్రం సరిపోలేదట. ఆల్మోస్ట్ వాళ్ళు దాడి చేసినట్టు వీళ్ళ వెహికల్స్ మీద కూడా రాళ్లతోటి పడిందంట వాళ్ళ అటాక్. అది అలా ఉంటుందండి, ఒక్కొక్క అభిమానం ఎక్కువైనా తట్టుకోలేం కదా. కొన్ని కొన్ని సందర్భాలు అలా ఉంటాయి. కొన్నిసార్లు ప్రొటెస్ట్ చేసి వాళ్ళు ఇది కాదు అది అని ఏదైనా ఒకటి అనుకున్నారు జనాలు అంటే గనక దే విల్ ఎక్స్ప్రెస్ ఇట్. సో కేవలం పర్మిషన్స్ తోటిను పోలీస్ ప్రొటెక్షన్ తోటి సరిపోదు అని, దట్స్ ద లెసన్ లెర్న్డ్ ఫ్రమ్ దట్ ఎక్స్పీరియన్స్ అని ఒక థీమ్ వాళ్ళు తర్వాత చెప్పారు.

0: సచ్ ఏ క్యూట్ సాంగ్. ఎప్పుడు నుంచో వింటూ చాలా చాలా సూపర్ హిట్ ఉన్న సాంగ్. సరే మరి నేను ఇప్పుడు ఒక క్లిప్పింగ్ వినిపిస్తాను, ఇది వినండి. ఇది ఏ మూవీ గురించి ఏ హీరో చెప్తున్నారు, వాయిస్ ను బట్టి మీరు గుర్తుపట్టగలుగుతారేమో. ఎందుకంటే మూవీ పేరు కూడా మీకు క్లిప్పింగ్ లోనే వినిపిస్తుంది. సో ఏ మూవీ గురించి ఏ హీరో చెప్తున్నారు అనేసి, ఎందుకంటే మూవీ షూటింగ్ పర్మిషన్స్ గురించి కదా మనం మాట్లాడుకుంటున్నాము. షూటింగ్ పర్మిషన్స్ కొన్ని కొన్నిసార్లు వాళ్ళకి దొరికిన దానికంటే కూడా ఒక్కొక్కసారి స్కెడ్యూల్ పరంగా ఎక్కువ అవసరమై వాళ్ళు కొంచెం ఫినిషింగ్ కోసం ఇంకొంచెం ఎక్కువ షూట్ చేయాల్సి వచ్చింది అనుకోండి, ఇదిగో ఇష్టం వచ్చినట్టు ఇలా చేసేస్తారట. మరి ఐ డోంట్ నో, బట్ హీరో గారే చెప్పారు. ఎవరా హీరో, ఏంటా మూవీ, అసలు ఏం జరిగింది, ఆయన మాటల్లోనే విందాం. మీరు వినండి, హీరో పేరు తెలిస్తే కాల్ చేయండి.
1: దాంట్లో పర్మిషన్స్ లేకుండా ఏదో షూట్ చేస్తూ ఒక చిన్న ఇన్సిడెంట్ అయిందని చెప్పి,
2: అది లదాఖ్ లో షూట్ చేస్తున్నాం, నేను డైరెక్టర్ కెమెరా ఉగ్రం వెళ్ళాం. ఇప్పుడు సినిమా షూటింగ్ అనగానే ఒక పర్మిషన్ అది
1: వచ్చేస్తారు,
2: మేము ఉన్నాను ఉగ్రం. సో మేము వెళ్ళాం, కెమెరా పెట్టారు, నేను డైలాగ్ చెప్పాను, ఇద్దరిని ప్రేమించడం అనేది చాలా కష్టమైన విషయం, అలా నేను ఒకేసారి ఇద్దరు వదులుకున్నాను, అందరికి లవ్ స్టోరీ అంటే క్లోజర్ కావాలి. వెనకాల నుంచి పోలీసులు వచ్చారు అనుకోండి, ఇది లదాఖ్ ఫేమస్ మార్కెట్, ఇక్కడ పష్మీనా సిల్క్ దొరుకుతుంది, ఈ సిల్క్ వరల్డ్ వైడ్ చాలా దగ్గరలోకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉంటుంది. మా నాన్న నాకు ఒక విషయం చెప్పాడు, మళ్ళీ అటు చాలా రాడికల్ ఉండే ప్రాసెస్.
1: కృష్ణా దాంట్లో పర్మిషన్స్ లేకుండా ఏదో షూట్ చేస్తూ ఒక చిన్న ఇన్సిడెంట్ అయిందని చెప్పి,
2: అది లదాఖ్ లో షూట్ చేస్తున్నాం, నేను డైరెక్టర్ కెమెరా ఉగ్రం వెళ్ళాం. ఇప్పుడు సినిమా షూటింగ్ అనగానే ఒక పర్మిషన్ అనేది
1: పోలీసులు వచ్చేస్తారు,
2: మేము ఉన్నాను ఉగ్రం. సో మేము వెళ్ళాం, కెమెరా పెట్టారు, నేను డైలాగ్ చెప్పాను, ఇద్దరిని ప్రేమించడం అనేది చాలా కష్టమైన విషయం, అలా నేను ఒకేసారి ఇద్దరు వదులుకున్నాను, అందరికి లవ్ స్టోరీ అంటే క్లోజర్ కావాలి. వెనకాల నుంచి పోలీసులు వచ్చారు అనుకోండి, ఇది లదాఖ్ ఫేమస్ మార్కెట్, ఇక్కడ పష్మీనా సిల్క్ దొరుకుతుంది, ఈ సిల్క్ వరల్డ్ వైడ్ చాలా దగ్గరలోకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉంటుంది. మా నాన్న నాకు ఒక విషయం చెప్పాడు, మళ్ళీ అటు చాలా రాడికల్ ఉండే ప్రాసెస్.
0: అదండి ఎవరి హీరో అంత రాడికల్ గా ఈ ప్రాసెస్ యూజ్ చేసి మరి సినిమా షూటింగ్ చేశారని చెప్తున్నారు, ఏంటా సంగతులు, ఎవరి హీరో, ఆ ఏ సినిమా గురించి ఆయన మాట్లాడుతున్నారు, ఆ విషయం మీకు తెలుసా? ఆల్రెడీ మనకి వింటుంటే గనక వినిపించింది, వినిపించి వినిపించకుండా ఉందనుకోండి అప్పుడు మీరు కొంచెం కష్టపడాల్సి వస్తుంది. బట్ ఎనీవేస్ ట్రై చేయండి, మీరు గుర్తుపడితే కాల్ చేయండి 9726361966 స్టూడియో నంబర్. సరే బతుకమ్మ దసరా సంబరాలు, అందులో డాలర్స్ టీ ప్యాడ్ అయితే మటుకు ఒక రేంజ్ లో చేస్తారు. సో టీ ప్యాడ్ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఆర్ అరౌండ్ ద కార్నర్. ద తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలర్స్ ఇన్వైట్స్ యూ టు అన్ అన్ఫర్గెటబుల్ డే ఆఫ్ బతుకమ్మ అండ్ దసరా సంబరాలు ఫీచరింగ్ లైవ్ ఎంటర్టైన్మెంట్ బై నవీన్ పోలిషెట్టి అండ్ ద ఎనర్జెటిక్ ఇన్ఫ్యూషన్ బ్యాండ్ on Saturday, October 17th from 12 noon to midnight at Comerica Center, 2601 Avenue of the Stars, Frisco, Texas. And here is the best part. Entry and parking are absolutely free. So, ఎక్కడ సెలబ్రేట్ చేసుకోవాలి, ధూమ్ ధామ్ బతుకమ్మ మంచి వైబ్ తోటి, మంచి మ్యూజిక్ తోటి, ఎన్విరాన్మెంట్ తోటి, చక్కగా అందరితోటి ఒక లార్జ్ స్కేల్ లో చేసుకోవాలంటే దిస్ ఇస్ ద టైమ్, దిస్ ఇస్ ద లొకేషన్. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరితో కలిసి బతుకమ్మ అండ్ దసరా సెలబ్రేషన్స్ ని ఫుల్ ఆన్ ఎంజాయ్ చేసేయండి. డేట్ మరొక్కసారి 17th అక్టోబర్ అండ్ అట్ కొమరికా సెంటర్ ఫ్రెస్కో.

అదండి, ఇందాక నేను వినిపించిన స్లిప్పింగ్ వచ్చేసి సిద్ధు జొన్నలగడ్డ ఆయన వాయిస్ లో అన్నమాట. అది ఆయన కృష్ణ అండ్ లీల ఆ మూవీ గురించి మాట్లాడుతున్న సందర్భంలో వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ లో ఆయన చెప్పడం జరిగింది అన్నమాట. పర్మిషన్స్ దొరికి దొరకకుండా అలా ఉన్నప్పుడు పెద్ద క్రూ పెద్ద టీమ్ లేరు వాళ్ళు వరకే కాబట్టి ఒక జనరల్ స్మాల్ వీడియో తీస్తున్నట్టుగా తీసేశారట. అట్లా ఉంటుంది, మనకి ఎన్నో ఉంటాయి తెర మీద కనిపించేదంతా మనం చూసి మెస్పరైజ్ అయిపోతూ ఉంటాం. తెర వెనక చూసారా ఎంత కుస్తీ పడుతూ ఉంటారు, ఇలా చేయాలి అలా చేయాలి ప్రతి సన్నివేశాన్ని ఇలా మనకు అందించాలి అని. దట్స్ ద ఎఫర్ట్ బిహైండ్ ద స్క్రీన్స్. అంత ఎఫర్ట్స్ పెడతారు కాబట్టి కొంతమంది ఆర్టిస్టులు అలా పర్మనెంట్ హిట్ లా మన ముందు ఉండిపోతారు. సరే, మరి అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం చూస్తుంటే మటుకు మీకు తెలుసు వే టు గో, హెడ్ టు మైత్రీస్ ఇండియన్ కుజైన్. హిల్ టాప్ లొకేషన్ లో ఒక మంచి అమేజింగ్ వ్యూ అండ్ స్పేషియస్ ప్యాట్రో సీటింగ్ తో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో కలిసి చిల్లవడానికి ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్ అండి. బ్రేక్ఫాస్ట్ పొద్దుపొద్దునే చక్కటి బ్రేక్ఫాస్ట్, లంచ్ బుఫే, ఈవినింగ్ స్నాక్స్ అన్ని ఒక అథెంటిక్ ఇండియన్ టేస్ట్ తో అందిస్తారు. ఆ గ్యారంటీ వాళ్ళు మనకిస్తున్నారు. ఇంతేకాదు, ఫంక్షన్స్ పార్టీస్ కార్పొరేట్ ఈవెంట్స్ కోసం అయితే ఎక్కడ చూడకుండా బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ టౌన్, మైత్రీస్ ఇండియన్ కుజైన్. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా విజిట్ మైత్రీస్ ఇండియన్ కుజైన్, నౌ సర్వింగ్ యూ ఇన్ ఆర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రెస్కో. మీకు ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ వెళ్ళండి. ఏది మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఇది బాగుంది మాకు బాగా నచ్చింది అని మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో మీరు ఏదైనా మాతో షేర్ చేసుకోవాలంటే 9726361966 స్టూడియో నంబర్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
2: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
3: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
2: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
4: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
1: What is this address again?
4: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
5: హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక్క ప్రాజెక్ట్ ఎందుకు చూడాలి? వేరు వేరు ప్రాంతాలు, వేరు వేరు ప్రాజెక్ట్స్, వేరు వేరు ధరలు, వేరు వేరు చాయిసెస్. నియోపోలిస్, కోకాపేట్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సికింద్రాబాద్, బెల్లాపూర్, చెవెళ్ళ, కొంపల్లి ఫ్యూచర్ సిటీ, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోట. గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హయత్ రీజెన్సీ ఫ్రిస్కోలో జరగబోతోంది అక్టోబర్ 10 and 11. చూడండి, కంపేర్ చేసుకోండి, మీకు నచ్చిన దాన్ని మీరే సెలెక్ట్ చేసుకోండి.
6: శివదుర్గా జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్ ఫ్రిస్కో కోయదొర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. వీరు మీ ముఖము, చెయ్యి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకెటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాసరాజు.com.
7: ఈ దీపావళికి దీపాల వెలుగుతో మీ ఇల్లు మెరిసిపోయినట్టు మీ జ్యువెలరీ కలెక్షన్ కూడా మెరిసిపోవాలి కదా? అయితే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఈజ్ యువర్ డెస్టినేషన్. మలబార్ సీజన్ ఆఫ్ జ్యువెలరీ, మలబార్ సీజన్ ఆఫ్ ఆఫర్స్ ఇస్ హియర్. కేవలం 25% పే చేసి గోల్డ్ ప్రైస్ లాక్ చేసుకోండి. గోల్డ్ ప్రైస్ పెరిగితే ఇట్ డజంట్ ఎఫెక్ట్, తగ్గితే ఇంకా మంచిది. గెట్ యువర్ గోల్డ్ ఫర్ లోవర్ ప్రైస్, మేకింగ్ చార్జెస్ పైన 50% సేవింగ్స్, డైమండ్స్, ప్రెషియస్ జెమ్స్ అండ్ పోల్కీ పై 40% ఆఫ్. ఆఫర్ వ్యాలిడ్ అంటిల్ నవంబర్ 8th. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.

0: entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. India ki teleport
1: What if India was just a tap away? Just imagine, meeru kallu moosi terchukune lopu, mee dabbu India chelipothe. New York lo ekkado kuchoni coffee sip chese lopu bills pay aipothe. Okka click lo Dallas ninche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app. It's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support at mypursue.com.
2: Welcome back. Yes, Filmy Fridays lo bale joshga swagatham di karyakramam. Nenaithe maatlade prathidi enjoy chestu untanu. Meeru response isthu unte ammayya నేను కరెక్ట్ వేలో వెళ్తున్నాను అని ఆనందిస్తూ ఉంటాను అనమాట. నాకేం లేదండి, నా ఫ్లో నాదే, నేను అట్లా వెళ్ళిపోతూనే ఉంటాను. బోల్ రెండు టాపిక్స్ లైన్అప్ చేసుకుని ఉంటాను అనమాట. సరే, మన టాపిక్స్ అలా కంటిన్యూ చేద్దాము. అయితే మధ్యలో సరదాగా పండగ గురించి కూడా మాట్లాడుకుందాం అండి. మీరందరూ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? యాక్చువల్లీ ఇండియా గురించి అయితే సెపరేట్ గానే మాట్లాడుకోవాలి, ఒక పెద్ద సెగ్మెంట్ చేయాల్సి వస్తుంది. మనం చేసుకుందాము వచ్చేవారు. మరి ఇప్పుడు మీరుంటున్న ప్రదేశం అవుట్ సైడ్ ఇండియాలో ఎక్కడున్నా సరే మన శ్రోతలు రకరకాల ప్రదేశాల నుంచి మనతో కనెక్టెడ్ గా ఉంటారు. మనకి మన కార్యక్రమాలు వింటూ ఉంటారు, మనకు ఆల్రెడీ తెలుసు. రేడియో సురభి మనకి radiosurabhi.com నుంచి కూడా వినొచ్చు. అలాగే 107.9 FM HD3 కి ట్యూన్ ఇన్ అయి కూడా వినొచ్చు. దాంతో పాటుగా చక్కగా మీ ఫోన్ లో, మీ ఆండ్రాయిడ్ డివైస్, ఐఓఎస్ డివైసెస్ లో, మన వేటిలో అయినా సరే చక్కగా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని కూడా వినొచ్చు. ఎక్కడి నుంచైనా వింటూ ఉంటారు. మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ అన్నిట్లోనూ రేడియో సురభి అన్న పేరుతోటే ఉంటాం కాబట్టి వెరీ ఈజీ టు ఫాలో అస్. సో మీరు ఫాలో అవుతుంటే మీకు ఖచ్చితంగా తెలిసిపోతూ ఉంటుంది ఎక్కడెక్కడ ఏమేం జరుగుతున్నాయి. మరి మాకు ఎలా తెలుస్తుంది మీ చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయి? మీరే చెప్పాలి, మరి మీరే కాల్ చేసి చెప్పాలి. అవుట్ సైడ్ ఇండియాలో ఉంటున్న వాళ్ళకి ఈ సంవత్సరం ప్రత్యేకంగా దీపావళి, దసరా, అసలు బోనాలు రకరకాలు అట్లా తద్దనండి, రకరకాల పండుగలు, రకరకాల సెలబ్రేషన్స్ మన చుట్టూ జరుగుతూ ఉన్నాయి. మీ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అది నాకు వినాలనుంది. మీ నుంచి వింటే సంథింగ్ న్యూ ఐ వాంట్ టు లెర్న్, ఐ వాంట్ టు నో. సరే, మన కార్యక్రమంలో కంటిన్యూ చేద్దాం. షూటింగ్ పరంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వెన్యూ ఫిక్స్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఈ సినిమాలో అలాగే వెళ్లారండి, బట్ ఈ హీరోకి అసలు బొత్తిగా నాలెడ్జ్ లేదు. హీరో హీరోయినే కాదనుకోండి, లొకేషన్ సెలెక్షన్స్ కోసం వెళ్లారు. సో ఎవరు వెళ్లారు, లొకేషన్ ని ఎవరు చూపిస్తున్నారు, అసలు ఈ సినిమా పేరేంటి, ఈ క్లిప్పింగ్ విని క్యాచ్ చేసి కాల్ చేయండి.
3: ఇది ప్రాపర్ అడిగి తెరవడానికి 3 నెలలు పడుతుంది. ఈ లోపల మన డేట్లు కన్ఫర్మ్ అయిపోతాయి. ఇండస్ట్రీలో టాలెంట్ కంటే టైమింగ్ ముఖ్యం. ఇదేదో బాగుంది, ట్విట్టర్ లో పెట్టు.
4: సార్, మీ స్టోరీ రిక్వైర్మెంట్ ఏంటో చెప్తే దానికి తగ్గ లొకేషన్ చూపిస్తాను.
3: మా రిక్వైర్మెంట్ స్టోరీ
5: అంటే కథ లేకుండానే లొకేషన్ చూడడానికి వచ్చారా?
3: తిరుగుతూ ఉంటే తోట తగులుతుంది కదా.
5: అయితే మీరు తిరగక్కర్లేకుండానే తగలేసింది సార్. మా మేడం దగ్గర రెడీమేడ్ స్క్రిప్ట్ రెడీగా ఉంది, అది గనక మీరు తీస్తే మామూలుగా ఉండదు, రికార్డుల మీద రికార్డులే.
3: ముందు స్టోరీ ఏంటో చెప్పండి.
4: రెడీ సార్. అనగనగా కోటిపల్లి అని ఒక ఊర్లో కోట్లకు పడగెత్తిన కోటేశ్వరుడు ఒకడు ఉన్నాడు.
3: పేరు కోటేశ్వరరావా?
4: కాదు, వెంకటేశ్వరరావు. అతనికి కోట్లాశతో పాటు కోటి మందిలో ఒకటిగా బ్రతకాలనే కోరిక కూడా బలంగా ఉండేది. దాంతో తన ఆస్తులు కరిగించి హాస్పిటల్స్, అనాథాశ్రమాలు, మరుగుదొడ్లు, గుళ్ళు, బళ్ళు, రోడ్లు, చెరువులు అన్ని కట్టించి చివరికి చేతిలో చిల్లిగవ్వ లేకుండా చిరికిన బట్టలతో పూరి గుడిసెకి షిఫ్ట్ అయిపోయాడు.
3: ఇది కథ కాదు,
4: అంతేకాదు సార్, ఈ స్టోరీకి నా దగ్గర అత్తిరిపోయే టైటిల్ కూడా ఉంది.
3: ఏంటో అది?
4: కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు.
3: అయ్యే ఏం పిలుస్తారు, వాళ్ళగా అడుక్కు తింటారు. ఈ కథను సినిమా తీస్తే వాడు అడుక్కోవడం కాదు, నేను అడుక్కోవాలి. అరే సూర్య
6: సార్,
3: ఈ దిక్కుమాలిన స్టోరీ వింటున్నప్పుడు నాకు బ్లాక్ బస్టర్ స్టోరీ స్ట్రైక్ అయింది, రికార్డ్ చేసుకోండి. ఈ కథలో ఒక హీరో, 5 హీరోయిన్లు. ఫస్ట్ సీన్ లో ఫస్ట్ హీరోయిన్ మోనాని,

0: మన హీరో ఆ బ్యూటిఫుల్ డెడ్ బాడీ మించి అలా టిల్టప్ చేస్తే డెడ్లీ సాంగ్.
1: ఇక్కడ సాంగ్ వస్తుంది సార్,
0: అది తమం చూసుకుంటా నువ్వు రిగార్డ్ చేయరా. కట్ చేస్తే రెండో హీరోయిన్ రాణి, హీరో పెద్ద బండరా ఎట్టుకుని త్వరగా బాగా కూడా తప్పేశారు. కట్ చేస్తే కామెడీ సీన్.
2: ఇక్కడ కామెడీ సీన్ అండి సార్.
0: సవాల్ రెండు సటైల్ వేసుకున్నాయి, నువ్వు రికార్డ్ చేసుకున్నావు. ఇక మూడో హీరోయిన్ మమతని బరబరబర ఇచ్చుకెళ్ళి బాత్రూమ్ లో పడేసి పేకి మీద కానేసి తగ్గి చంపేసి కట్ చేసి ఫైట్.
2: ఫైట్ ఎవరితో సార్?
0: ఇంకెవరితో? అమ్మాయి బాయ్ ఫ్రెండ్స్ తో.
2: అంటే అమ్మాయి క్యారెక్టర్ అంత బ్యాడ్?
0: బాగా బ్యాడ్. లేకపోతే ఎందుకు చంపేస్తాడు హీరో అమ్మాయి?
2: తర్వాత ఏం జరిగింది సార్?
0: అక్కడ దాకా వచ్చిందిరా, నైట్ రెండు పగిలేస్తే మొత్తం వచ్చేస్తాయి. బేబీ
3: సార్,
0: ఈ స్టోరీకి యాప్ లొకేషన్స్ కావాలమ్మా.
3: సార్, మీరు చెప్పిన సిచ్యువేషన్ కి ఈ లొకేషన్ సరిపోతుందా?
2: వీళ్ళు చెప్పిన సిచ్యువేషన్ కి ఏ లొకేషన్ అయినా ఎక్కువ.
0: రే సూర్య, రికార్డ్ చేసుకో. ఫ్రేమ్ పెడితే 10 మంది రౌడీలు పిచ్చి కుక్కలాగా పరిగెత్తుకొస్తున్నారు.
4: సరే, సీన్ లో నిజంగానే వస్తున్నారులే, కానీ ఏ సినిమా ఇది? లొకేషన్స్ అవసరం లేని స్టోరీ కూడా చెప్పాడు ఆయన. సినిమా పేరేంటి? ఏ మూవీ నుంచి నేను మీకు వినిపించిన ఈ క్లిప్పింగ్? సరేనండి, ఈ మధ్య ట్రెండింగ్ అవుతున్న పాట ఇది మన పారడైజ్ నుంచి యేషనగల సాంగ్. ఆల్మోస్ట్ ఈ రాబోయే బతుకమ్మ ఈవెంట్స్ లో అందరూ ఖచ్చితంగా దీనికి డాన్స్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు ట్రెండ్ నౌ. అయితే కీర్తి సురేష్ గారు రెండు పాటల్ని మనకి బాగా ట్రెండ్ చేశారు కాబట్టి రెండింటినీ బ్యాక్ టు బ్యాక్ వినిపిస్తాను. పారడైజ్ అండ్ మన దసరా మూవీ నుంచి పాటల్ని ఎంజాయ్ చేయండి. క్లిప్పింగ్ ఏ మూవీలో తెలిస్తే కాల్ చేయండి.

అదండి, మనం బ్యాక్ టు బ్యాక్ కీర్తి సురేష్ గారి పాటలు విన్నాం. అండ్ ఆమె స్మైల్, షీ హాస్ సచ్ ఏ బ్యూటిఫుల్ స్మైల్. ఎంత చక్కగా మనస్ఫూర్తిగా నవ్వుతారని అనిపిస్తుంది అంటే, డెఫినెట్ గా రెండు పాటల్లోనూ మంచి గ్రేస్ఫుల్ స్మైల్ అనే చెప్పాలి. ఎస్, ఇందాక నేను మీకు వినిపించిన సన్నివేశం వచ్చేసి బాద్షా మూవీ నుంచి అన్నమాట. అందులో మనకి ఎంఎస్ నారాయణ గారు సినిమాకి సంబంధించి ఒక హీరో పాత్ర అన్నమాట. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు, కాజల్ గారు వాళ్ళకి లొకేషన్స్ చూడడానికి హెల్ప్ చేయడానికి ఉంటారు. అది సన్నివేశం. అయితే నేను మరొక విషయం చెప్దామనుకున్నాను. ఇవాళ మనము పర్మిషన్స్ వీటి గురించి మాట్లాడాం కదా. మనకి హీరోయిన్ కాదు సారీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అన్నపూర్ణమ్మ గారు చాలా బాగా పరిచయం మనకి. చాలా మూవీస్ లో చేశారు ఆవిడ. అయితే సినిమా షూటింగ్స్ అప్పుడు సినిమా కోసం, వెన్యూ కోసం, లొకేషన్ కోసం పర్మిషన్స్ ఎలా తీసుకుంటారో ఆర్టిస్ట్ నుంచి కూడా, అందరి నుంచి కూడా పర్మిషన్స్ కావాల్సి ఉంటుంది. ఒకనొక సందర్భంలో ఆవిడకి ఒక క్లిష్టతరమైన ఇది జరిగిందట. అంటే ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, ఐ థింక్ ఆవిడ ఇంటర్వ్యూలో చెప్పారు, మన హీరో చిరంజీవి గారిని సన్మానించే సన్నివేశం ఒక సినిమాలో ఈవిడ చేయవలసి వచ్చింది. అయితే ఆ సన్నివేశం షూటింగ్ కి మాత్రం ఆవిడ ఒక కెమెరామెన్, ఇంకొక వ్యక్తి ఎవరో కలిపి వెళ్లారు. అది యాక్చువల్లీ వన్ ఆఫ్ ద ఈవెంట్ హ్యాపెనింగ్ ప్రాపర్లీ, ఒక పెద్ద సభలో చిరంజీవి గారికి సన్మానం జరుగుతున్న సందర్భంలో ఈవిడ కూడా వెళ్లి ఆయనకి దండ వేసి సన్మానించి మంచిగా మాట్లాడుతూ ఉన్న సీన్ అన్నమాట. అది ఆవిడ చేసి వచ్చేసారట. అండ్ యాత్రచికంగా అది ఎలా అంటే, దానికి ఐ డోంట్ నో వాట్ ఎవర్ ఇస్ రీజన్స్, అది పర్మిషన్స్ తీసుకున్నారో లేదో తెలీదు. ఆవిడ సినిమా వచ్చింది, సినిమా రిలీజ్ అయిపోయింది. తర్వాత కొంతకాలానికి అడిగేట ఆవిడ్ని అడిగితే అప్పుడు చెప్పాట, అది నాకు తెలియదండి, యూనిట్ వాళ్ళు చూసుకోవాలి కదా హౌ విల్ ఐ నో అని. సో అప్పట్లో అది ఒక రియల్ సన్నివేశం, అది తీసి ఈ మూవీలో పెట్టడం జరిగిందంట.

0: ఎస్, మరి ఒక సినిమాలో ఎలా అంటే సినిమాలో హీరోనే, అతను సినిమా పరంగా హీరో కాదు, సినిమాలో ఒక మామూలు సాధారణ వ్యక్తి. అతన్ని పిలిచి మరి మంచి రోల్ ఇస్తాను రావయ్యా మా సినిమాకి అన్నారు. ఏంటా మూవీ అండ్ ఆ రోల్ వెంటనే మాత్రం యాక్సెప్ట్ చేయలేదండి హీరో. ఎందుకంటారు, చాలా రిస్క్ తో కూడిన రోల్ అండి, మరి అంత ఈజీ కాదు. ఎంత హీరో అయినా ఆలోచించాడు ఎందుకో, మరి పిలిచే సినిమాలో వేషం ఇస్తా అంటే ఎందుకలా అన్నాడు. ఏంటా మూవీ, ఆ రోల్ ఏంటి, ఆ హీరో ఎవరు తెలిస్తే కాల్ చేయండి, ఈ క్లిప్పింగ్ వినండి, ఈజీ టు క్యాచ్.
1: కోటికి వెళ్తే 40కి 4 ఇస్తారు,
2: ఆ పక్కనే ఉన్న బిడ్స్కి వెళ్తే 60కి 6 ఇస్తారు. మ్యాటర్కి వచ్చి మనీది,
1: ఇది మరీ అన్యాయం సార్. నేను డబ్బులు కట్టను.
2: కడతావా పోలీసులు పిలవంటావా?
1: వాళ్ళు మాత్రం ఇంత డబ్బు ఎలా కడతారు సార్? సార్ డబ్బులు లేవు సార్.
2: హలో, ఆ బిల్లు నేను కడతాను
1: సార్. థ్యాంక్ యూ సార్, సమయానికి భలే కాపాడారు. ఇంతకీ మీరెవరు సార్?
2: నేనయ్యా, ఫైట్ మాస్టర్ జీబీని. అవును, ఇందాక ట్రాఫిక్ లో బైక్ జూమ్ జూమ్ అని బలి నడిపేవే.
1: థ్యాంక్ యూ సార్.
2: సినిమాలో చేస్తావా
1: సార్? సడన్ గా ఇప్పటికిప్పుడు సినిమాలో హీరోగా అంటే
2: హీరో కాదయ్యా, డూపు. అవునయ్యా, మా సినిమాలో మంచి బైక్ ఎపిసోడ్ ఉంది, అది నువ్వు చేస్తే 1 లక్ష రూపాయలు ఇస్తాను నీకు.
1: లక్ష?
2: అవునయ్యా, నీకు మంచి టాలెంట్ ఉంది, ఉపయోగించుకో. చూడు, ఇది నా కార్డు, వచ్చి షూటి దగ్గర కనబడు. ఓకే
1: ఓకే.
2: నేను ఏం చెప్పాను, ఏం చేస్తున్నావు, ఇలా రమ్మని చెప్పానా?
1: చాలా కష్టంగా ఉంది మాస్టర్.
2: నీకు బాగా బలిసిపోయిందిరా, అది కట్ చేయడానికే ఒక కత్తిలాంటి కుర్రను రమ్మన్నాను.

0: బిల్డింగ్ నుంచి జమ్మని జంప్ చేసి బిల్డింగ్ మీద ల్యాండ్ అవ్వాలి.
1: అర్థం కాలేదు సార్.
0: వెరీ సింపుల్ అయ్యా, ఆ 10th floor బిల్డింగ్ నుంచి జంప్ చేసి ఇక్కడ ల్యాండ్ అవ్వాలి అంతే.
1: మరి ఆ 1 లక్ష ఎవరు తీసుకెళ్తాడు?
0: ఎందుకు రాగానే నీకు ఇస్తానయ్యా.
1: నేను ఎక్కడ వస్తాను సార్? బైక్ ఒకటే వస్తాయి. నేను బైక్ పోచునే ఉంటాను కదా సార్.
0: ఎవరి ఫానీ?
1: నో సార్, ఐఎమ్ బన్నీ. వెరీ సీరియస్ సార్. జంప్ అని చెప్పిన లైఫ్ కంపు చేయగలను సార్. ఎలా వస్తాను సార్?
2: అదండి, ఇంతకీ ఆఫర్ తీసుకున్నట్ట తీసుకోనట్ట సినిమాలో తర్వాత ఏం జరిగింది అది కూడా మనకి తెలియాలి ఇప్పుడు. సో ఏంటా మూవీ, ఈ హీరో ఎవరు, సినిమా టైటిల్ ఏంటి, ఆఫర్ ని వాడుకున్నారా లేదా? మూడు ప్రశ్నలకి ఒకేసారి కాల్ చేసి చెప్పేయచ్చు. 9726361966 స్టూడియో నంబర్.

0: అదండి, నాకు ఆన్సర్ వచ్చేసాక ఇంకా నేను ఆగనని చెప్పాను కదా, మనం స్పీడ్ గా ఉంటాం కాబట్టి. అజయ్ గారు కాల్ చేసి చెప్పారు, సినిమా పేరు హ్యాపీ. హ్యాపీ మూవీ నుంచి అల్లు అర్జున్ గారు హీరోగా నటించిన సినిమా. అండ్ ఆయన ఆ సన్నివేశంలో ఆఫర్ వద్దుపో, అక్కడి నుంచి దూకితే నేనుంటానండి అని అన్న వ్యక్తి పాపం హీరోయిన్ కోసం తిరిగి వెళ్లి ఆఫర్ తీసుకుని మరి ఆ స్టంట్ చేసి చూపిస్తారు సినిమా పరంగా. దట్ ఈస్ ద ఆన్సర్. థ్యాంక్స్ ఫర్ ట్యూనింగ్ ఇన్, థ్యాంక్స్ ఫర్ ద రైట్ ఆన్సర్ అజయ్ గారు. అండ్ అట్ ద సేమ్ టైం మనం మాట్లాడుకుంటున్నాం సినిమా షూటింగ్ వ్యవహారం గురించి. ఎప్పుడన్నా మీ చుట్టుపక్కల మీరున్న దగ్గర జరిగిందా అలాంటి షూటింగ్స్ మీరు చూసారా? అండ్ యాదృచ్ఛికంగా అలా సడన్ గా అనుకోకుండా మంచి సెలబ్రిటీని ఎప్పుడన్నా కలవడం కుదిరిందా? సినిమా పరంగా అయితే షూటింగ్ కి సంబంధించి చాలా చాలా పర్మిషన్స్ కావాలి అని మాట్లాడుకున్నాం కదా. అలాగే ఇప్పుడు మనము మన చుట్టూ జరుగుతున్న ఇన్ని సెలబ్రేషన్స్, బతుకమ్మ అవనిండి, గర్బా నైట్స్ అవనిండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అన్నిటికీ చక్కగా పర్మిషన్ తీసుకుని ఒక లిమిట్ లో బాగా సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది అని ఒక విన్నపం అంతే నా తరఫున. అందరికీ అదే చెప్దాం అనుకున్నాను. ఎందుకంటే తెలియకుండానండి ఇవాళ రేపు ఎలా అయిపోతుందంటే సెలబ్రేషన్ మోర్ దాన్ సెలబ్రేషన్ దాని యొక్క ప్రమాణిక మారిపోతుంది. ఇట్స్ బికమింగ్ సంథింగ్ డిఫరెంట్. మనం ప్రొజెక్ట్ చేస్తున్నది వేరేగా వెళ్తోంది ప్రపంచానికి. వీ డోంట్ వాంట్ టు డూ దాట్. వీ వాంట్ టు జస్ట్ సెలబ్రేట్, అందరినీ ఇంక్లూడ్ చేసుకుంటూ పండగని మరింత ఉత్సాహంగా చేసుకోవడం మన యొక్క దృక్పథం. సో అందరూ హ్యాపీగా పండగను ఎంజాయ్ చేసుకోండి. అండ్ పండగ విశేషాలు పంచుకోవాలంటే ఉండనే ఉంది రేడియో సురభి 9726361966 స్టూడియో నెంబర్. టైమ్ ఫర్ షార్ట్ కమర్షియల్ బ్రేక్. తిరిగి కలుసుకున్నాక మరిన్ని కబుర్లు మాట్లాడుకుందాం. ఐఎమ్ హియర్ ఆల్ ద వే టిల్ 1 PM.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. Hello, hello. Are you ready to get your Halloween on? Ee Halloween ki me Radio Surabhi is bringing you Spook and Sparkle with Hareli Fresh Market Prosper on October 10th from 5 PM onwards. Poor ledu giveaways కావాలా? మీరే విన్నర్ అవ్వాలా? అయితే కమ్ డ్రెస్డ్ టు ఇంప్రెస్. కార్ టు కార్ హాప్ చేయండి, ట్రంక్ ఆర్ ట్రీట్ లో పార్టిసిపేట్ చేసి టేక్ ఎక్సైటింగ్ గివ్అవేస్ హోమ్. ఇంతకంటే బెస్ట్ పార్ట్ చెప్పనా? ఫ్రీ ఎంట్రీ అండ్ ఫ్రీ పార్కింగ్. కమ్ సెలబ్రేట్ హాలోవీన్ విత్ రేడియో సురభి స్పూక్ అండ్ స్పార్కిల్ అక్టోబర్ 10th 4 PM ఆన్వర్డ్స్ అట్ హరేలీ 5530 వెస్ట్ యూనివర్సిటీ డ్రైవ్. కమ్ ఫర్ ది ట్రీట్స్, స్టే ఫర్ ది స్పార్కిల్.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినా నీకు ఎన్ని ఆఫర్ లెటర్లు
3: అవుతుంది బ్రో? ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధికా, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్ ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. ఒక సెలబ్రేషన్ ని అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ గా మార్చుకోవాలి అంటే జస్ట్ డెకోర్ సరిపోతుందా? యు నీడ్ ద రైట్ విజన్. లక్కీ ఫర్ అస్, మనకి లక్కీ చార్మ్స్ డెకోర్ ఉంది. మన డాలస్ బేస్డ్ లక్కీ చార్మ్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఫుల్ సర్వీస్ ఈవెంట్ ప్రొడక్షన్ మనకు అందిస్తున్నారు. ఓన్లీ డెకరేషన్ స్టేజింగ్ మాత్రమే కాదు, దే డూ అ ఫుల్ ఆన్ ఈవెంట్ ప్రొడక్షన్. వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, కార్పొరేట్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, లోకల్ టు డాలస్ అయినా, అక్రాస్ ద యుఎస్ ఎక్కడైనా, ట్రెడిషనల్ ఇండియన్ మండపాల దగ్గర నుంచి లగ్జరీ సెటప్స్ వరకు ఎనీథింగ్ దాట్ యూ need your way, they can create. To book, call 469-925-5868 or visit luckycharmsdecor.com.
5: Hello, namaste. This is KTR and you're listening to me on Radio Surabhi.
6: Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
7: Radio Surabhi, Dallas, the number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD.
0: కార్యక్రమానికి మరొక్కసారి స్వాగతం. ఇప్పుడు రేడియో యూనియన్ శ్రోతలందరి కోసం మనం మాట్లాడుకుంటున్నాం ఫిల్మీ షూటింగ్స్ గురించి. ఎందుకంటే మనం ఇప్పుడు ఉన్నాం ఫిల్మీ ఫ్రైడేస్. ప్రతి ఫ్రైడే మార్నింగ్ 10 AM టు 1 PM ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమాన్ని అందిస్తున్న మీ వ్యాఖ్యాతని మీ రేడియో నేస్తం, నేను అంజనా. ఎస్, నా పేరు అంజనా. అండ్ అలాగే మనము ఇప్పటి వరకు 2.5 hours వరల్డ్ అని కబుర్లు చెప్పుకున్నాం. ఇవాళ వరల్డ్ పోస్టల్ డే సందర్భంగా మన ఉత్తరాలు మొదలు పెట్టుకుని టెలిగ్రామ్స్ అని అన్ని మాట్లాడుకున్నాం. అలాగే ఇప్పుడు మనకి సినిమా సందర్భంగా షూటింగ్ల గురించి మాట్లాడుకుంటున్నాం. మన చుట్టూ జరుగుతున్న సెలబ్రేషన్స్ ని ఎలా పరిమితిలో ఎంజాయ్ చెయ్యాలి అనే విషయం మాట్లాడుకుంటున్నాం. సరే, సినిమాల షూటింగ్ లైనా ఏదైనా అందరికీ పర్మిషన్స్ అయితే తప్పవు. మరి నేను ఒక క్లిప్పింగ్ వినిపిస్తానండి. ఇది ఒక కాలేజ్ బ్యాక్గ్రౌండ్ లో, కాలేజ్ నేపథ్యంలో జరుగుతుంది సినిమా మొత్తం కూడా ఇన్ఫాక్ట్. అయితే ఈ సినిమాలో అఫ్ కోర్స్ కాలేజ్ అంటే కాలేజ్ లైఫ్ చూపిస్తారు. కాలేజ్ అంటే ఉంటాయి పుస్తకాలు, ఉంటాయి చదువులు, ఉంటాయి ఎగ్జామ్స్, ఉంటాయి టెస్ట్లు, ఉంటాయి ప్రాక్టికల్స్, ఉంటాయి పరీక్షల తర్వాత రిజల్ట్స్, ఉంటాయి ఇంకేముంటాయి స్పోర్ట్స్, ఉంటాయి ర్యాగింగ్ కూడా ఉంటుంది. సో అన్ని ఉన్నాయి. అయితే ఇది ఎక్కడ షూట్ చేశారు ఈ సినిమా అది తెలిస్తే కాల్ చేయండి. సినిమా పేరేంటి, ఈ సినిమాని ఎక్కడ షూటింగ్ తీశారు?
8: అంత ఏడుపెందుకు? మన సంస్కృతి సంప్రదాయాలు మీద గౌరవం ఉందన్నమాట. నువ్వు క్లాస్కి వెళ్ళు, సరేనా? మనం కూడా క్లాస్ పోదాం రా.
9: ఈరోజు మా బ్యాగులన్నీ మోయిండ్రా.
10: ఏంట్రా చూపు?
11: మాయా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే సార్,

0: for today.
1: తెలుగు భాషలో నాకు నచ్చని ఏకైక పదం బండోడ్రా.

0: ఎందుకు
1: పట్టు
0: ఇట్స్ ఓకే బానే ఉంది
1: అంటే ఫ్రెష్ ఓకేనా నిజంగా చెప్పు
0: అవును
1: సీరియస్ గా చెప్పు ప్లీజ్
0: పూరా అమ్మాయిలు అయితే చచ్చినా చూడు బుచ్చి పికేసిన కోళ్ళ
1: థ్యాంక్ యూ సో మచ్ దాన్ని ఉంది ఊరికే స్నానం వేసుకుంటా
0: వెళ్ళు
1: ఆ పండు పుట్లే ప్రసక్తే లేదు వాడిని నాశనం చెప్పితే నా పేరు రాజేశే కాదు
2: ఇంద్రా ఈ బురద మట్టిలో దొరికిన పందిరా వస్తున్నావు కాలేజ్ కి పోయి స్నానం చేసుకున్నాడు
1: నువ్వెవడరా పుట్టిన
2: సీనియర్ రే
1: ఈ మ్యాచ్ మనం ఎట్లాగా గెలవాలరా కుమ్మి పడాల సాలేగాలని
3: నీకు హైటెక్ బ్యాట్ తయారు చేస్తున్నావు కట్ చేస్తే పోర్రా
1: రే ఆ బోర్డు కార్డు కూడా మంచి ప్లేయర్ అంట ఆడికి మీద ఫిక్స్ చేసి డామేజ్ అయిపోతాడు
0: ముందు గేమ్ గెలవండి
1: ప్లేయర్స్ కావాలరా ప్లేయర్స్ ప్లేయర్స్
4: అట్టేందుకు అనుకుంటారా నేను అర్థం కదేంటి
1: ఇంతకు ముందు ఆడినా
4: అంటే
5: ఇంత చాలండి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కూడా మీరు చెప్పేసి ఇది ఏ మూవీ నుంచి అనేసి మీకు ఈ సినిమా పేరు గుర్తుకొస్తోందా ఏ మూవీ నుంచి అండ్ ఎక్కడ జరిగింది ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఆ కాలేజ్ నేపథ్యంలో అని చెప్పాను కాబట్టి ఆఫ్ కోర్స్ ఆ కాలేజ్ బిల్డింగ్ ఎక్కడిది అదనమాట క్వశ్చన్.

అవండి. సో ఇందాక మీరు విన్న క్లిప్పింగ్ ఒకవేళ మీకు ఇమీడియట్ గా గుర్తుకు రాకపోయినా, అది వచ్చేసి సూపర్ హిట్ మూవీ, మామూలు మూవీ కాదు. మన మూవీ పేరు హ్యాపీ డేస్. ఎస్, హ్యాపీ డేస్ తెలుగు మూవీ నుంచి మనం ఆ సన్నివేశం విన్నాం. అయితే హ్యాపీ డేస్ మూవీ గురించి చెప్పాలంటే, ఇది ఎక్కడ షూటింగ్ చేశారు అంటే, ప్రాపర్ గా సిబిఐటి కాలేజ్, హైదరాబాద్ లో సిబిఐటి, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సిబిఐటి అంటారన్నమాట. అక్కడ దీన్ని ప్రాపర్ గా షూటింగ్ చేయడం జరిగింది ఈ సినిమా సందర్భంగా. అండ్ మనకి డైరెక్టర్ శేఖర్ కమల గారు కూడా ఈ సిబిఐటి నుంచి పాస్ అవుట్ అయిన వచ్చి ఆయన అలుమినై అన్నమాట. అయితే ఆయన కూడా ప్రాపర్ గా పర్మిషన్స్ అవి తీసుకుని వాళ్ళందరినీ ఒప్పించి సిబ్బందిని ఆయన ఈ మూవీ షూటింగ్ చేయడం జరిగింది ఇక్కడ. అందుకని యాక్చువల్లీ సినిమా మన నమ్మము ఇప్పటికి ఇంత పెద్ద హిట్ కదా, అసలు దాన్ని ఒక 2-3 crores బడ్జెట్ తోటే సినిమాని తీయడం జరిగిందంట. ఆయన చాలా కొత్త ఫేసెస్ ని తీసుకొచ్చి, న్యూ కమర్స్ ని పెట్టి ఇంత మంచి ప్రాజెక్ట్ చేయడం అనేది ఒక పెద్ద స్టంట్ అనే చెప్పొచ్చేమో ఇది కూడా. అయితే శేఖ్ కమల గారు కాస్ట్ కటింగ్ చేసిన దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ కమర్స్ ని తీసుకోవడం ఒకటి, రెండోది కాలేజ్ బ్యాక్ డ్రాప్, కాలేజ్ నేపథ్యంలో ప్రాపర్ కాలేజ్ కి వెళ్లి షూటింగ్ చేస్తాం వల్ల, అఫ్ కోర్స్ విత్ పర్మిషన్స్, ఆయనకు ఆ సెట్టింగ్ వేయటము వీటన్నిటి నుంచి కొంచెం బడ్జెట్ లో వాళ్ళకి వెసులుబాటు దొరికింది. ఒక పెద్ద సెట్ వేసి ఇన్ని రోజులు ఆ సెట్ మెయింటైన్ చేసి దీనికి కాకుండా డైరెక్ట్ వెన్యూలో వెళ్లి వాళ్ళు ప్రాపర్ సిబిఐటి కాలేజ్ లో, అలాగే మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MGIT, ఈ రెండిట్లో వాళ్ళు షూటింగ్ చేయడం జరిగింది. దాంతోపాటు కాస్ట్యూమ్స్ పరంగా కూడా వాళ్ళు పాంటలూన్ గ్రూప్ తో టైఅప్ అయ్యి ప్రాపర్ గా మంచి బడ్జెట్ లో వాళ్ళు కాస్ట్యూమ్స్ తెప్పించడం వల్ల ఆయన అనుకున్న బడ్జెట్ లో ఇంత మంచి సినిమాని మనకు అందించగలిగారు.

అదండి, కబుర్లు చెప్పుకుంటూ చెప్పుకుంటూ మనము ఎంత బాగా ముందుకొచ్చామంటే విఆర్ హియర్ క్లోజ్ టు 1 PM ఇన్ ద ఆఫ్టర్నూన్. ఎస్, ఫ్రైడే ఆఫ్టర్నూన్, మధ్యాహ్నం 1 గంట అయిపోయిందంటే ఆల్మోస్ట్ హాఫ్ ద డే అయిపోయినట్టే. ఇంకెంత, ఇంకొక కపుల్ ఆఫ్ అవర్స్ లో మీకు చక్కగా వీకెండ్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఆల్రెడీ చాలా మందికి ఇవాళ సెలవు అండి. ఎందుకంటారా, నాకు తెలిసి ఫ్రిస్కో ISTలో అయితే సెలవు ఉందన్నమాట. సో ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే చాలా మంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళందరూ మంచి అడ్వాన్స్ ప్లానింగ్ చేసుకుని ట్రావెల్ ప్లాన్ చేసుకుని ఉన్నారన్నమాట. సో ఎంతో మంది ఆల్రెడీ దే విల్ బి రెడీ టు ఫ్లై. సో వాళ్ళందరికీ కూడా హ్యాపీ జర్నీ, ఎంజాయ్ యువర్ లాంగ్ వీకెండ్, హ్యాపీగా ఉండండి. పండుగ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, సందడి మన దగ్గరే ఉంది, మనమే సందడి. అంతే సందడి అంటే మనం మనంతోటే సందడి. సో స్టే ట్యూన్డ్ విత్ రేడియో సురభి. నా తర్వాత వ్యాఖ్యాత కూడా మిమ్మల్ని మరింత మరింత అలరిస్తారు. ఆల్ ద వే మనకి బ్యాక్ టు బ్యాక్ షోస్ ఉన్నాయి, 1 to 4, 4 to 7, 7 to 9. అందరు వ్యాఖ్యాతలు వచ్చి చక్కటి కార్యక్రమాలు అందిస్తారు. పండగంతా అంటే ఏంటి, అందరూ కలిసి చేసుకునేదే కదా, కలిసి సెలబ్రేషన్స్ చేసుకుందాం, హ్యాపీగా ఉందాం. నేను మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను ఓన్లీ ఫర్ ఫిల్మీ ఫ్రైడేస్. మిమ్మల్ని కలుసుకుంటాను సూపర్ సండే కార్యక్రమంలో, సండే ఆఫ్టర్నూన్ 4 PM, 4 PM to 7 PM సూపర్ సండేస్ అంటూ మీ ముందుకు వచ్చేస్తాను. అయితే ఈ సండే కూడా వస్తున్నాను, ఆలస్యం చేయకుండా టెన్షన్ గా ప్రచురమైపోతాను. మీరు కూడా సండే 4 PM తిరిగి కలుసుకుని ఆ ఫ్రైడేలో ఆ షోలో మనం మాట్లాడుకున్నాం, ఈ పాయింట్ విన్నాం, మళ్ళీ సండే రోజు కంటిన్యూ చేద్దాం అని అనుకుంటే కూడా కంటిన్యూ చేయొచ్చు. అండ్ సండే కూడా కొత్త టాపిక్స్ తో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు వింటూనే ఉండండి రేడియో సురభి. హ్యాపీ హాలిడేస్, హ్యాపీ ఫెస్టివల్స్, హ్యాపీ హ్యాపీ హ్యాపీ ఫ్రైడే.

0: Radio Surabhi, 107.9 FM, HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
4: ఐ హావ్.
3: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
5: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఎంటర్‌ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్.
6: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
7: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
6: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజ్జీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
4: కీప్ లిస్నింగ్, వీ నేస్తాం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: నారాయణ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: Hello, hello. Are you ready to get your Halloween on? E Halloween ki me Radio Surabhi is bringing you Spook and Sparkle with Hareli Fresh Market Prosper on October 10th from 5 PM onwards. Boledu giveaways kawala, meere winner avala, I think come dressed to impress. Card to card hop cheyandi, trunk or treat lo participate chesi, take exciting giveaways home. Intakante best part chappana, free entry and free parking. Come celebrate Halloween with Radio Surabhi. Spook and Sparkle, October 10th, 4 PM. PM onwards at Hareli 5530 West University Drive. Come for the treats, stay for the sparkle.
2: Boring long drives ki, tiring workouts ki, workate solution. Radio Surabhi, America lo Telugu restam.
1: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
0: మేము నలుగురం ఎప్పుడూ రెస్టారెంట్కి వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మస్ట్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, లావమా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
3: డాలస్ లో మనకి దొరకని ఫ్రూట్ లేదు, మనం తినని ఆకుకూరలు లేవు, మనకు అందుబాటులో లేని పువ్వులు కూడా లేవు. ఆల్ బికాస్ ఆఫ్ వల్లెంబారి ఫార్మ్స్.
4: దొండకాయ, వంకాయ, సొరకాయ,
3: వల్లెంబారి ఫార్మ్స్.
4: సీతాఫల్, సపోటా, మామిడి పళ్ళు, చిన్న ఉసిరి,
3: వల్లెంబారి ఫార్మ్స్.
4: తమలపాకు, మల్లెలు, పారిజాతం, దేశీ గులాబీ,
3: వల్లెంబారి ఫార్మ్స్.
4: గోంగూర, తోటకూర, బచ్చలి, మునగాకు,
3: వల్లెంబారి ఫార్మ్స్.
4: మల్లెలు, బటన్ రోజెస్, లోటస్, గన్నేరు,
3: వల్లెంబారి ఫార్మ్స్. ఎగ్జాటిక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫ్లవర్స్, ఏమైనా సరే వల్లెంబారి ఫార్మ్స్ ఇస్ యువర్ ఫస్ట్ పిక్. ఫైండ్ దెమ్ అట్ యువర్ నియరెస్ట్ ఇండియా బజార్.
5: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 AM to 8 PM. Free entry and car parking. An event by My Square Feet. We'll be right back.

ఒక రిఫ్రెషింగ్ రిఫ్రెషింగ్ రిఫ్రెషింగ్ సాంగ్ తో స్టార్ట్ చేసాము షో మనము. ఓ యు ఆర్ లిసనింగ్ టు మిలేనియల్ ముచ్చట్లు. నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య. ఈ రోజు మీ నేస్తాన్ని 1 గంట నుంచి 4 గంటల వరకు. బట్ ఐ నో ఐ కేమ్ లిటిల్ లేట్ 1:30 కి, బట్ నెవర్ ద లెస్ ఏదంటారు, బెటర్ లేట్ దాన్ నెవర్ కదా. సో ఎస్, ఆన్ దిస్ కొంతమంది ఎంజాయ్ చేసే లాంగ్ వీకెండ్ కాబట్టి ఆన్ దిస్ లాంగ్ వీకెండ్ రాక్ ఆన్ బ్రో. సో వేర్ ఎవర్ యూ గైజ్ ఆర్ గోయింగ్, ఎంజాయ్ ద సేమ్ వే లైక్ ఎన్టీఆర్ గారు అండ్ సమంత ఎంజాయ్ ఇన్ దిస్ సాంగ్. అలానే మీ అందరి వీకెండ్ ప్లాన్స్ ఏంటి? అండ్ పండుగలు స్టార్ట్ అవబోతున్నాయి ఫ్రామ్ సండే. సో వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ ఫార్ నవరాత్రులు? లెట్ మీ నో 9726361966. అండ్ మీకు కూడా ఏదైనా పాట వినాలనున్నా, లేకపోతే మీ ప్లేలిస్ట్ లో ఈ పాట ఉండి ఈ పాట వేరే వాళ్ళకి వినిపించాలనుకున్నా 9726361966.

వెల్యస్ మంచి బ్లాక్ బస్టర్ పాటలు వింటూ మీరు వింటున్నారు మిలేనియల్ ముచ్చట్లు. నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య. ఈ రోజు మీ నేస్తాన్ని 1 గంట నుంచి 4 గంటల వరకు అని చెప్పాను. అండ్ వీకెండ్ అయితే వచ్చేసింది. వీకెండ్ లో చాలా సినిమాలు కూడా రిలీజ్ అవ్వబోతున్నాయి అండ్ చాలా ఈవెంట్స్ కూడా అవ్వబోతున్నాయి ఈ వీకెండ్. సో అందరూ ఎవ్రీబడీస్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ వీకెండ్ అనే అనుకుంటున్నా. ప్లస్ టుమారో వీ ఆల్సో హ్యావ్ రేడియో సురభి స్పూక్ అండ్ స్పార్కిల్. సో ఇట్స్ ఆర్ హాలోవీన్ ఈవెంట్ అండ్ ఇట్స్ హ్యాపెనింగ్ అట్ హరేలీ ప్రాస్పర్ లో జరగబోతుంది రేపు 4 PM to 6 PM 6:30 PM. సో డెఫినెట్లీ బీ దేర్, వేర్ అ డ్రెస్ దట్ విల్ ఇంప్రెస్ ఆల్ ఆఫ్ అస్ అండ్ ఎక్సైటింగ్ ప్రైజెస్ గెలుచుకోండి. అండ్ లేదు, వీ డోంట్ వాంట్ టు వేర్ అ డ్రెస్ అంటే దట్స్ ఫైన్, యూ కెన్ కమ్ హ్యావ్ సమ్ ఫన్ విత్ అస్ అట్ హరేలీ ప్రాస్పర్ అండ్ దెన్ లీవ్. సో బికాస్ మాకు ట్రంక్ ఆర్ ట్రీట్ ఉండబోతోంది, కాస్ట్యూమ్ కాంటెస్ట్ ఉండబోతోంది అండ్ సమ్ ఎక్సైటింగ్ గేమ్స్ ఫర్ కిడ్స్ యాజ్ వెల్. సో ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ అ క్యూట్ ఈవినింగ్ మీ అందరి పిల్లల కోసం, definitely head to Hareli Prosper. And yes, that's our update from Radio Surabhi. Adi kaakunda kuda chaala events avabothunayi and I will give you nice information on all of those events. Anni chepta meeku melli melliga kabbulu cheptunnu cheddamu. And yes, mee weekend plans enti, where are you guys going to go this weekend, what are you going to do this weekend, let me know. So in case nenu edana cheddam anukunte I will be able to do ani, endukante pras ప్రస్తుతానికైతే నాకు పెద్ద వీకెండ్ ప్లాన్స్ ఏం లేవు, బట్ ఉంటే గనక డెఫినెట్లీ ఐ వుడ్ లైక్ టు గో. అండ్ ఎక్కడైనా పంకిన్ ఫెస్టివల్ అవుతోంది మీరు వెళ్ళుంటే గనక 9726361966.

మీ అందరికి కొంచెం ఎంటర్టైనింగ్ గా ఉంటుంది అని ఇప్పుడు ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతున్న నంబర్ వన్ సాంగ్ తెచ్చేసాను మీ అందరి కోసం. సో ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ హెడ్ ఇన్ టు ది బ్రేక్.

0: listening to Radio Suripi 107.9 FM HD3.
1: Radio Suripi Civic Signal. Public places ante public places for a reason. Pakavala chetla nunchi pulu koyadam. Public places lo manam vesina chetta alage vadilesi velladam. Landscaping loki unsolicited ga vellipovadam. These are a big no. Manam koncham jagrataga, most importantly mindful ga undama. Public parks, streets, community playgrounds, pools lanti places ni manam velle mundu ela undo vellipoyetappudu alage unchudam. Small actions can make a big difference and help create a cleaner, safer community for everyone.
2: హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక్క ప్రాజెక్టే ఎందుకు చూడాలి? వేరు వేరు ప్రాంతాలు, వేరు వేరు ప్రాజెక్ట్స్, వేరు వేరు ధరలు, వేరు వేరు చాయిసెస్. నియోపోలిస్, కోకాపేట్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సికింద్రాబాద్, బెల్లాపూర్, చెవెళ్ళ, కొంపల్లి ఫ్యూచర్ సిటీ, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోట. గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హయత్ రీజెన్సీ ఫ్రిస్కోలో జరగబోతోంది అక్టోబర్ 10 and 11. చూడండి, కంపేర్ చేసుకోండి, మీకు నచ్చిన దాన్ని మీరే సెలెక్ట్ చేసుకోండి.
3: శివదుర్గా జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్ ఫ్రిస్కో కోయదొర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. వీరు మీ ముఖము, చెయ్యి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకెటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాస rajukoyedara.com.
4: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. ఈ దీపావళికి దీపాల వెలుగుతో మీ ఇల్లు మెరిసిపోయినట్టు మీ జ్యువెలరీ కలెక్షన్ కూడా మెరిసిపోవాలి కదా. అయితే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఈజ్ యువర్ డెస్టినేషన్. మలబార్ సీజన్ ఆఫ్ జ్యువెలరీ, మలబార్ సీజన్ ఆఫ్ ఆఫర్స్ ఇస్ హియర్. కేవలం 25% పే చేసి గోల్డ్ ప్రైస్ లాక్ చేసుకోండి. గోల్డ్ ప్రైస్ పెరిగితే ఇట్ డజంట్ ఎఫెక్ట్, తగ్గితే ఇంకా మంచిది. గెట్ యువర్ గోల్డ్ ఫర్ లోవర్ ప్రైస్. మేకింగ్ చార్జెస్ పైన 50% సేవింగ్స్. డైమండ్స్, ప్రెషియస్ జెమ్స్ అండ్ పోల్కీ పై 40% ఆఫ్. ఆఫర్ వ్యాలిడ్ అంటిల్ నవంబర్ 8. టర్మ్స్ అండ్ కండిషన్స్ apply. Malabar Golden Diamonds, 5811 Preston Road, Frisco.
5: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

వెళ్ళా కంపల్లి ఫ్యూచర్ సిటీ, సికింద్రాబాద్, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ అన్ని కన్సాలిడేట్ చేసి మన కోసం ఒకే చోటికి తెస్తున్నారు. అండ్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ హయత్ రీజెన్సీ ఫ్రిస్కో. హయత్ రీజెన్సీ ఫ్రిస్కో లో అవుతుంది టుమారో అండ్ డే ఆఫ్టర్. If for some reason you're not able to catch them tomorrow, catch them on October 11th as well. The countdown begins and we only have two, actually zero more days, I think one more day to go, which is tomorrow. So if you are planning to go, do register and head to Hyatt Regency Frisco. And meer edina pani chestu, if you are busy and couldn't get to this announcement, definitely meer studio ki eppudu call chesina any RJ of ours would be more than happy to help you. And yes, నేను మీ అందరి కోసం ఇప్పుడే చేస్తున్నాను నా పాట దట్ ఐ హావ్ బిన్ వైబింగ్ టు ఆన్ మై స్పాటిఫై ప్లేలిస్ట్.

Well, ఓయ్ మూవీ నుంచి ఒక మంచి మంచి క్యూట్ పాట వినేసాము అని చెప్పా కదా. నేను వీక్ లో ఐఎమ్ ప్రిటీ మచ్ అదే రిపీట్ లో నడుస్తూ ఉంటుంది నా ప్లేలిస్ట్. సడన్లీ ఒక సాంగ్ గుర్తొస్తుంది, ఒక పాట గుర్తొస్తుంది, వేర్ ఇట్స్ లైక్ ఓకే ఓ మై గాడ్ ఈ పాట విని ఎన్ని రోజులైంది కదా అని. ద రెస్ట్ ఆఫ్ ద వీక్ ఐల్ బి వైబింగ్ టు దట్ అనమాట, అంటిల్ ఐఎమ్ యాక్చువల్లీ బోర్డ్ ఆఫ్ ద సాంగ్. అండ్ పెద్ద బోర్ అవడానికి నేను కొంతమందికి కొన్ని నెలలు వింటే పాట బోర్ కొడుతుంది, కొంతమందికి కొన్ని రోజులు వింటే బోర్ కొడుతుంది. నాకు కొన్ని రోజులు దీంట్లోనే పడతా నేను కూడా. సో సమ్ డేస్ ఐఎమ్ లైక్ ఓకే ఐ థింక్ ఐఎమ్ బోర్డ్ విత్ దీస్ సాంగ్స్ రైట్ నౌ, ఐ నీడ్ టు ఫైండ్ అ న్యూ సాంగ్ అని కొత్త పాట వెతకడం జరుగుతుంది. లేకపోతే ఇఫ్ ఐఎమ్ జస్ట్ నాట్ టూ బోర్డ్, ఒక సడన్ గా ఒక పాట ఒక రియలైజేషన్ వస్తుంది అనమాట, ఆ ఈ పాట విని ఎన్ని రోజులైందో అని. సో అలా ఇంకో పాట వినడం జరుగుతుంది. అండ్ దట్ ఈస్ వాట్ ఐ గెట్ టు యూ గైస్. సో మీరు ఏదైనా పాద పాటలు ఏమైనా వింటున్నారా దట్ యు నో నాస్టాల్జిక్ సాంగ్స్ దట్ ఆర్ నాస్టాల్జిక్ టు యూ, they don't have to be nostalgic to everybody else, but meer evana ala paatalu vintunara, because we do have some songs like that kada. కొన్ని కొన్ని పాటలు వింటే నాకు, సో బేసికలీ నాకేంటంటే ఐ అసోసియేట్ సాంగ్స్ విత్ ఫేజెస్ ఇన్ మై లైఫ్ అనమాట. ఒక పాట విన్నానంటే ఓకే ఇది ఈ పాట నేను ఇంటర్ లో ఉన్నప్పుడు వచ్చింది, లేకపోతే డిగ్రీలో ఉన్నప్పుడు వచ్చింది. సో ఇట్ రిమైండ్స్ మీ ఆఫ్ ఆల్ దోస్ డేస్ దట్ ఆల్ ఆఫ్ అస్ యునో క్లాస్మేట్స్ అందరం ఈ పాటకి డాన్స్ చేయడం, లేకపోతే యునో హౌ ఐ డౌన్లోడెడ్ దట్ సాంగ్ అండ్ ఐ టాట్ మై ఫ్రెండ్స్ అబౌట్ దట్ సాంగ్ ఆర్ దే టాట్ మీ అబౌట్ దట్ సాంగ్. అలా కొన్ని పాటలు ఉంటాయి నాకు. ఆర్ సే కొన్ని పాటలేమో దే రిమైండ్ మీ ఆఫ్ మై ఇంటర్ డేస్, లైక్ యునో డిఫరెంట్ సాంగ్స్ ని డిఫరెంట్ బ్రాకెట్స్ నేను కేటగరైజ్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఐ ఫీల్ లైక్ దట్ కేటగరైజేషన్ ఇస్ గుడ్ ఫర్ మీ, బికాస్ ఆ పాట విన్నప్పుడల్లా ఇట్ గివ్స్ మీ దోస్ మెమరీస్ బ్యాక్, గుడ్ మెమరీస్ ఆబ్వియస్లీ. అలా మీకేమైనా పాటలు ఉన్నాయా దట్ రిమైండ్ యూ దట్ ఓ వావ్ ఈ పాట వింటే నాకు నా ఈ టైమ్ ఆఫ్ మై లైఫ్ గుర్తొస్తుంది అని, లెట్ మీ నో 9726361966.

ఈ మధ్య నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట, సమ్ టైమ్స్ లాట్ ఆఫ్ టీవీ షోస్ అన్ని వస్తున్నాయి కదా, ఆర్ మూవీస్ ఏది రిలీజ్ అయినా కూడా. మొన్న ఐ థింక్ దిస్ హ్యాపెండ్ విత్ మీ వైల్ ఐ వాజ్ వాచింగ్ పారడైజ్ ఆల్సో. చూస్తూ ఆంటిసిపేషన్ అయితే దేనికైనా ఉంటుంది కదా, ఈవెన్ టీవీ షోస్ లో ఇఫ్ దే ఆర్ డ్రాపింగ్ ఎపిసోడ్స్ ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ యూనో 2 weeks కు ఒకసారి ఏదైనా ఇఫ్ దే ఆర్ డ్రాపింగ్ ఎపిసోడ్స్, లేకపోతే మూవీస్ రిలీజ్ అయినా, ద హోల్ ఐడియా మనం చూసే ముందరే అవి ఇంటర్నెట్ లోకి వచ్చేస్తున్నాయి, రైట్? నాట్ ఈవెన్ లైక్ ఓకే 12 కి ఎపిసోడ్ డ్రాప్ అయిందంటే 12:05 కి అది ఇంటర్నెట్ లో ఉంటుంది. సమ్ టైమ్స్ ఐ ఫీల్ ఒక్క 1 hour అయినా గ్యాప్ ఇవ్వచ్చు కదా, ప్లీజ్ జస్ట్ 1 hour గ్యాప్ ఇవ్వండి. యాజ్ సూన్ అస్ ఇట్స్ అవుట్ ఇట్స్ బ్యాక్ ఆన్ ఇట్స్ ఆన్ ద ఇంటర్నెట్ అనమాట. ఎందుకంటే బికాస్ సమ్ టైమ్స్ ఐ లైక్ మెయింటైనింగ్ దట్ సస్పెన్స్ ఫర్ మై సెల్ఫ్. సస్పెన్స్ అంటే జస్ట్ టు నాట్ నో ఇఫ్ ద మూవీ ఈస్ డూయింగ్ గుడ్ ఆర్ యు నో ఇఫ్ ద మూవీ ఈస్ డూయింగ్ గ్రేట్, అవన్నీ తెలుసుకో యు నో నిటిగ్రిటీస్ తెలుసుకోకపోవడానికి ఐ ఫీల్ లైక్ ఆ సస్పెన్స్ ఆర్ ఆ మిస్టరీ మెయింటైన్ చేస్తే బాగుంటుంది, ఐ వాంట్ బి సర్ప్రైజ్డ్ అని. సమ్ టైమ్స్ వన్ ఐ లుక్ అప్ ఫర్ ద రివ్యూస్ ఎస్, బట్ సీన్స్ వచ్చేస్తాయి, పాటలు వచ్చేస్తాయి, మాటలు యునో ఇంపార్టెంట్ స్పాయిలర్స్ అన్ని రివీల్ అయిపోతాయి, ఐ ఫీల్ లైక్ దట్ జస్ట్ కిల్స్ ద వైబ్ అని. And I think this happened for Paradise also. Asalu internet nunchi ila ila ila duck avutu undalsindi anamata just to see that okay I hope I don't get any spoilers on my this thing ani on my feed ani. Cinema nachinda nachaleda baaga aadinda baaga aadaleda naaku it is inconsequential at that point, it doesn't matter because nen elago cinema ki ellam an fix ayya, elago ee particular show or ee particular idi chuddam an fix ayya, why kill that vibe when I've already decided that if I'm actually looking for it and find it oka review laga baaledu ani then maybe it makes sense. But somehow I feel like ee spoilers avanni pettestaru kada kontha mandi, I think one should not do that anpistundi naaku. More on this after this beautiful song. Stay tuned, meer vintunnaru Millennial Muchatlu. Nenu mee Vyakhyata Sri Vidya. Ee roju mee nesthani Ontigadda nunchi 4 gintiki varaku. Prastutam studio lo time 2:24.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistondi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: Hello, hello. Are you ready to get your Halloween on? E-Halloween ki me Radio Surabhi is bringing you Spook and Sparkle with Hareli Fresh Market Prosper on October 10th from 5 p.m. onwards. Poledu giveaways kawala, meere winner avala, I think come dressed to impress. Car to car hop cheyandi, trunk or treat lo participate chesi, take exciting giveaways home. Intakante best part chappana, free entry and free parking. Come celebrate Halloween with Radio Surabhi. Spook and Sparkle, October 10th, 4 p.m. onwards at Hareli 5530 West University Drive. Come for the treats, stay for the sparkle. ఒక సెలబ్రేషన్ ని అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ గా మార్చుకోవాలి అంటే జస్ట్ డెకోర్ సరిపోతుందా? యు నీడ్ ద రైట్ విజన్. లక్కీ ఫర్ us, మనకి లక్కీ చామ్స్ డెకోర్ ఉంది. మన డాలస్ బేస్డ్ లక్కీ చామ్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఫుల్ సర్వీస్ ఈవెంట్ ప్రొడక్షన్ మనకు అందిస్తున్నారు. ఓన్లీ డెకరేషన్ స్టేజింగ్ మాత్రమే కాదు, దే డూ అ ఫుల్ ఆన్ ఈవెంట్ ప్రొడక్షన్. వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, కార్పొరేట్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, లోకల్ టు డాలస్ అయినా, అక్రాస్ ద యుఎస్ ఎక్కడైనా, ట్రెడిషనల్ ఇండియన్ మండపాల దగ్గర నుంచి లగ్జరీ సెటప్స్ వరకు ఎనీథింగ్ దాట్ యూ need your way, they can create. To book, call 469-925-5868 or visit luckycharmsdecor.com.
4: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
5: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
4: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: ముందు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
6: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
7: ఇంకా తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
9: ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
10: చందు, మరి వండనా?
9: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
10: పిచ్చి చందు, స్వదేశం మీకుంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటన్ ఏ కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
9: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు మిలేనియల్ ముచ్చట్లు. నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య. ఈ రోజు మీ నేస్తాన్ని 1 గంట నుంచి 4 గంటల వరకు. అండ్ ప్రస్తుతం స్టూడియోలో టైం 2:38 PM. అలా సరదాగా మాట్లాడుకుంటూ అండ్ వీఆర్ ఎంజాయింగ్ అవర్ ఆఫ్టర్నూన్ అండ్ ఫ్రైడే ఆఫ్టర్నూన్ వీకెండ్ ఐ థింక్ ఆల్మోస్ట్ టైమ్ ఫర్ పీపుల్ టు గెట్ ఆఫ్ వర్క్ అండ్ గెట్ ఆన్ ద రోడ్. ఆర్ సమ్ ఆఫ్ యూ మైట్ టెల్ మీ వాట్ గెట్ ఆఫ్ వర్క్ ఆల్వేస్ యూ కీప్ టెల్లింగ్ వీ కాంట్ గెట్ ఆఫ్ వర్క్ అంటిల్ 6 PM ఆర్ 8 PM ఇన్ ద నైట్. మేబీ అప్పుడప్పుడు మా వర్క్ 10 దాకా కూడా వెళ్తుంది అని ఐ డూ హియర్ యూ గైజ్. బట్ జనరల్ వీకెండ్ నామ్ వచ్చేసి 3-4 PM కి లాగౌట్ అవడం కాబట్టి దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వేర్ ఐఎమ్ గోయింగ్ విత్. బట్ అదర్వైజ్ ఇఫ్ యూర్ నాట్ లాగింగ్ అవుట్ ఎర్లీ టుడే, ఇట్స్ ఫైన్. దేర్ విల్ బి అ డే వేర్ యూ విల్ లాగౌట్ ఎర్లీ అని అయితే చెప్తాను నేను. అండ్ ఇరుముడి నుంచి యాదాలు పాట వినేసాము. అండ్ ఈ సినిమాలో నేను ఫొగెట్ ద స్టోరీ ఫొగెట్ ఎవ్రీథింగ్ డిస్కవర్ చేసింది ఏంటి అంటే, వా ప్రియా భవానీ శంకర్ ఇస్ సో టాల్ అనుకున్నాను నేను. బికాస్ నేను ఆవిడ్ని ఐ థింక్ ఫస్ట్ టైం ఐ వాచ్డ్ హర్ ఇన్ దూతా అనుకుంటా. దూతాలో చూసినప్పుడు ఐ డెంట్ ఫీల్ షీ వాజ్ దట్ టాల్ ఆర్ అట్లీస్ట్ షీ డెంట్ లుక్ దట్ టాల్ టు మీ. నేను ఫస్ట్ టైం దట్స్ వేర్ ఐ సా హర్. నాకు వేరే మూవీస్ ఐఎమ్ నాట్ వెరీ మచ్ అవేర్ ఆఫ్ తను. ఐ థింక్ మోస్ట్లీ తమిళ్లో చేశారు కాబట్టి, బట్ స్టిల్ నేను తెలుగు సినిమాలు కూడా తనవి ఐ డెంట్ వాచ్ మెనీ. బట్ చూసి అనుకున్నాను అనమాట, ఏంటి ఇవి ఇంత పొడుగుంటుందా. పొడుగు అంటే షీ లుక్ కన్సిడరబుల్లీ రిలేటివ్లీ టాల్. అండ్ దూతాలో చూస్తే షీ లుక్ వెరీ షార్ట్ అంటే షీ లుక్ వెరీ ఆన్ పార్ విత్ నాగ చైతన్య గారు. సో ఐ వాజ్ ఫెయిర్లీ సర్ప్రైజ్. దట్ ఈస్ మై టేక్ అవే ఫ్రమ్ ఇరుముడి. మీరు సినిమా గురించి అడిగితే ఎస్, లాట్ ఆఫ్ అదర్ టేక్ అవేస్, బట్ చెప్పాలంటే అది బాగుంది. షీస్ వెరీ టాల్. ఐ లైక్ ప్రియా భవానీ శంకర్ నౌ అని. షీస్ ఆల్సో ప్రిటీ ఫేస్. సో దట్స్ మై టేక్ అవే ఫ్రమ్ ఇరుముడి. అండ్ మా నెక్స్ట్ పాట వినే లోపల నేను మీకు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఇంకోటి చేయాలనుకుంటున్నాను, విచ్ ఈస్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళకి దెర్ ఇస్ సీజన్ ఆఫ్ జ్యువెలరీ అండ్ సీజన్ ఆఫ్ ఆఫర్స్ దట్ దే ఆర్ రన్నింగ్ అప్ అంటిల్ November 8 అనమాట. Which is, they have their, offers, Diwali offers. And meeru ganka ee festive season lo gold konalan plan chestunnarante, definitely Malabar Jewelers, Malabar Gold and Diamonds should be your destination. Endukante meeru 25% pay chesi mee festive gold ni lock chesukochu. And okavela gold price perigina meeru book chesin rate ki aa jewelry price pondochu. Okavela gold price taggite inka better, you can get the jewelry for that lower price. Imagine this, you're paying 25% for the existing gold rate. అండ్ ఒకవేళ రేపు గోల్డ్ ప్రైస్ పెరిగినా కూడా మీరు ఆ ఎగ్జిస్టింగ్ గోల్డ్ రేట్ దేనికైతే గోల్డ్ కొన్నారో దానికే మీరు మీ జ్యువెలరీని పొందొచ్చు. అండ్ ఇఫ్ ఒకవేళ తగ్గింది అంటే తగ్గిన ప్రైస్ కి పొందొచ్చు. విచ్ ఎవర్ ఇస్ లోవర్ మలబార్ విల్ గివ్ యూ దాట్. సో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రామిసెస్ యూ ద లోవర్ ప్రైస్ అండ్ ఈ ఆఫర్ ఇస్ వ్యాలిడ్ ఓన్లీ అంటిల్ November 8 విచ్ ఇస్ అప్ అంటిల్ దివాలి. అండ్ ఆబ్వియస్లీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. సో డెఫినెట్లీ హెడ్ టు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, 5811 Preston Road, Frisco. Go. And if you missed this announcement or anything important about this announcement, 972-636-1966.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal petendi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meet andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
2: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
3: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
4: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com or write to support@mypursu.com.
5: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఘీ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, చమి కబాబ్, పరోటా.
7: ఏంది బ్రో గండి చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A to B, texas.com. Perfect for dine-in, take-away or full service catering.

This song is definitely on my never ever skip list. So ee paata ekkada ochina kuda I'm always you know, don't skip, I have to listen to this song ani. So that's how much I am tripping over this song right now. And konni months nunchi cheppa kada, konni paatalu you get over them over a week or you get over them over a month or few months. The song is still, nen inka I didn't get over this song, inka nadustondi loop lo kabatti undi. And yes, manemu meer gamaninchunte I think yesterday maniki రాణబలి ట్రైలర్ రిలీజ్ అయింది. సో దాన్ని నేను ఎందుకో ఫర్ సమ్ రీజన్ ఐ కెప్ట్ కాలింగ్ ఇట్ రంగబలి రంగబలి రంగబలి అని, బట్ రాణబలి ట్రైలర్ రిలీజ్ అయింది. సో వీ నో ఫ్రమ్ ద టీజర్ దట్ ఇట్ ఇస్ వైలెంట్ అండ్ మన రష్మిక ఇంకా విజయ్ ఆర్ ఆల్సో గివింగ్ అవుట్ దేర్ పాడ్కాస్ట్స్, హిందీ పాడ్కాస్ట్స్ నార్త్ లో కూడా ప్రమోట్ చేస్తున్నారు దాన్ని, బికాస్ రైట్ నౌ ఎవ్రీ మూవీస్ గోయింగ్ టు బి అ పాన్ ఇండియన్ మూవీ కాబట్టి. అండ్ ఎస్, సో దాంట్లో కూడా ప్రమోట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ మ్యారేజ్ గురించి, వాళ్ళ లైఫ్ గురించి దే ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. ఫస్ట్ ఐ థింక్ ఇట్ ఇస్ దేర్ ఫస్ట్ ఇంటర్వ్యూ ఆఫ్టర్ మ్యారేజ్ దట్ దే ఆర్ గివింగ్ టుగెదర్ అని వన్ ఆఫ్ ద పాడ్కాస్ట్స్ యాక్చువల్లీ సెడ్ అబౌట్ దట్. బట్ ఐ డూ ఫీల్ యు నో, మ్యారేజ్ ఇస్ సచ్ అ పర్సనల్ స్పేస్ కదా, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క తీరులో ఉంటుంది వాళ్ళ రిలేషన్షిప్, హౌ దే డీల్ విత్ ఇట్ అని. ఇంటర్నెట్ లో పెట్టేసరికి దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ అ గ్రీన్ ఫ్లాగ్ అండ్ రెడ్ ఫ్లాగ్ గోయింగ్ ఆన్ దట్ నోబడీస్ నోయింగ్ అసలు ఇది చెప్పేది ట్రూఆ ఫేకా, ఆర్ ఇఫ్ ఇట్స్ ట్రూ ఇస్ దిస్ అస్పైరబుల్, ఇస్ దిస్ నాట్ అస్పైరబుల్, ఆర్ వి గివింగ్ గుడ్ అంటే ఫర్ పీపుల్ టు టేక్ ఇన్ ఆల్సో రేపు టు, ఆర్ వి సెట్టింగ్ ద రైట్ ఎక్స్పెక్టేషన్స్ అని. ఆల్దో నేను అసలు

పెట్టద్దు అసలు మాట్లాడద్దు అని చెప్పట్లేదు, బట్ రైట్ నౌ అందరూ ఒక్కొక్క దాన్ని ఎంత మైక్రో మైక్రో అనలైజ్ చేస్తున్నారంటే ప్రతి విషయాన్ని, చెప్పిన ప్రతి మాటని. ఐఎమ్ కైండ్ ఆఫ్ లూజింగ్ ట్రాక్ ఎట్ దిస్ పాయింట్. ఒక పాయింట్ లో అయితే ఎస్ఆర్కే సెట్ ద స్టాండర్డ్స్ దట్ యుర్ సపోజ్ టు బి రొమాంటిక్ లైక్ దిస్. ఆఫ్టర్ దట్ రితిక్ రోషన్ కే, ఆఫ్టర్ దట్ మేబీ టు సమ్ ఎక్స్టెంట్ షాహిద్ కపూర్, రణబీర్ కపూర్, వీళ్ళందరూ వచ్చి సెట్ చేశారు స్టాండర్డ్స్. ఇప్పుడు ఎవ్రీబడీ హ్యాస్ దిస్ థింగ్ అండ్ ఎవ్రీబడీ హ్యాస్ టు టెల్ సంథింగ్. దాని మీద ఇంకొక 50 కామెంట్స్ వస్తున్నాయి. సో ఐఎమ్ నాట్ రియలీ ష్యూర్ దట్ ఏది కరెక్ట్ ఏది రైట్ అని. బట్ ఎస్, దేర్ ఇంటర్వ్యూ హ్యాస్ బిన్ మేకింగ్ అ ఫ్యూ రౌండ్స్. చాలా ఇదిగా పుష్ చేస్తున్నారు వాళ్ళ పిఆర్ వాళ్ళు కూడా, జస్ట్ సో ద మూవీ ఈజ్ నోటిస్డ్. మోర్ అబౌట్ దట్ ఇంటర్వ్యూ లేటర్. కానీ మనం ఆయా షేర్ పాట వినేస్తాము, బికాస్ ఐ హావ్ టు టెల్ యూ దట్ రణబలి గురించి మాట్లాడా కాబట్టి ఐ వోంట్ బి ప్లేయింగ్ అ సాంగ్ ఫ్రమ్ రణబలి అని.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు మిలేనియల్ ముచ్చట్లు, అండ్ అలా అలా సరదా సరదాగా మనం ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. వీ వర్ డిస్కసింగ్ అబౌట్ రణబలిస్ ఫ్యూచర్ అనమాట, ఎలా ఉండబోతోంది అని. ప్రమోషన్స్ అయితే నడుస్తున్నాయి, బట్ ఈ మధ్య ఎంత ప్రమోషన్ చేసినా సినిమా స్టోరీ విల్ స్పీక్ కదా. అది ఆడియన్స్ కి నచ్చాలి, వాళ్ళు అప్రిషియేట్ చేయాలి, అప్రిషియేట్ చేసిన తర్వాత సినిమాల్లో ఆడాలి. ఇట్స్ అ బిగ్ బిగ్ బెట్. అండ్ దాని ముందరే ఆబ్వియస్లీ ఓటీటీకి వెళ్ళిపోతుంది అనుకోండి సినిమా, బట్ వాట్ ఈస్ ద పాయింట్? అంత హార్డ్ వర్క్ పెట్టిన తర్వాత ఇఫ్ ఇట్ డజంట్ మేక్ ఇట్ ఇన్ టు అవర్ ఎవ్రీ డే లైఫ్, ఐ థింక్ దట్ ఈస్ వేర్ ది యాక్టర్స్ అండ్ ద డైరెక్టర్స్ లూజ్ ఇట్. బట్ ఐ హోప్ ఇట్ డజంట్ హ్యాపన్ విత్ రణబలి, బికాస్ ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్ టు వాచ్ దిస్ మూవీ. మీ అందరూ ఎక్సైటెడ్ ఉన్నంతే నేను కూడా ఎక్సైటెడ్ గానే ఉన్నాను. బట్ ఈ వీకెండ్ రిలీజ్ అయిన మూవీస్ మనకి కామ్రేడ్ కళ్యాణ్ అయితే రిలీజ్ అయింది ఈ వీకెండ్, అండ్ బత్తాక్ కూడా గుడ్ టాక్ వచ్చింది. సో డెఫినెట్లీ మీరు మూవీస్ ప్లాన్ చేస్తుంటే దీస్ టూ ఆర్ ఆన్ ద లిస్ట్. సో do consider these movies. Neeta vem unnai annadi naaku anta idiga telidu, but definitely ee weekend aithe I am looking forward to these two movies. Are there any other good movies meeru chusinavi and that you want to watch? 9726361966 naaku call chesi cheppandi, because maybe I will also realize that are re ee cinema kuda undi kada, I'll have to watch it ani. So yes, this beautiful song is for all of you. Stay tuned, don't go anywhere.

ఈ మధ్యన న్యూ ఫౌండ్ ఒబ్సెషన్ వచ్చేసి కార్తీ గారు అనమాట. జస్ట్ సో మెస్మరైజ్డ్ అండ్ ఫస్ట్లీ మెస్మరైజ్డ్ బికాస్ ఆయన యునో ఆయన లాంగ్వేజ్ తెలుగు ఎంత బాగా మాస్టర్ చేశారు ఈ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ డబ్బింగ్ ఫర్ హిమ్సెల్ఫ్ లో, అసలు బ్యూటిఫుల్. అండ్ అసలు ఐ ఫీల్ మోర్ లైక్ లిసనింగ్ టు హిమ్, హియర్ హిమ్ స్పీక్ అండ్ ఆల్ ఆఫ్ దట్ బికాస్ ఆయనకి హీ గివ్స్ హిస్ ఓన్ డబ్బింగ్ కదా. సో ఆ డబ్బింగ్ వల్ల ఐ థింక్ ఇట్స్ ఈవెన్ మోర్ రెస్పెక్ట్ పెరుగుతుంది నాకు దట్ హీస్ ట్రైయింగ్ టు లెర్న్ అ న్యూ లాంగ్వేజ్ అండ్ ట్రైయింగ్ టు డూ జస్టిస్ బై ఇట్ అని. ఎనీ యాక్టర్ నాకు అదే అనిపిస్తుంది దట్ ఇఫ్ యు ఆర్ పుట్టింగ్ దట్ ఎఫర్ట్ ఇన్ టు లెర్నింగ్ ద లాంగ్వేజ్ అండ్ యునో అవ తెలుగులో కాన్వర్స్ చేస్తూ తెలుగులో మాట్లాడుతూ ఎనీ లాంగ్వేజ్ ఫర్ దట్ మ్యాటర్ మనం ఒక ప్లేస్ లో పనిచేస్తున్నాము అంటే ఆ లాంగ్వేజ్ లేకపోతే ఆ పీపుల్ యొక్క కల్చర్ ని రెస్పెక్ట్ చేస్తుంటే ఇట్స్ ఈవెన్ మోర్ ఎండియరింగ్ అనిపిస్తుంది నాకైతే. దట్స్ వాట్ ఐ ఫీల్ అండ్ కార్తీ గారి గురించి దట్స్ ఎగ్జాక్ట్లీ హౌ ఐ ఫీల్ లైక్ హీ పుట్స్ దట్ ఎఫర్ట్ అండ్ ఇట్ కైండ్ ఆఫ్ ఫీల్స్ నైస్ అని.

0: They are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: Hello, hello. Are you ready to get your Halloween on? This Halloween ki me Radio Surabhi is bringing you Spook and Sparkle with Hareli Fresh Market Prosper on October 10th from 5 p.m. onwards. Boledu giveaways kawala, meere winner avala, I think come dressed to impress. Car to car hop cheyandi, trunk or treat lo participate chesi, take exciting giveaways home. Intakante best part chappana, free entry and free parking. Come celebrate Halloween with Radio Surabhi. Spook and Sparkle, October 10th, 4 p.m. onwards at Hareli 5530 West University Drive. Come for the treats, stay for the sparkle. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
3: Sure. How many people are we expecting?
0: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
3: Idi office party aa leka jatra?
0: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
4: Dallas లో మనకి దొరకని ఫ్రూట్ లేదు, మనం తినని ఆకుకూరలు లేవు, మనకు అందుబాటులో లేని పువ్వులు కూడా లేవు. ఆల్ బికాస్ ఆఫ్ వల్లెంబారి ఫార్మ్స్.
5: దొండకాయ, వంకాయ, సొరకాయ,
4: వల్లెంబారి ఫార్మ్స్.
5: సీతాఫల్, సపోటా, మామిడి పళ్ళు, చిన్న ఉసిరి,
4: వల్లెంబారి ఫార్మ్స్.
5: తమలపాకు, మల్లెలు, పారిజాతం, దేశీ గులాబీ,
4: వల్లెంబారి ఫార్మ్స్.
5: గోంగూర, తోటకూర, బచ్చలి, మునగాకు,
4: వల్లెంబారి ఫార్మ్స్.
5: మల్లెలు, బటన్ రోజెస్, లోటస్, గన్నేరు,
4: వల్లెంబారి ఫార్మ్స్. ఎగ్జాటిక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫ్లవర్స్, ఏమైనా సరే వల్లెంబారి ఫార్మ్స్ ఇస్ యువర్ ఫస్ట్ పిక్. ఫైండ్ దెమ్ అట్ యువర్ నియరెస్ట్ ఇండియా బజార్.
0: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు నచ్చిన ఆఫర్ లెటర్లు
0: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
7: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.

కొన్ని పాటలు ఉంటాయి చెప్పాను కదా, దిస్ సాంగ్ అండ్ ద సాంగ్ దట్ ఐమ్ అబౌట్ టు ప్లే నెక్స్ట్ దే యాక్చువల్లీ రిమైండ్ మీ అబౌట్ నా కాలేజ్ డేస్ అయితే గుర్తొస్తాయి నాకు. అండ్ మొన్న నేను ఒక పాట వింటున్నప్పుడు నాకు కొంచెం కోరిలేషన్ కనిపించింది. ఏంటా కోరిలేషన్, ఎక్కడి నుంచి వచ్చిందా కోరిలేషన్ అనేది డెఫినెట్లీ ఐ విల్ టెల్ యూ అండ్ వైల్ ఐమ్ ప్లేయింగ్ ద నెక్స్ట్ song. And yes, a lot of things happening in T-Town currently, which is manaki Vijay gari vaalla abbai Jason Sanjay, he made his directorial debut Sigma anna cinema tho. Sandeep Kishan garu play chesaru lead role, and I think we saw that ee film release ki I think Chiranjeev garu vachi everybody was promoting this film, kaani unfortunately this film didn't go as expected. సరిగ్గా అంత ఆయన డైరెక్షన్ కూడా అంత ఇది అవ్వలేదు. అండ్ నౌ హీస్ డెబ్యూయింగ్ ఇన్ టు యాక్టింగ్ అనమాట. అండ్ అపారెంట్లీ హీస్ బీయింగ్ పేడ్ 10 crores ఫర్ హిజ్ రోల్ ఇన్ ద ఫిల్మ్. అండ్ హిజ్ గ్రాండ్ ఫాదర్, సంగీత గారి ఫాదర్, ఇస్ ఓవర్ సీయింగ్ ఆల్ దిస్. అండ్ ఇదంతా విన్న తర్వాత, చదివిన తర్వాత ఐ ఫీల్ లైక్ వీళ్ళ స్టేక్స్ ఎంత డిఫరెంట్ గా ఉంటాయి కదా కంపేర్డ్ టు మిడిల్ క్లాస్ ఆర్ లోవర్ మిడిల్ క్లాస్ పర్సన్ స్టేక్స్. ఫర్ అస్ ఇట్స్ ఒక జాబ్ తెచ్చుకోవడానికన్నా, ఒక ఏ తెచ్చుకోవడానికన్నా, వి కైండ్ ఆఫ్ స్ట్రగుల్, వీ హ్యావ్ టు మేక్ అ మార్క్, వీ హ్యావ్ టు మేక్ అ మూవ్. బట్ ఫర్ నెపో కిడ్స్, నేను ఇది నెగటివ్ గా చెప్పట్లేదు, ఆబ్వియస్లీ ద ఫ్యామిలీ హీస్ బోర్న్ ఇన్ టు, ద లైఫ్ హీస్ లివింగ్, ఆయనకి ఇట్ డస్ గివ్ హిమ్ యాక్సెస్. బట్ standing outside that whole you know that circle, you realize that their stakes are so different from what we have, right? Because vaalla grandfather is persuading Laika Productions, maniki Laika lo I remember my friend trying to get a job, okka job techukodaniki how much she struggled to get a job in Laika. So Laika lo, you know, when your grandfather can talk to Laika and push them to take you, cast you in a movie, and dan tarvata dani paina without banking on you, with nothing, your salary is 10 crores. Idi true kada annadi manaku teliyadu, but still it's one kind of a luxury anaithe cheppachu. But they do come with their cons as well. Vallaku kuda chaala chaala, you know, they have to stand up to their parents, you know, profession, vaalla peru avanni nilabettali kabatti. That is the difficulty that they face. But yes, the song that I was talking, ee paata aithe vinandi meeru, then I'll come back with another song and tell you what are the similarities that I found.

ఈ పాట వేసిన తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే నేను వేసిన పాట తప్పు పాట అని. సో బికాస్ నేను ఐ వాస్ టాకింగ్ అబౌట్ టూ సిమిలర్ సాంగ్స్ ఈ సినిమాలో పాటే తీసేద్దాం ఐ థింక్ కన్ఫ్యూజ్ అయ్యాను నేను ఆ రెండు పాటలకి బికాస్ ఐ కెప్ట్ లిస్నింగ్ టు దట్ సాంగ్ అండ్ ఈ సినిమాలో పాటలు అన్ని నా ఫేవరెట్ యునో సాంగ్స్ కాబట్టి ఐ కైండ్ ఆఫ్ గాట్ కన్ఫ్యూజ్డ్ బట్ ఎస్ ఐ ఫీల్ లైక్ ఈ పాట తీసేద్దాం అన్న పాట అండ్ దిస్ సాంగ్ పుంగి ఫ్రమ్ ఏజెంట్ వినోద్ ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటాయి అని ఆబ్వియస్లీ లిరిక్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి బట్ ఐ ఫీల్ లైక్ ద ఎమోషన్ ఇస్ ద సేమ్ ఏమో అనిపిస్తుంది బట్ మేబీ నాట్ మేబీ ఐ కుడ్ బి రాంగ్ ఆల్సో పాట వినేసి మనం డిసైడ్ చేద్దాం ఏముంది దాంట్లో

ఇందాకే నేను ట్రైలర్ రీసెంట్ గా నిన్న రాత్రి చూసాను అనుకుంటాను బలి ట్రైలర్. సో ఆ ట్రైలర్ మీద కామెంట్స్ అన్ని చూస్తుంటే ఆబ్వియస్లీ కొంతమంది హిట్ అవుతుంది అంటున్నారు, కొంతమంది ఫ్లాప్ అవుతుంది అంటున్నారు. ఆబ్వియస్లీ దేర్ విల్ బి పిఆర్ క్యాంప్స్ దట్ విల్ ట్రై టు సబటాజ్ యూ, సో దట్ ఈస్ అన్ ఆన్ గోయింగ్ థింగ్ అనుకోండి. బట్ ఐ హర్డ్ రష్మిక డిడ్ నాట్ కమ్ ఫర్ ద ట్రైలర్ రిలీజ్ అని, అండ్ ఒక రిపోర్టర్ అడిగారనమాట విజయ్ దేవరకొండని. సో అడిగినప్పుడు విజయ్ దేవరకొండ వాజ్ సేయింగ్ దట్ సి నేను వై ఎందుకు రాలేదు రష్మిక అంటే 10,000 థింగ్స్ ఉంటాయి కదా తన తల మీద, షీ కెనాట్ మేక్ ఇట్ బికాస్ షీ కుడ్ నాట్ మేక్ ఇట్. తను ఎప్పటి నుంచో అడుగుతూ ఉండింది నన్ను. ఐ ఫెల్ట్ లైక్ ఇట్ వాజ్ అ వెరీ జెన్యున్ రెస్పాన్స్. వై ఐమ్ కోటింగ్ దిస్ రెస్పాన్సెస్, తను అడుగుతూ ఉండింది ట్రైలర్ లాంచ్ ఎప్పుడు ఉంటుంది, ట్రైలర్ లాంచ్ ఎప్పుడు ఉంటుంది, నేను ఫ్రీ పెట్టుకుంటాను అప్పుడు అని. అండ్ టెంటేటివ్ డేట్స్ ఇచ్చాను నేను, విచ్ ఇస్ ఫ్రమ్ 10th to 20th, బట్ వీ రిలీజ్డ్ ఇట్ కొంచెం ముందర కదా 8th కి. తనకి ఫ్రీ లేదు, సో షీ కుడెంట్ కమ్ అందుకని. నేనైతే ఇప్పుడు రౌడీ జనార్దన్ షూట్ చేస్తున్నా కాబట్టి నాకు దిల్రాజు గారు పర్మిషన్ ఇచ్చారు, సో ఐ కుడ్ స్క్వీజ్ మై టైమ్ ఇన్, బట్ తనకి అది అవ్వలేదు, సో షీ కుడెంట్ కమ్ అని. అండ్ మన ప్లానింగ్ అంతా టైం కు ఉండదు కదా, చాలా అంత పకడ్బందీగా ఎలాగో ప్లాన్ చేయలేదు మనము అని. ఐ థింక్ దట్ వాజ్ అ వెరీ జెన్యున్ రెస్పాన్స్ అండ్ ఐ రియలీ లైక్ దట్ రెస్పాన్స్. ఎందుకు అంటే మనం ఏదో చెప్తాం యా షూ ఇస్ బిజీ ఇన్ షూటింగ్ అని అక్కడ దాకా వదిలేస్తాం, బట్ ద వే మన విజయ్ దేవరకొండ గారు చెప్పింది దట్ యునో సి థింగ్స్ హ్యాపెన్ రైట్, లైఫ్ హ్యాపెన్స్, మనం ప్లాన్ చేసుకునేది ప్రతిసారి అవ్వదు. అండ్ అంత ఓకే అంత స్టేచర్ యాక్టర్ కి ఫర్ హిమ్ టు టెల్ దట్ ఎస్ వీ డిడ్ నాట్ ప్లాన్ అకార్డింగ్లీ ఆర్ యునో వీ have to maybe plan better annadi, I think ilantivi jarugutune untayi kada, so it's not a big deal ani anadam kuda. I think it's a very humbling things to thing to say anpichindi compared to Liger Vijay Devarakonda, which is a very different, which was a very different Vijay Devarakonda. But I think this answer kind of was very genuine and annadu chala humbling ga undindannamata. Also he recognizes that last moment glitches happen and last moment ఇష్యూస్ వస్తాయి కాబట్టే ఇలాంటివి అవుతాయి అని. అండ్ ఫర్ అన్ యాక్టర్ టు ఓన్ అప్ టు దట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద హోల్ టీమ్ ఇస్ అ గ్రేట్ థింగ్ అని అయితే నాకు అనిపిస్తుంది. దిస్ బ్యూటిఫుల్ సాంగ్ ఇస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ, ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ ఆఫ్టర్ దిస్ వీ సే ఆర్ గుడ్ బైస్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
3: Mr. Avinash, మీ మీద ఒక క్షమించిన అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
4: Guilty, Your Honor. Guilty of good taste.
3: Yes.
4: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని. ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
2: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine-in, take-out or delivery.
3: What is this address again?
2: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit BavarchiCaters.com.
5: నాకు ఇంకా గుర్తుంది, 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి ఇలాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్, వన్ నేమ్ టు గో, హరేలి, బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజర్ టు యూ. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: శివదుర్గ జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్ క్రిస్కో కోయదొర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. మీరు మీ ముఖము, చెయ్యి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకెటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాసరాజు.com.
7: హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక్క ప్రాజెక్టే ఎందుకు చూడాలి? వేరువేరు ప్రాంతాలు, వేరువేరు ప్రాజెక్ట్స్, వేరువేరు ధరలు, వేరువేరు చాయిసెస్. నియోపోలిస్, కోకాపేట్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సికింద్రాబాద్, బెల్లాపూర్, చెవెళ్ళ, కొంపల్లి ఫ్యూచర్ సిటీ, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోట. గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హయత్ రీజెన్సీ ఫ్రిస్కోలో జరగబోతోంది అక్టోబర్ 10th and 11th. చూడండి, కంపేర్ చేసుకోండి, మీకు నచ్చిన దాన్ని మీరే సెలెక్ట్ చేసుకోండి.

హాయ్ హలో వెల్కమ్ టు సిరిపి డిటోర్. ఈ రోజు సాయంకాలం అంటే అక్టోబర్ 9వ తారీఖు స్టూడియోలో టైం 4:11 అండ్ నేను రాజేశ్వరిని, నేను మీతో పాటు 7 గంటల దాకా ఉంటాను. ఈ రోజు కార్యక్రమంలో కొన్ని ఇంట్రెస్టింగ్ మాటలు మాట్లాడుకుందాం అండ్ సమ్ ఫన్ ఎలిమెంట్, ఒక ఫన్ సెగ్మెంట్ ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను నేను. ఒక చిన్న గేమ్ సరదాగా చూద్దాం, హౌ మచ్ యూ విల్ పార్టిసిపేట్ అండ్ మీరంతా ఎంజాయ్ చేస్తారు. ఆఫ్ కోర్స్ మరి పాటలు లేకుండా ఊరికి మాట్లాడలాగా కుదరదు కాబట్టి మంచి మంచి పాటలు కూడా విందాం. ఎవ్రీథింగ్ ఇన్ వన్ ప్లేస్ అంటే కొత్త పాటలు, పాత పాటలు, మెలడీస్, ఫాస్ట్ బీట్స్ అన్ని కలిపి వినేస్తాం అనమాట. నేను కొన్ని అనుకున్నాను, మీరేమైనా అడగచ్చు బికాస్ దిస్ ఇస్ రైట్ టైమ్, విచ్ ఇస్ యువర్ టైమ్. సో కాల్ మీ అండ్ టెల్ మీ వాట్ వుడ్ యూ లైక్ టు లిసన్ దిస్ ఈవినింగ్.

వెల్కమ్ టు సిరిపి డిటూర్ దిస్ ఈవినింగ్. ఈ రోజు సాయంకాలం కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం వన్స్ అగైన్. సో ఈరోజు శుక్రవారం సాయంత్రం, అండ్ ఐమ్ ష్యూర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఫ్రైడే టు ఆల్ ఆఫ్ యూ. అండ్ మీ సాయంకాలం చాలా బోల్డ్ ప్లాన్స్ తో ఉండింటుందేమో బహుశా ఇవాళ ఈవినింగ్ అని అనుకుంటున్నాను నేను. ఐ హోప్ యూ ఆల్ గెట్ ఆసమ్ ఆసమ్ టైమ్ టు రిలాక్స్, చిల్ అండ్ రిజూవినేట్. ఈ వీకెండ్ రిజూవినేట్ అయి మళ్లీ మండేకి రెడీ అయిపోయేలాగా. అండ్ ఐ థింక్ సమ్ ఆఫ్ యూ హ్యావ్ హాలిడే టైమ్ రైట్ నౌ, లాంగ్ వీకెండ్ టైమ్ ఉంది కొంతమందికి. సో మేబీ యూ ఆల్రెడీ ప్లాన్డ్ ఎక్స్టెండెడ్ రిలాక్సేషన్ టైమ్ కూడా ప్లాన్ చేసుకుని ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ యుర్ డూయింగ్, ఐ హోప్ యూ ఆల్ విల్ హ్యావ్ ది బెస్ట్ రిలాక్సేషన్ టైమ్ దిస్ వీకెండ్. బికాస్ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కళ్ళు డెఫినెట్లీ ఒక ఆన్ స్కేల్ ఆఫ్ 1 to 10 చూస్తే స్ట్రెస్ లెవెల్స్ ప్రతి ఒక్కళ్ళకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ గ్రూప్ మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ స్ట్రెస్ లెవెల్స్ ఏమంటారు హయ్యర్ దెన్ 7. And this is one of the recent oka article chadutunte dantlo I came across this point anamata. It was very interesting how they decoded this whole, you know, ela janalu stress ki gurautunnaru, age group ki a age group, what are the different aspects manushulu aalochinche vidhanam gaani importance deniki istunnaru, and enta parugulu pettunnaru, enta ambitious ga untunnaru or non-ambitious ga untunnaru, and how things are handled ani. It was a very interesting article. So it's very important, danlo summary endante, it's very important at the end of the day, at the end of some point in time, a time and again, oka regular time frame lo, we have to give ourselves that time, we have to calm down, anni priorities anni narrow down chesukoni just ala chill avalsina avasaram undi డెఫినెట్ గాని. సో వీకెండ్స్ ఆర్ ది బెస్ట్ టైమ్స్, ఎస్పెషల్లీ లాంగ్ వీకెండ్ వస్తే మరి మంచిది. ఐ మిస్ ద లాంగ్ వీకెండ్స్ ఎనీవే. సో యూ ఆల్ హ్యావ్ ఫెంటాస్టిక్ లాంగ్ వీకెండ్ ఇఫ్ యూఆర్ ఎంజాయింగ్, బాగా రిలాక్స్ అవ్వండి. సో ఇవాళ సాయంకాలం ఇంటికి వెళ్తూ ఉంటే ఏం పాట విన్నా అనిపిస్తుంది, 9726361966 నన్ను కాల్ నాతో కాల్ చేసి మాట్లాడండి, షేర్ యువర్ రిక్వెస్ట్ ఆర్ డెడికేషన్స్.

0: వెల్కమ్ బ్యాక్ టు సిరబి ది టోర్ విత్ మీ రాజేశ్వరి. మనము బ్రేక్ దగ్గరలో ఉన్నాము కాబట్టి బ్రేక్ అయిన తర్వాత కార్యక్రమాన్ని కంటిన్యూ చేద్దాం. అండ్ శ్వేత, మీరు అడిగిన పాట నేను రైట్ ఆఫ్టర్ ది కమర్షియల్ బ్రేక్ వినిపిస్తాను. ఐ హోప్ యూ విల్ స్టిల్ బి ఏబుల్ టు లిసన్ టు. మీరు మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నట్టున్నారు, మంచి పాట అడిగారు ఫర్ ఫ్రైడే ఈవినింగ్ ఫర్ ష్యూర్. ఓకే, సో మనం ఏం చేద్దామంటే బ్రేక్ దగ్గరలో ఉన్నాం కాబట్టి క్విక్లీ కొన్ని రిమైండర్స్ మీకు చెప్పాలి కాబట్టి వీకెండ్ కి సంబంధించి వాటి గురించి మాట్లాడేసుకుందాం. And the first thing I want to remind you about is Griha Praveshas India Property Expo. హైదరాబాద్ లో మీరు కనుక ప్రాపర్టీ చూస్తుంటే అండ్ మీకు రకరకాల ప్రాపర్టీస్ ఒకే చోట వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే వాట్ ఎల్స్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అదర్ దాన్ బీయింగ్ ఎట్ గృహ ప్రవేశస్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో. యువర్ చాయిసెస్ ఆర్ నియోపోలిస్, కోకపేట్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఎల్లాపూర్, చేవెళ్ల, కొంపల్లి, ఫ్యూచర్ సిటీ, సికింద్రాబాద్, ఇంకా ఎన్నో ఎన్నో ప్రాజెక్ట్స్ అన్నిటికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక చోట మీకు అందుబాటులో ఉంటుంది. ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ యు మైట్ హ్యావ్, దిస్ వీకెండ్ ఇస్ యువర్ బెస్ట్ బెట్. Let me take this caller and then manam break dikkalo unnam. Hello andi, meer on air unnaru, menu who's calling?
1: Can I talk to the owner of this business?
0: Okay, I will have to take you off air. And so meeru commercial break ayin tarvata ee paata vinestandi, but let me finish my point that Griha Praveshas India Property Expo is happening at Hyatt Regency Frisco on October 10th and 11th. So, we just have this evening for you to make plans Saturday or Sunday. Either of the days, meeru happiga velli ee expo ki you can explore the opportunities that you have. India lo meeru invest cheyalanukunte, this is the best place to be. Griha Praveshas India Property Expo, Hyatt Regency Frisco. I'll be right back after this short commercial break.
2: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. Hello, hello. Are you ready to get your Halloween on? Ee Halloween ki me Radio Surabhi is bringing you Spook and Sparkle with Hareli Fresh Market Prosper on October 10th from 5 PM onwards. Boledu giveaway కావాలా? మీరే విన్నర్ అవ్వాలా? అయితే కమ్ డ్రెస్డ్ టు ఇంప్రెస్. కార్ టు కార్ హాప్ చేయండి, ట్రంక్ ఆర్ ట్రీట్ లో పార్టిసిపేట్ చేసి టేక్ ఎక్సైటింగ్ గివ్అవేస్ హోమ్. ఇంతకంటే బెస్ట్ పార్ట్ చెప్పనా? ఫ్రీ ఎంట్రీ అండ్ ఫ్రీ పార్కింగ్. కమ్ సెలబ్రేట్ హాలోవీన్ విత్ రేడియో సురభి స్పూక్ అండ్ స్పార్కిల్ అక్టోబర్ 10th 4 PM ఆన్వర్డ్స్ అట్ హరేలీ 5530 వెస్ట్ యూనివర్సిటీ డ్రైవ్. కమ్ ఫర్ ది ట్రీట్స్, స్టే ఫర్ ది స్పార్కిల్.
4: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
5: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
6: Yes sir.
5: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
6: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
5: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
7: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
8: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
9: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
8: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
10: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
11: Boring long drives ki, tiring workouts ki, workatel solution. Radio Surabhi, America lo Telugu nestam.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
12: Bro,
3: ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
9: ఇప్పటిదాకా నువ్వు చేసిన నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
3: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 or visit astroramji.com.

వెల్కమ్ బ్యాక్ టు సిరపి ది డోర్. సో చుట్టుపక్కల ప్రపంచంలో ఏం జరుగుతుందో మనం మాట్లాడుకుందాము. దాంతో పాటు అసలు యాక్చువల్లీ డాలస్ కి సంబంధించిన విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి వి జస్ట్ స్పోక్ అబౌట్ గృహప్రవేశస్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో దట్స్ కమింగ్ అప్ దిస్ వీకెండ్. అండ్ మిస్ అవ్వకండి, మీరు ఈ ఊళ్ళో ఉంటే ఖచ్చితంగా డెఫినెట్లీ వెళ్లి ఎక్స్ప్లోర్ యువర్ ఆప్షన్స్. అండ్ లెట్స్ టాక్ అ లిటిల్ బిట్ అబౌట్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. ఈ సీజన్ లో ద సీజన్ ఆఫ్ జ్యువెలరీ, సీజన్ ఆఫ్ ఆఫర్స్. రేపు ఆదివారం నుంచి దసరా నవరాత్రులు మొదలైపోతాయి. అండ్ ఆ తర్వాత దీపావళి పండుగ. సో మొత్తం ఇదంతా సీజన్ ఆఫ్ ఫెస్టివల్. కాబట్టి సీజన్ ఆఫ్ జ్యువెలరీ, సీజన్ ఆఫ్ ఆఫర్స్. గోల్డ్ 22 క్యారెట్ జ్యువెలరీ, అన్కట్ డైమండ్స్, పోల్కి, ప్రెషస్ జెమ్ జ్యువెలరీ అన్నిటి మీద కూడా 50% వరకు మేకింగ్ ఛార్జెస్ పైన యూ విల్ బి ఏబుల్ టు సేవ్. అండ్ అలాగే డైమండ్స్, ప్రెషస్ జెమ్స్, పోల్కి వీటన్నిటి మీద 40% ఆఫ్ ఉంది. అండ్ మీరు గనక 916 గోల్డ్ ఎక్స్చేంజ్ చేయాలి అనుకుంటే యూ హ్యావ్ 0 డిడక్షన్ అండ్ 8 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ పైన నో మేకింగ్ ఛార్జెస్. అది సంగతి. సో ఈ ఆఫర్ అంతా కూడా నవంబర్ 8వ తారీఖు వరకు వ్యాలిడ్ అంటే దీపావళి పండుగ దగ్గర దాకా కూడా ఇదంతా వ్యాలిడ్. అండ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ దే ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ 5811 ప్రెస్టన్ రోడ్, ఫ్రిస్కో. అండ్ టీ ప్యాడ్స్ దసరా బతుకమ్మ సంబరాలు దే ఆర్ కమింగ్ టు టౌన్ వెరీ వెరీ సూన్ ఆబ్వియస్లీ. అండ్ అక్టోబర్ 17వ తారీఖు ఈసారి పెద్ద పండుగ సెలబ్రేషన్ జరగబోతోంది, దసరా బతుకమ్మ సంబరాలు ఫ్రమ్ తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్. అండ్ డూ నాట్ మిస్ దిస్ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈసారి హైలైట్ ఇస్ నవీన్ పులిశెట్టి విల్ బీ ద హైలైట్ ఆఫ్ ద ఈవెంట్, స్టార్ ఆఫ్ ద ఈవెంట్. అండ్ ఆల్సో ఎనర్జెటిక్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్ రాబోతోంది అక్టోబర్ 17వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుంచి మిడ్ నైట్ దాకా కూడా. కొమెరికా సెంటర్, 2601 అవెన్యూ ఆఫ్ స్టార్స్, ఫ్రిస్కోలో ఈ ఈవెంట్ జరగబోతోంది. బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఎంట్రీ ఇస్ ఫ్రీ, పార్కింగ్ ఇస్ ఫ్రీ యాజ్ యూ ఆల్ నో. సో ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో, అందరితో కలిసి బతుకమ్మ దసరా సంబరాల్లో పాల్గొని ఫుల్ గా ఎంజాయ్ చేసి బోల్డ్ అని మెమరీస్ మీ సొంతం చేసుకోండి అక్టోబర్ 17వ తారీఖు కొమెరికా సెంటర్, ఫ్రిస్కోలో. ఆల్ రైట్, ఐ హ్యావ్ ఫ్యూ మోర్ మెసేజెస్ ఐ విల్ షేర్ ఎవెన్చువలీ. మనం 2 గంట కార్యక్రమంలోకి వచ్చిన తర్వాత ఐ విల్ ఐ టేక్ ఎ లుక్ ఎట్ ద ట్రాఫిక్ సిచ్యువేషన్. అండ్ నా గెస్ ఏంటంటే ఇది ఆల్రెడీ హాలిడే వీకెండ్ మోడ్ లోకి వచ్చేసారు కాబట్టి బహుశా ఎక్కువ ట్రాఫిక్ ఉండదేమో ఇవాళ ఈవినింగ్ అని అనుకుంటున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ లుక్స్. 2 గంటలో చూద్దాం. బట్ right now here is another beautiful request song. Enjoy this. Idi kuda chaala manchi romantic paata.

0: అర్ధరాత్రి అమ్మాయితో అబ్బాయి కలి కాలం
1: పోయే కాలం
0: మరే
1: ఇంకా నయం దూరంగా ఉన్నారు కాబట్టి సరిపోయి ముట్టుకుంటే
0: ప్రపంచం ఆగిపోదు.
2: ఆగవయ్యా ముట్టుకున్నాను. మీ ప్రపంచం ఏమైనా ఆగిపోయిందా?
1: అక్కడ అడగండి
2: రామ్ గారు. రామ్ గారు మీ ప్రపంచం ఆగిపోయిందా? లేదంట, మీరు వెళ్ళొచ్చు.
0: ఆగిపోలేదంట పద
2: పదండి రామ్ గారు.

వెల్కమ్ బ్యాక్ టు సిరభి టీటోర్. సో నేను మీకు రిమైండ్ చేయాల్సిన ఇంకా కొన్ని విషయాలు ఏంటి అంటే, ఈసారి దీపావళికి ఇండియా బజార్ అండ్ ఇండియా కో దే ఆర్ గివింగ్ అవే లాట్ ఆఫ్ రీజన్స్ ఫర్ యూ టు షాప్ అట్ ఇండియా బజార్, సెలబ్రేట్ అండ్ విన్ బిగ్. Interesting prizes unnai from 75 inches TV to iPhone Duo to 1 ounce gold coin illa rakarakaluga. Of course royalty membership avasaram undi. $100 paina spend chesthe 75 inches TV gelche chances unnai. $200+ spend chesthe you have a chance to win iPhone Duo. $300+ మీరు గనక స్పెండ్ చేస్తే 1 ounce గోల్డ్ కాయిన్ మీ సొంతం అవ్వచ్చు. యూ కెన్ గెట్ ఇన్ టు ద ట్రాఫల్ బట్ ఫర్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు బి అ లాయల్టీ మెంబర్ at India Bazaar. One raffle entry per qualifying transaction per day. Participating India Bazaar locations lo ee offers are valid. Marini vivaralu kosam indiabazaar.us ki vellandi so you can get to know more. And the Spook and Sparkle Radio Service Spook and Sparkle is coming this season. Halloween konjam early ga celebrate chestunnamu and so come dressed and impress us and join the fun filled costume contest. ఈ సారి ట్రంక్ ఆర్ ట్రీట్ చేస్తున్నాం అన్నమాట. సో యూ విల్ కమ్ అండ్ సీ లాట్ ఆఫ్ ట్రంక్స్ బీయింగ్ డెకరేటెడ్ అండ్ మీరు డెకరేట్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్ గా చేయొచ్చు. వీ విల్ గివ్ యూ దట్ ఆపర్చునిటీ టు. స్పూకీ సర్ప్రైజెస్ ఉంటాయి, స్వీట్ ట్రీట్స్ ఉంటాయి, చాలా హాలోవీన్ ఫన్ ఉంటుంది ఫర్ ద హోల్ ఫ్యామిలీ. దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఆన్ October 10th అంటే రేపు సాయంకాలం హరేలీ ప్రాస్పర్ దగ్గర జరుగుతుంది. 4 గంటలకు మొదలవుతుంది, 6:30 దాకా 8 దాకా అవుతుంది ఈ కార్యక్రమం. సో పిక్ యూర్ ఫేవరెట్ కాస్ట్యూమ్, డెకరేట్ ద ట్రంక్ అండ్ గెట్ రెడీ టు స్పూక్ అండ్ స్పార్కిల్ విత్ రేడియో సురభి. లెట్స్ సెలబ్రేట్ ఇన్ అ ఫన్ వే. అది విషయం. ఆల్ రైట్, సో ఏం వినాలనుకుంటున్నారు? వాట్ ఈస్ యువర్ చాయిస్ ఆఫ్ సాంగ్ టుడే? కాల్ చేసి చెప్పండి. అండ్ నాకు ఉన్న కొన్ని మంచి మంచి పాటల లిస్ట్ అయితే నేను కంటిన్యూ చేస్తా వినిపించడం. అఫ్ కోర్స్ you tell me what you would like to listen.

వెల్కమ్ బ్యాక్ టు సుర్బితి టూర్ విత్ మీ రాజేశ్వరి. నేను మీతో పాటు 7 గంటల దాకా ఉంటాను. అండ్ ఈ రోజు హ్యాపీ అవర్, యాక్చువల్లీ ఇవాళ హ్యాపీ అవర్ కొద్దిగా అర్లీగానే స్టార్ట్ అయిపోతుంది మీకు. అండ్ ఇట్స్ గోయింగ్ టు గో ఆల్ ద వే టిల్ 9 PM. ఓకే, సో వాట్స్ ద హాట్ హాట్ టాపిక్ రైట్ నౌ? దేని గురించి డిస్కషన్ జరుగుతుంది అంటే రణబాలి ట్రైలర్ గురించి. చాలా సూపర్ సూపర్ డూపర్ ఇన్వాల్వ్డ్ టాక్ నడుస్తుంది, లాట్ ఆఫ్ బజ్ అబౌట్ ఇట్. నేను చూశాను, వెల్ ఐ హ్యావ్ మై రిజర్వేషన్స్. నేను ఎక్కువ ఎక్కువ వైలెన్స్ ఉంటే నేను కొంచెం ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు సీ. సో నేను పెద్ద హోప్స్ ఏమి లేవు నాకు. ఐఎమ్ వెరీ న్యూట్రల్ టువర్డ్స్ దిస్ మూవీ. సో విల్ వెయిట్ అండ్ వాచ్ అన్నట్టున్నాను నేను, హౌ ద మూవీ ఫేర్స్ అని. బట్ చాలా మంది ఫ్యాన్స్ కి అయితే చాలా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అటు రష్మిక ఫ్యాన్స్ కి, ఇటు మెయిన్లీ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సినిమా మీద. సో వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్ టు సీ సినిమా భవిష్యత్ ఏంటి, దీనివల్ల విజయ్ దేవరకొండ భవిష్యత్ ఏంటి అనేది వెయిట్ అండ్ వాచ్ డెఫినెట్లీ. దెన్ దెర్ ఇస్ ఆల్సో అ లాట్ ఆఫ్ టాక్ సోషల్ మీడియాలో ఎక్కువగా నడుస్తున్న అనదర్ టాపిక్ ఏంటి అంటే హోమ్ సిక్నెస్ ఫర్ ఎన్ఆర్ఐస్. ఈ హోమ్ సిక్నెస్ అనేది ఎన్ఆర్ఐస్ అనే అనుకోకర్లేదు, అందరికీ ఉంటుంది. ఇఫ్ యూఆర్ స్టేయింగ్ అవే ఫ్రమ్ హోమ్ ఫర్ లాంగ్ టైమ్, ఎవరికైనా ఉంటుంది కదా. బట్ యా, దట్ ఈస్ వన్ థింగ్ రిలేటబుల్ టాపిక్ ఫర్ ఎవ్రీబడి. అండ్ చాలా సమ్ టైమ్స్ ఇట్ బికమ్స్ వెరీ ఇమోషనల్ యూనో అబౌట్ మెనీ మెనీ థింగ్స్. లైక్ you know, life can make you so busy, you can be so occupied and involved and going with your run of the mill tasks, gani at some point అరే వెళ్దామా, వెళ్ళి ఒకసారి ఇండియాకి వెళ్దామా అని అనిపించే సిచ్యువేషన్ లో చాలా సార్లు మనం డెసిషన్ తీసుకునే పొజిషన్ లో ఉండలేకపోవచ్చు. అండ్ దట్స్ వెరీ వెరీ నాట్ సో గుడ్. సో యూనో దోస్ మూమెంట్స్ కీప్ కమింగ్ అప్ అండ్ డౌన్ వస్తూ ఉంటాయి కదా అట్లా, బికాస్ వి స్టే సో ఫార్ అవే ఫ్రమ్ ఫ్యామిలీ. సో దెర్ ఆర్ టైమ్స్ ఐ థింక్ మనం అన్ని మనం ఎట్లా చూసుకుంటామంటే ఇదైతే ఇది ఇవన్నీ సెట్ అయితే లైక్ 1, 2, 3, 4, 5 పాయింట్స్ ఉన్నాయనుకోండి, అన్ని చెక్ లిస్ట్ చెక్ అవుతే కనుక ఓకే నౌ వీఆర్ రెడీ టు గో అని. అలా చాలా సార్లు అవ్వదు. చాలా సార్లు ఒకటైపోతే మేబీ చెక్ లిస్ట్ 1, చెక్ లిస్ట్ 2 విల్ బి ఫుల్ఫిల్, బట్ 3 అయ్యే లోపల అనదర్ థింగ్ కమ్స్, ఇంకోటి ఏదో అవుతుంది, ఇంకోటి ఏదో డిస్ట్రాక్షన్ వస్తుంది, ఇంకోటి ఏదో డిలే వస్తుంది. ఇట్లా చాలా సార్లు అవుతుంది. అన్లెస్ అంటే ఒక ప్రెషర్, ఒక పెళ్లి ఉందనో లేకపోతే ఒక సిచ్యువేషన్ ఉందనో వెళ్లవలసి వస్తే తప్ప మనం అన్ని కుదిరినప్పుడు అని అంటే అట్లా ఇట్ రేర్లీ హ్యాపెన్స్. కాబట్టి మై థింకింగ్ హ్యాస్ బీన్ దీస్ డేస్ అనిపిస్తే వెళ్ళొచ్చేసేయాలి, అట్లీస్ట్ కొద్ది రోజులకైనా, చిన్న ట్రిప్ అయినా సరే. నాలుగు వాళ్ళకి ఒకటి ఉంటుంది రైట్, యూనో ఇండియా వెళ్తే 3-4 వారాలు కనీసం అక్కడ ఉంటే తప్ప వాట్ ఈస్ ద పాయింట్ అని. కానీ ఒక్కొక్కసారి తప్పదు, జస్ట్ ప్రాబ్లీ హ్యావ్ టు మేక్ క్విక్ ట్రిప్స్. ఎందుకు చెప్తున్నా నేను, ఏదో టాపిక్ వచ్చిందని చెప్తున్నాను. బట్ ఎనీవే ఒక బ్యూటిఫుల్ పాట వినేసిరండి, ఆ పాట తోటి మనం యాక్చువల్లీ బ్రేక్ లోకి వెళ్ళిపోతాము. బ్రేక్ అయిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ యు ఆల్ స్టే ట్యూన్డ్ ఆల్ ద వే టిల్ 9 PM టుడే. 9726361966 ఫర్ ఆల్ యూర్ రిక్వెస్ట్ అండ్ డెడికేషన్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్సిక్యూటివ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, అన్ని దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, మిర్చి మీ కబాబ్ పరోటా.
2: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గోల్డ్ ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
3: ee deepavaliki deepala velugutho meellu merisipoyinattu mee jewelry collection kuda merisipovali kada. Aithe malabar gold and diamonds is your destination. Malabar season of jewelry, malabar season of offers is here. Kevalam 25% pay chesi gold price lock cheskondi. Gold price perigithe it doesn't affect, tagithe inka manchidi. Get your gold for lower price, making charges pine of 50% savings. Diamonds, precious gems and polki pai 40% off. Offer valid until November 8th. Terms and conditions apply. Malabar Gold and Diamonds, 5811 Preston Road, Frisco.
4: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
5: ఐ హావ్.
4: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
6: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ insurance, elder care, all taken care of. My Pursue isn't just an app, it's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support@mypursue.com.
4: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham

అంటే ఎస్ యాజ్ మచ్ యాజ్ ఐ ఆంటిసిపేటెడ్ అలాగే ఉంది. చాలా వరకు గ్రీన్ గానే ఉంది, ఎక్సెప్ట్ ఒకటే ఒక రోడ్ చాలా బిజీగా కనిపిస్తుంది, విచ్ ఇస్ ది 75 సౌత్ ఒక్కటే ఆ స్ట్రెచ్ మొత్తం కొంచెం బిజీగా ఉంది. అదర్వైజ్ ఆల్ రోడ్స్ ప్రిటీ మచ్ ఆర్ వెరీ వెరీ మచ్ గ్రీన్, చాలా చాలా హాయిగా డ్రైవ్ చేసేయచ్చు ఈ రోడ్స్ లో అన్నట్టుగా ఉన్నాయి. ఎక్కడ పెద్ద అసలు ఇన్సిడెంట్స్ కూడా నథింగ్ రియలీ మచ్ టు పాయింట్ అవుట్ ఆల్సో. ఈవెన్ ఆర్ 121 సౌత్ అండ్ 121 నార్త్ ది సామ్ రెమ్ టోల్వే ఆల్సో లుక్స్ వెరీ వెరీ క్లియర్ ఫర్ టుడే. 35 ఆల్సో లుక్స్ ప్రిటీ క్లియర్ అండ్ దట్ ఇస్ ద స్ట్రేంజ్ పార్ట్. బట్ యా, ఐఎమ్ అస్యూమింగ్ ఇవాళ ఆల్రెడీ జనాలు లాంగ్ వీకెండ్ మోడ్ లోకి వెళ్ళిపోయి ఉంటారు, ఆల్రెడీ ఈ పాటికే చిల్లింగ్ మోడ్ లోకి వెళ్ళిపోయి ఉంటారేమో అని అనుకుంటున్నాను నేను. ఓకే, సో వాట్స్ గోయింగ్ ఆన్ అరౌండ్ ద వరల్డ్? చాలా జరుగుతుంది, హరికేన్ ఎస్ఐఎస్ అండ్ దానికి సంబంధించి అక్కడక్కడ దెర్ ఈస్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ వెదర్ రిలేటెడ్ వార్నింగ్స్ తప్పించి నిజానికి యాక్చువల్ గా పెద్ద ఎక్కువ నాయిస్ ఏం చేయట్లేదు ఈ పర్టికులర్ హరికేన్. ఇట్స్ రిలేటివ్లీ క్వైట్ ఫర్ నౌ, సో లెట్స్ హోప్ ఇట్ స్టేస్ దట్ వే. అండ్ మనం మూవీస్ గురించి ఇందాక మాట్లాడాము అండ్ రణబాలి థియేట్రికల్ ట్రైలర్ గురించి మాట్లాడాము. మీరు ఎట్లా రియాక్ట్ అయ్యారు దానికి? ఐ డోంట్ నో, ఐ వుడ్ లైక్ టు హియర్ మీకు ఎట్లా అనిపించింది, వాట్ ఈస్ యువర్ యాంటిసిపేషన్ అబౌట్ ద మూవీ? డెఫినెట్ గా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, కాల్ చేయండి, విల్ టాక్ అ లిటిల్ బిట్ అబౌట్ దాట్. ఓకే, క్వశ్చన్ ఏంటంటే మీకు డూ యూ ఆల్సో ఫీల్ లైక్, మనం ఈ మధ్య కాలంలో ఈ టాపిక్ ఇది వరకు కూడా వచ్చింది అయినో, బట్ మీకు అనిపిస్తుందా దట్ మనం ఒకవేళ ఫోన్ గనక మనం ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకోండి, లైక్ యూర్ డ్రైవింగ్ సమ్వేర్, ఒక అరగంట ఇంకా డ్రైవ్ ఉంది అని అనుకుంటే అప్పటికే ఫోన్ గనక 2% వచ్చేసింది, మనం చార్జర్ పెట్టుకోలేదు, వాట్ ఎవర్ రీజన్ కార్ లో కూడా చార్జ్ చేయడానికి అవకాశం లేదు అని అన్నప్పుడు ఒక పానిక్ లాంటి మోడ్ వచ్చేస్తుంది కదా. ఎంత అడిక్ట్ అయిపోయాము ఫోన్లకి అంటే, అయ్యా ఫోన్ ఇంకా చార్జ్ లేదు, 2% లో ఉంది, ఇప్పుడు ఎట్లాగా అని. డూ యూ ఆల్సో ఫీల్ లైక్ దట్ లైక్ యూనో, ఈ తెలియకుండానే ప్రాబబ్లీ మనం చాలా అడిక్ట్ అయిపోయాము ఒక డిపెండెన్సీ. ఒక క్షణం టైం దొరికితే లైక్ యూ నో, యూ హావ్ నథింగ్ టు డూ అనుకుందాం, ఒక 1 మినిట్ 2 మినిట్స్ 3 మినిట్స్ వితౌట్ పికింగ్ ద ఫోన్ అలా క్వైట్ గా మనం ఉండలేం కదా. అది వరకు అసలు అట్లాంటి ఈ సోషల్ మీడియా అనేది లేని టైంలో, స్మార్ట్ ఫోన్స్ లేని టైంలో ఏం చేసేవాళ్ళం, ఎట్లా స్పెండ్ చేసేవాళ్ళమా అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఆలోచిస్తే. ఇప్పుడు ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఐడల్ టైం అనేది దొరికితే వీ రియలీ డోంట్ నో వాట్ టు డూ. వే సో you know, dependent on that gadget for whatever it is. Kada? What is your opinion? 972-636-1966. Here is Prabhas fans request chesina ee paata. Prabhas fans andari kosam. Cinema peru meeku telisthe call chesi cheppochu. 972-636-1966.

వెల్కమ్ బ్యాక్ టు సురభి ది టూర్. సో నేనేమనుకుంటున్నా అంటే, ఇప్పుడు కాసేపు మీకు కొన్ని సీన్స్ వినిపించాలనుకుంటున్నా. ఎలాంటివి అంటే, మనం జనరల్లీ కామెడీ సీన్స్ అట్లా వింటూ ఉంటాం కదా. ఇవాళ ఒక సినిమా, మొత్తం మన తెలుగు సినిమాలో రకరకాల సినిమాలు మనకు అందరికి తెలిసినవి, చాలా మందికి చాలా రకాల సినిమాలు ఇష్టం. కొంతమందికి యాక్షన్, సమ్ పీపుల్ లైక్ రొమాంటిక్ మూవీస్, సమ్ పీపుల్ లైక్ స్టోరీ బేస్డ్, సమ్ పీపుల్ లైక్ యూనో ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఇట్లాగా. కాకపోతే కొన్ని కొన్ని సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందులో అంటే ఒక బలమైన హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అనమాట అది. దెన్ వెరీ ఇండిపెండెంట్ విమెన్ ఇన్ సమ్ మూవీస్. అది ఒక అరగెన్స్ కింద పోర్ట్రే అవుతుంది. సమ్ మూవీస్ అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అందులో ఒక ట్రాన్సిషన్ కనబడుతుంది. ఒక కొన్ని మూవీస్ లో ముందు నుంచి చాలా సాఫ్ట్ కార్నర్ ఉన్న ఒక అమ్మాయిలాగా ఉంటుంది అట్లాగా. సో హీరోయిన్స్ బేస్డ్ కొన్ని కొన్ని కథలు తీసుకుని, కొన్ని సినిమాలు తీసుకుని, వాటిలోంచి కొన్ని సీన్స్ నేను వినిపించాలనుకుంటున్నాను. ఆ సీన్ లో ఐ మీన్ నేను వినిపించే కొన్ని డైలాగ్స్ మీరు విని యూ విల్ హ్యావ్ టు ఐడెంటిఫై ద మూవీ నేమ్. ఓకేనా? సో చాలా ఈజీ, చాలా చాలా ఈజీ. మీకు ఐ మీన్ నేను కొంచెం మీకు వినిపించంగానే మీకు వెంటనే స్ట్రైక్ అయిపోతుంది ఆటోమేటికలీ సినిమా ఏంటి అని, బికాస్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమాలు అవన్నీ కూడా కాబట్టి. ఎస్, దట్ ఈస్ ద థింగ్. ఓకే, సో ఇప్పుడు నేను వినిపించబోయేది ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్. ఇది హీరోయిన్ కాదు తిను, కానీ ఈ సినిమాలో హీరోయిన్ తో పాటు కొన్ని కొన్ని సీన్స్ లో, ప్రత్యేకించి ఈ క్యారెక్టర్ కి కూడా అంతే చాలా వాల్యూ ఉంటుంది. చాలా మంది చాలా కాలం పాటు ఈవిడ క్యారెక్టర్ ని, ఈవిడని యాజ్ అన్ ఆర్టిస్ట్ గుర్తు పెట్టుకున్నారు. ఐఎమ్ ష్యూర్ యూనో ఆ టైంలో సినిమాలు ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా ఇవిడ ఇప్పటికి కూడా చాలా బాగా గుర్తుంటారు అని అనుకుంటున్నాను నేను. సో లెట్ మీ ప్లే ద సీన్ అండ్ సీ ఇఫ్ యూ విల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై సినిమా పేరేంటని. సీన్ వినండి, కాన్వర్సేషన్, అండ్ టెల్ మీ హూ దిస్ ఇస్.

0: కాంబినేషన్ అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారే అది నిజంగా మీరెతరే.
1: మరి మీరెప్పుడు పెళ్లి చేసుకుని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అవుతారు?
0: దేనికైనా టైం రావాలి కదండి. వినగారు
2: అదండి సంగతి. సో ఆ సీన్ కొంచెం తొందరపడి శంక్రాభరణం అని చెప్పారు సంగీతం కాబట్టి కాదు శంక్రాభరణం కాదు ఇది. నేను ఇంకో సీన్ వినిపిస్తే యూ విల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై పర్హాప్స్. ఇందులో హీరోయిన్ సిస్టర్ ఈవిడ, ఇప్పుడు మనం విన్న కాంబినేషన్ ఆవిడ హీరోయిన్ కి అక్క, వాళ్ళ అక్క వాళ్ళ బావ వాళ్ళిద్దరి మధ్యలో ఒక సంగీత సంభాషణ అది అలా జరుగుతున్నప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ సీన్ ఈ సినిమాలో. ఎందుకంటే ఆ సీన్ లో మొదట్లో హీరోయిన్ ఎంట్రీ వచ్చినప్పుడు ఎట్లా అయితే ఆవిడ క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆబ్వియస్లీ విశ్వనాథ్ గారు ఆయన ఎలా చూపిస్తారో చాలా దుడుకుగా చాలా కేర్లెస్ గా చాలా రెక్లెస్ గా ఉండే తను ఎగ్జాక్ట్లీ సేమ్ సీన్ లో సేమ్ బిహేవియర్ వచ్చినప్పుడు ఎంత తేడా ఉంటుంది ఈ సీన్ కి అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎస్టాబ్లిష్ చేస్తారు అన్నమాట. సరే ఇది సినిమా ఏంటనేది మీరు ఆలోచించే లోపల నేను ఇంకో పాట మీకు వినిపిస్తూ ఉంటా. ఎంజాయ్ ది సాంగ్. అండ్ ఈ పాట వింటూ నేను ఇందాక వినిపించిన ఆ సినిమా ఏదో మీరు గుర్తుపట్టగలిగితే కాల్ చేసి చెప్పండి. ఐఎమ్ గెటింగ్ ది కాల్స్, ఐల్ టేక్ దెమ్ ఆఫ్ ఎయిర్. 972-636-1966.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: Hello, hello. Are you ready to get your Halloween on? This Halloween ki me Radio Surabhi is bringing you Spook and Sparkle with Hareli Fresh Market Prosper on October 10th from 5 p.m. onwards. Boledu giveaways kawala, meere winner avala, aithe come dressed to impress. Car to car hop cheyandi, trunk or treat lo participate chesi, take exciting giveaways home. Intakante best part chappana, free entry and free parking. Come celebrate Halloween with Radio Surabhi. Spook and Sparkle, October 10th, 4 p.m. onwards at Hareli 5530 West University Drive. Come for the treats, stay for the sparkle.
3: Dallas లో మనకి దొరకని ఫ్రూట్ లేదు, మనం తినని ఆకుకూరలు లేవు, మనకు అందుబాటులో లేని పువ్వులు కూడా లేవు. ఆల్ బికాస్ ఆఫ్ వల్లంబారి ఫార్మ్స్.
4: దొండకాయ, వంకాయ, సొరకాయ,
3: వల్లంబారి ఫార్మ్స్.
4: సీతాఫల్, సపోటా, మామిడి పళ్ళు, చిన్న ఉసిరి,
3: వల్లంబారి ఫార్మ్స్.
4: తమలపాకు, మల్లెలు, పారిజాతం, దేశీ గులాబీ,
3: వల్లంబారి ఫార్మ్స్.
4: గోంగూర, తోటకూర, బచ్చలి, మునగాకు,
3: వల్లంబారి ఫార్మ్స్.
4: మల్లెలు, బటన్ రోజెస్, లోటస్, గన్నేరు,
3: వల్లంబారి ఫార్మ్స్. ఎగ్జాటిక్ ఫ్రూట్స్, వెజిటల్ Vegetables, flowers, ఏమైనా సరే వల్లంబారి ఫార్మ్స్ ఇస్ యువర్ ఫస్ట్ పిక్. ఫైండ్ దెమ్ అట్ యువర్ నియరెస్ట్ ఇండియా బజార్.
5: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
6: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
5: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
6: ఒక సెలబ్రేషన్ ని unforgettable experience ka maarchukovali ante just decor saripothunda. You need the right vision. Lucky for us, manaki Lucky Charms decor undi. Mana Dallas based Lucky Charms konni samacharala nunchi full service event production manaku andistunnaru. Only decoration staging maatrame kaadu, they do a full on event production. Wedding related events aina, corporate related events aina, local to Dallas aina, across the US ekkadaina, traditional Indian mandapala daggara nunchi luxury setups varaku, anything that you need your way, they can create. To book, call 469-925-5868 or visit luckycharmsdecor.com. మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
7: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.

0: Yes, that was Swarnakamalam. ఇందాక మనం విన్న సీన్ స్వర్ణకమలం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మనం వెంట వెంటనే పాటలు వినేసాము అండ్ యాడ్స్ కూడా అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ సీన్ వినిపిస్తున్నా నేను. చాలా ఇది చాలా రోజుల తర్వాత ఈ సినిమా గుర్తొచ్చింది నాకు. ఐ డోంట్ నో వై బట్ ఐ రిమెంబర్డ్ దిస్ సీన్ అనమాట. హీరోయిన్స్ గురించి మనం అనుకుంటున్న టాపిక్ గురించి ఆలోచిస్తుంటే నాకు ఇది గుర్తొచ్చింది. చూద్దాం ఎంతమంది, ఐఎమ్ రియలీ క్యూరియస్ టు సీ ఎంతమంది గుర్తుంటుంది ఈ సీన్, ఈ సినిమా అని. హీరోయిన్ ఎవరో కూడా చెప్పండి.
1: రేపు ఎంత బాగా చేశానండి. రేప్ లో నీలే మహారాజు.
2: ఏంటమ్ముడు?
1: రేప్ లో నీలే మహారాజు.
2: అది బ్లేక్ కదమ్మా, బ్రేక్.
1: అదే బ్లేక్,
2: బ్లేక్ కాదు బ్రేక్, బ్రేక్,
1: బ్లేక్, బ్లేక్. రేప్ లాదా?
2: అచ్చా, నీ కేసు ఇప్పుడు కొంచెం అర్థమైంది. చూడన్నా, రాముడు అను
1: రాముడు,
2: రంగా
1: రంగా,
2: రంజని. నీ పేరు?
0: మీకు సీన్ గుర్తుంటే కాల్ చేసి చెప్పండి. ఇది ఏ సినిమా? ఐ విల్ టేక్ యువర్ కాల్స్ ఆఫ్ ఎయిర్. మీన్ వైల్ మీరు ఇంకొక పాట వినేసి వచ్చేసేయండి. ఇది గుర్తొస్తే గనక డెఫినెట్లీ కాల్ చేసి చెప్పండి నాకు. ఇదే సినిమా 9726361966.

0: శిక్షణ సినిమా నుంచి మీరు వింటున్న పాట హరీష్ జయరాజ్ సంగీతంలో. అండ్ నెక్స్ట్ నేను వినిపించేది ఇంకొక సీన్ అనమాట. సో ఇందాక నేను వినిపించిన దానికి సరైన సమాధానం లంకేశ్వరుడు. లంకేశ్వరుడు సినిమా నుంచి మనం విన్న ఆ కాన్వర్సేషన్. అండ్ రాధ ఇస్ ది యాక్ట్రెస్. సో నేను ఇప్పుడు నెక్స్ట్ పాట వినిపించే ముందర హియర్ ఇస్ ద నెక్స్ట్ సీన్. ఇది విని ఈ ఆర్టిస్ట్ ని మీరు గుర్తుపడతారేమో ట్రై చేయండి. ఇది ఏ సినిమా, ఆర్టిస్ట్ ఎవరు? 9726361966. ఒకప్పుడు అంటే ఎవరి వాయిసెస్ వాళ్ళకుండేవి, కానీ ఒక మొత్తం ఎరాలో డబ్బింగ్ సినిమాలు, ఐ మీన్ డబ్బింగ్ ఆర్టిస్ట్లకి ఎక్కువగా అవకాశం ఉన్న టైం అంతా కూడా చాలా మంది హీరోయిన్లకి ఒకటే సిమిలర్ వాయిసెస్ వచ్చేవి. సో అలాంటి టైమ్స్ లో అన్లెస్ అండ్ అంటే ఆ సీన్ చాలా సిగ్నిఫికెంట్ గా డిఫరెంట్ గా ఉండి ఆర్ ఏదో ఒక కారణం వల్ల, ప్రత్యేకమైన కారణం వల్ల దానికి ఒక ప్రత్యేకత ఉంటే తప్ప ఆ సీన్ ఆ హీరోయిన్ గుర్తుండే అవకాశం లేదు. ఇదర్ ద క్యారెక్టరైజేషన్ ఆర్ ద సీన్ ఆర్ వాట్ ఎవర్ దట్ ఈస్, సంథింగ్ హ్యాస్ టు డెఫినెట్లీ ప్లే ఇన్ టు ఇట్. సో ఇది వినండి. ఇది వింటే ఏం గుర్తొస్తుంది? ఈ కాన్వర్సేషన్ ఏ సినిమాలోది, ఈ హీరోయిన్ ఎవరు?
1: అంత గాఢంగా ప్రేమించుకున్నావు. తన దనకాపల్లి, మాది పక్కనే ఉన్న తాళ్ళపాలెం, అందరి ప్రేమికుల్లాగే మా ప్రేమ కూడా ఎన్నో అడ్డంకులు, అవాంతరాలు. మా పెద్దవాళ్ళు మా ప్రేమను అర్థం చేసుకోలేకపోయారు, అయినా వాళ్ళ మూర్ఖత్వానికి మా ప్రేమను బలికాన్ని ఇవ్వదలుచుకోలేదు. ప్రపంచమే తలకిందులైనా, ప్రళయమే ముంచుకొచ్చినా ఎదురు నిలిచి పవిత్ర ప్రేమకు చిహ్నాలుగా మిగిలిపోదాం అనుకున్నాం. అందుకే గుండెను రాయి చేసుకుని కన్నవాళ్లను వాళ్ల మూర్ఖత్వాన్ని కూడా వదిలేసి ఇద్దరు హౌరామేలెక్కి ఇక్కడికి చేరుకున్నాం. అమ్మవారి సమక్షంలో మా ప్రేమకు నిర్వచనంగా పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నాం. అంతేనండి, అంతే. పెళ్లిన సీట్ తెస్తానని నన్ను ఇక్కడ ఉండమని పాపంతోనట్టు వెళ్ళాడు. అవి దేవీ నవరాత్రులు కావడంతో గుడిపోతా ఒకటే సందడి, ఒకటే జనం. ఆ జనంలో తనెట్టో తప్పిపోయాడు.
0: ఈ సీన్ ఏ సినిమాలో మీరు ఆలోచిస్తూ ఉండండి, ఇలా నేను కాల్ తీసుకుంటాను. హియర్ ఇస్ ద సాంగ్ దట్ యు రిక్వెస్టెడ్.

0: Lankeshwar Sinbanaji, meer vinna aa paata, that was a request song of course, and indaka nenu vinpinchina scene easy ga cheppachu, obviously easy ga cheppachu, and that is from the movie Chudalani undi Sinbanaji Soundarya garu aa scene lo. So ippudu nenu ekku time ledhu chakachaka nenu oka chinna dialogue vipistanu, ee heroine evaru identify cheyandi, cinema ento identify cheyandi, nenu meeku obviously Chudalani undi nunchi meer adigina paata line up chesesanu. So that song is coming up, so stay tuned. చక్క చక్క ఈ సీన్ వినేసి హీరోయిన్ ఎవరు నాకు చెప్పేసేయండి. ఆల్రైట్, హియర్ యు గో.
1: మనలాంటి వాళ్ళు దక్కాలంటే ఎవరికో బీభత్సంగా రాసుండాలి. ఈ సెకలే వద్దనేది. కాలం మారిపోయి పద్ధతులు మారిపోయాయి, కానీ నాకే గనక స్వయంవరం పెడితే ఎంతమంది రాజులు గుర్రాలు వేసుకుని వచ్చేవాళ్ళు తెలుసా?
2: దీని మెంటల్ చుట్టుపక్కల గ్రామాలందరికీ తెలిసిపోయి 15 మంది అయితే కనీసం చూడటానికి కూడా రాలేదు.
1: మెంటల్ కాదది, తెలివితేటలు.
2: నిన్ను ఆడు.
0: అదండి ఆ హీరోయిన్ ఎవరో మీరు నాకు చెప్పేయండి. 9726361966 and here is a song for you.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: శివదుర్గా జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్ ఫ్రిస్కో కోయదుర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. వీరు మీ ముఖము చెయ్యి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకెటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాసరాజు.com.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
4: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all.
5: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888.
6: IndiaTodayUSA.com. Hyderabad lo property kosam chustunnappudu okka project e enduku chudali? Veru veru prantalu, veru veru projects, veru veru dharalu, veru veru choices. Neopolis, Kokapet, Gachibowli Financial District, Secunderabad, Bellapur, Chevella, Kompally Future City. Inka endo projects oke chota. Griha Pravesh India Property Expo, Hyatt Regency Frisco lo jaragabothondi October 10th and 11th na. Chudandi, compare chesi మీకు నచ్చిన దాన్ని మీరే సెలెక్ట్ చేసుకోండి.
7: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
8: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
9: గిల్టీ, యువర్ ఆనర్.
10: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
9: Yes.
10: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
11: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
8: What is this address again?
11: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.

0: ఓకే, సో వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటోర్. నేను మీతో ఇంకా సేపు ఉంటాను. సో నేను ఇందాక వినిపించిన సినిమాకి సమాధానం నేను చెప్పక్కర్లేదు కదా. ఎస్, మీరందరూ కరెక్ట్ గా గెస్ చేసినట్టుగా మీరు చేసిన నుంచి మనం విన్న కాన్వర్సేషన్ కదా, జస్ట్ అనుష్క సీన్ విన్నాం, అనుష్క మాట్లాడిన కొన్ని డైలాగ్స్. సో హూ ఇస్ దిస్ హీరోయిన్? ఇప్పుడు వినిపించే ఈ డైలాగ్స్ లో ఈ హీరోయిన్ ఎవరు, ఈవిడ ఎవరు, ఈ మోస్ట్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఎవరు, అండ్ ఈ సినిమా ఏంటి? 972-636-1966. సో హియర్ యు గో.
1: బడ్జెట్ ఫైల్. ఏంటిది?
2: ప్యారిస్ బడ్జెట్ ఫైల్.
1: ఈ ఫైల్ బాగా స్టడీ చేసి మన కంపెనీకి పేరు తీసుకొస్తాం.
2: ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా?
1: నేనా?
2: ఇందాక అమ్మాయిలతో జోకులు నవ్వులు.
1: నువ్వేగా అందరితో సరదాగా ఉండమన్నా?
2: సరదాగా ఉండమన్నాను, సరసం ఆడమనలేదు.
1: సరసం?
2: దానికి ప్యారిస్ నుంచి పర్ఫ్యూమ్ తెచ్చావా?
1: అబద్ధం చెప్పాను, ఇందాక వస్తూ కోటీలో కొన్నాను.
2: సాయంత్రం పార్టీలో కూడా ఇలాగే ఉంటావా?
1: లేదు, వేరే డ్రెస్ వేసుకొస్తాను.

0: పిచ్చి వేషాలు లేకుండా కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయండి ప్లీజ్.
1: ఎవరండి హీరోయిన్? సరదాగా ఉండడానికి సరసం ఆడకుండా ఉండడానికి డిఫరెన్స్ ఏంటి తెలిస్తే కూడా కాల్ చేసి చెప్పచ్చు. 6361966 ఇది ఏ సినిమా? అది విషయం.
2: ఇంతకీ నీ పేరు చెప్పలేదు
0: మాతో.

0: అదండి సంగతి. సో ఎస్, ఎవరు మర్చిపోతారు కదా ఈ సినిమా. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ నాక్ అండ్ విమెన్ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి కొన్ని కొన్ని సినిమాలు చాలా చాలా ఇష్టం నాకు. అంటే సటిల్ గా ఉంటాయి కానీ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. లౌడ్ అవసరం లేదు. ఇఫ్ ఏ విమెన్ ఇస్ టు బి షోన్ యాజ్ ఎ స్ట్రాంగ్ క్యారెక్టర్, స్ట్రాంగ్ ఇండిపెండెంట్ విమెన్, మంచి స్ట్రాంగ్ మెంటాలిటీ అట్లాగా ఉండాలి అంటే లౌడ్ గా ఉండాల్సిన అవసరం లేదు ఒకప్పుడు సినిమాల్లో లాగా. కానీ ఈ మన్మధుడు సినిమాలో సొనాలి క్యారెక్టర్ ఇస్ జస్ట్ సో ఆసమ్, సో సో ఆసమ్, సో బ్యూటిఫుల్. ఓకే, నేను ఇంకొక సీన్ వినిపిస్తా, దాంతో ఈ సెగ్మెంట్ కి టాటా బాబా చెప్పేద్దాం. బట్ ఐ హావ్ అనదర్ పర్సన్ సిట్టింగ్ హియర్ నెక్స్ట్ టు మీ. మీరు నువ్వు ఎప్పుడు వెళ్తావు, నువ్వు ఎప్పుడు వెళ్తావు అని అడుగుతూ ఉన్నా ఈ క్యాండిడేట్ ని ముందుకు మీకు పరిచయం చేసి. ఈ కాన్వర్సేషన్ లో నా వాయిస్ కాకుండా ఆ ఇంకో వాయిస్ ఎవరిదో మీరు గుర్తుపెట్టిన తర్వాత చెప్పండి. ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయారు సడన్ గా? ఇప్పుడేమో
1: వచ్చే కాంతమ్మ అన్నారు, వచ్చేసాక ఇప్పుడు దాకా వెళ్ళలేదు. మీరు ఎప్పుడు వెళ్తారు?
0: మీరే చెప్పేశారా? సాదండి, ఆత్రానికి కూడా ఒక లిమిట్ ఉండాలండి.
1: అర్థం కాదు. చూద్దాం, అర్థమైంది రోజు చూద్దాం. సవాల్
0: విసురుతోంది ఈ కాంతమ్మ. ఈవిడెవరో మీకు తెలిస్తే మీరు ఫోన్ చేసి చెప్పండి. ఆవిడతో పాటు ఇప్పుడు నేను వినిపించే ఈ కాన్వర్సేషన్ లో ఈవిడెవరో కూడా చెప్పండి. క్యూరియాసిటీ
2: గురించి ఇంకోసారి మాట్లాడుకోవద్దు. యా, జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఓకే, యా, బై.
3: సీడ్లెస్ లేవా? నాకు ఇది తింటే అరగదు.
2: అసలు నువ్వు లోపలికి ఎందుకు వచ్చావు?
3: అసలు నువ్వు నా జీవితంలోకి ఎందుకు వచ్చావే?
2: పిచ్చి పిచ్చిగా ఉందా? ముందు బయటకి వెళ్ళు.
4: మా అమ్మాయి నీకు ముందే తెలుసా?
3: తెలీదు, కానీ దానికి నా గురించి అన్ని తెలుసు. నా మీద పెద్ద పుస్తకం రాస్తుంది, చింతకాయల రవి జీవిత చరిత్రపై సునీత అని.
4: చింతకాయల రవి అంటే వీడా?
3: అవునే. నా మీద ఎందుకే నీకు అంత పగ?
4: ఎందుకు వచ్చావు మా ఇంటికి?
3: నువ్వు ఆగ్రా ఫాదరు. అసలు ఈ స్కీమ్ ఏంటే? ఓహో, ఆ రోజు వాల్మార్ట్ లో నా థండరింగ్ తీసి చూసి టెంప్ట్ అయిపోయావా? దాని సైడ్ ట్రాక్ లోకి దోసేసి నువ్వు మెయిన్ ట్రాక్ వచ్చేద్దామనే?
4: ఏంట్రా, ఏదేదో వాగుతున్నావు.
3: ఏయ్ కొంగ, నువ్వు
4: కొంగ, నన్ను కొంగ అంటావా?
3: కొంగ కాకపోతే లేకపోతే నువ్వు ఊహించిన దూరం వెళ్ళిపోద్ది.
2: అది ఎప్పటికీ జరగదు.
3: డిసైడ్ అయ్యావు కదా, ఇవాళ నుంచి టార్చర్.
0: ఇందాకేమో ఆవిడ ఒక హింట్ ఇచ్చింది, ఇప్పుడేమో నేను ఒక హింట్ ఇచ్చాను. సో ఈవిడెవరు? మీరు విన్న ఆ రెండు వాయిస్లు ఎవరివి తెలిస్తే స్టూడియోకి ఫోన్ చేసి నాకు చెప్పండి. 972-636-1966. అండ్ ఇందాక మనం మన్మధుడు సినిమాలో డైలాగ్ విన్నాం కాబట్టి ఆ సినిమాలో పాట మీకోసం.

0: అదండి సంగతి. ఫ్రైడే ఈవినింగ్ ఇలాంటి పాటలు వింటే పార్టీకి వెళ్ళాలనిపిస్తుంది. ఐ కెన్ అండర్స్టాండ్, ఐ కెన్ ఇమాజిన్. సో ఐ విష్ యూ ఆల్ వండర్ఫుల్ హ్యాపీ ఫ్రైడే. ఎందుకు అప్పుడే అలా చెప్తున్నాను, ఎందుకంటే ఇక్కడ శ్రీకాంతి వచ్చి కూర్చుంది. మా కాంతమ్మ అంటే శ్రీకాంతి అనమాట. ఆవిడ పిలిచాము తొందరగా రండి అని. ఆవిడ వచ్చి మరి నేను వచ్చేసాను కాబట్టి మీరు వెళ్ళిపోవాలి కాబట్టి అదనమాట సంగతి. బట్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ stepping up Srikanthi Friday evening.
1: No problem andi.
0: And me happy hour super happy ga avalani korukuntanu.
1: Thank you nen kuda.
0: Yeah, so ivala nenu oka chinna segment lag chesanu kada indaka Chintakala Ravi cinema nunchi mana last win audio clipping. And yeah, correct gurtu pettaru adi Anushka and Venkatesh and
1: Chalapatrao gar.
0: ఇంకో క్యారెక్టర్ కూడా ఉన్నారు చలపతిరావు గారు, ఆయన కూడా గుర్తుపెట్టారు కదా. సో ఎస్, దట్ ఈస్ చింతకాల రవి సినిమా. సో ఇవాళ ఏం చేశానంటే అక్కడక్కడ నేను ఈ సినిమాలోంచి హీరోయిన్ క్యారెక్టర్స్ నుంచి వినిపించాను. అలా ఒకవేళ ఆ కాన్సెప్ట్ అనుకుంటే మైండ్ లో మీకు వెంటనే తక్కువని గుర్తొచ్చే హీరోయిన్ ఎవరు?
1: సౌందర్య.
0: ఏ సినిమా?
1: ఏదైనా ఆవిడవన్నీ సూపర్. అన్నయ్య సినిమాలో ఆవిడది చిరంజీవి గారితో యాక్షన్ ఇష్టం.
0: ఓకే, నాకు ఎప్పటికీ చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఒక హీరోయిన్ ఏదైనా ఒక హీరోయిన్ గురించి మాట్లాడాలి అని అంటే భానుప్రియ గుర్తొస్తుంది నాకు. స్వర్ణకమలంలో ఫస్ట్ నా మైండ్ లోకి ఆవిడే వస్తుంది. అంటే అఫ్ కోర్స్ ఐమ్ ఓల్డ్ స్కూల్ అనుకోండి, బట్ అంటే ఆ క్యారెక్టరైజేషన్ చాలా అంత ఇంప్రింట్ అయిపోయింది అనమాట నా బ్రెయిన్ లో చిన్నప్పటి నుంచి. ఆవిడ క్యారెక్టర్ చాలా ఇష్టం నాకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ వండర్ఫుల్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. కాల్ చేసి సమాధానాలు చెప్పి participate chesinanduku, you all have fantastic rest of the weekend and happy Friday once again. Long weekend meeku unte ganaka happy long weekend enjoy cheyandi. Stay happy, stay peaceful, stay fit and stay positive. Nen velipothunanu, but Srikanthi ki appu cheppi happy hour is beginning right after this song and the commercial break. Once again, thank you Srikanthi.
1: Ayyo parledandi.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. Hello, hello. Are you ready to get your Halloween on? E Halloween ki me Radio Surabhi is bringing you spook and sparkle with Hareli Fresh Market Prosper on October 10th from 5 p.m. onwards. Oh, let us give away. కావాలా మీరే విన్నర్ అవ్వాలా అయితే కమ్ డ్రెస్డ్ టు ఇంప్రెస్ కార్ టు కార్ హాప్ చేయండి ట్రంక్ ఆర్ ట్రీట్ లో పార్టిసిపేట్ చేసి టేక్ ఎక్సైటింగ్ గివ్ అవేస్ హోమ్ ఇంతకంటే బెస్ట్ పార్ట్ చెప్పనా ఫ్రీ ఎంట్రీ అండ్ ఫ్రీ పార్కింగ్ కమ్ సెలబ్రేట్ హాలోవీన్ విత్ రేడియో సురభి స్పూక్ అండ్ స్పార్కిల్ అక్టోబర్ 10th 4 p.m. onwards at Hareli 5530 West University Drive come for the treats stay for the sparkle
1: Money isn't just meant to be earned. It's meant to fuel your dreams. Radio Surabhi, meekandistondi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
0: బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట
2: ఇప్పటిదాకా నువ్వు చేసినా నీకు ఎన్ని ఆఫర్ లెటర్లు
0: అవుతుంది బ్రో ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ ఎస్ట్రాలజీ మీ ఇంట్లో ఇబ్బందులైనా ఉద్యోగంలో సమస్యలైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా డాలస్ లో ఎక్స్పర్ట్ ఎస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com ఒక సెలబ్రేషన్ ని అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ గా మార్చుకోవాలి అంటే జస్ట్ డెకోర్ సరిపోతుందా యు నీడ్ ద రైట్ విజన్ లక్కీ ఫర్ అస్ మనకి లక్కీ చార్మ్స్ డెకోర్ ఉంది మన డాలస్ బేస్డ్ లక్కీ చార్మ్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఫుల్ సర్వీస్ ఈవెంట్ ప్రొడక్షన్ మనకు అందిస్తున్నారు ఓన్లీ డెకరేషన్ స్టేజింగ్ మాత్రమే కాదు దే డూ అ ఫుల్ ఆన్ ఈవెంట్ ప్రొడక్షన్ వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా కార్పొరేట్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా లోకల్ టు డాలస్ అయినా అక్రాస్ ద యుఎస్ ఎక్కడైనా ట్రెడిషనల్ ఇండియన్ మండపాల దగ్గర నుంచి లగ్జరీ సెటప్స్ వరకు ఎనీథింగ్ దట్ యూ నీడ్ యువర్ వే దే కెన్ క్రియేట్ To book, call 469-925-5868 or visit luckycharmsdecor.com.
3: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి
0: చందు మరి వండనా
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల
0: పిచ్చి చందు స్వదేశీ మీట్ ఉంది కదా వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది సో టెండర్ సో జ్యూసీ కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు జస్ట్ మటనే కాదు వాళ్ళ ఫిష్ చికెన్ ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ
3: స్వదేశీ మీట్ ఫ్రెష్ టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ
4: ఇండియా వెళ్ళాలేమోరా నేను
5: ఇప్పుడు ఇండియా ఎందుకురా
4: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి కిడ్స్ కి అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్ క్రౌన్స్ బ్రిడ్జెస్ ఎక్స్ట్రాక్షన్స్ ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్ ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్ Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane. వెల్కమ్ బ్యాక్ ఎవరు వచ్చేసారు ఎస్ నేను మీ శ్రీకాంతి ఈ రోజు ఫ్రైడే అంటే శ్రీకాంతి రావాల్సిందే హ్యాపీ అవర్ 7 o'clock కి స్టార్ట్ అవుతుంది కానీ ఈ రోజు మనం రాజేశ్వరి గారిని తొందరగా పంపించేసి ముందే మొదలు పెట్టేశామన్నమాట సో హ్యాపీ అవర్ కొంచెం తొందరగా మొదలైంది విచ్ ఇస్ ఫైన్ హ్యాపీ అవర్ తొందరగా మొదలైతే కిడ్స్ కి షుడ్ బి హ్యాపీ ఎందుకంటే కిడ్స్ ట్రివియా క్వశ్చన్ కి మనకి బోల్డ్ టైం వచ్చిందనమాట ఎస్ ఎస్ హోప్ఫుల్లీ పిల్లలందరూ ఉన్నారనుకుంటాను క్లాసెస్ అయిపోయి కరెక్ట్ గా మీరు స్టార్ట్ అయ్యేలోగా క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి అండ్ యూ కెన్ కమ్ ఇన్ టు ద కార్ అండ్ స్టార్ట్ ది కిడ్స్ ట్రివియా అనే బదులు ఫ్యామిలీ ట్రివియా క్వశ్చన్స్ అంటే బెటర్ ఏమో ఎందుకంటే నేను ఎప్పుడు క్వశ్చన్స్ అడిగినా కూడా పిల్లలు కొంచెం మొహమాట పడుతూ ఉంటారు కానీ పేరెంట్స్ వాంటెడ్ టు ఆన్సర్ ఆన్ దేర్ బిహేవ్ విచ్ ఇస్ ద వండర్ఫుల్ థింగ్ దట్ ఐ వాంట్ సో ది కిడ్స్ ట్రివియా క్వశ్చన్ అనేది తీసేసి ఫ్యామిలీ ట్రివియా క్వశ్చన్స్ అని పెడితే ఎంత బాగుంటుంది సో అలానే పెట్టేద్దామని డిసైడ్ అయిపోయాను ఈ రోజు నుంచి దాన్ని నామకరణం చేసేసాను సో ఇట్ ఇస్ గోయింగ్ టు బి అ ఫ్యామిలీ ట్రివియా క్వశ్చన్ సో లెట్స్ స్టార్ట్ కానీ అది మొదలు పెట్టే ముందు నేను ఈ వారం అంతా ఎంత విన్న పోని పాట ఒకటి మీ అందరికి ప్రెసెంట్ చేద్దాం అనుకుంటున్నాను సో ఈ పాట విన్న వచ్చేసేయండి ఎందుకంటే చాలా చిన్న పాట అది పాట స్టార్ట్ అయిపోగానే మనం మన క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఏమంటారు? ఓకే, అంత వాల్యూమ్ అయితే పెంచండి. ఓకే, హియర్ యు గో. వస్తుంది, మ్యూట్ లో ఉంచండి, ఉండండి, నేను అన్మ్యూట్ చేసి పెడతాను. అది

నాకు ఒక లైక్ కొట్టండి, బాగుంది కదా. సో అసలు ఈ వారం అంతా విని విని అసలు ఆ పాట అయితే మైండ్ లోంచి పోవట్లేదు. జిమ్ జిమ్ తారా, జిమ్ జిమ్ తారా, జిలేబి తేరా చిన్నోడా. సో ఐ థాట్ ఆఫ్ ప్లేయింగ్ దట్ సాంగ్ ఫస్ట్. ఇంకోటి పాట కూడా ఉంది కదా స్లోగా ప్రోగ్రామ్ మధ్యలోకి వెళ్ళిన తర్వాత, అది కూడా ప్లే చేద్దాము. ఫ్రైడే అంటే ఆ మాత్రం జోష్ ఉండాలి, ఎందుకంటే దిస్ ఇస్ హ్యాపీ అవర్ విత్ మీ శ్రీకాంతి, ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3. ఓకే, సో మన ట్రివియా క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం కొంతసేపట్లో. నెక్స్ట్ ట్రివియా క్వశ్చన్ ఏం అడుగుదాము అని ఆలోచిస్తున్నాను. ఈజీ వాటితో స్టార్ట్ చేసేద్దాం, సో దాట్ స్లో స్లోగా మన మోతాదు పెంచుకుంటూ వెళ్ళొచ్చు. ఏమంటారు? ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఎవరెవరు ఆన్సర్ చేస్తారో చూద్దాము, ఫోన్స్ ఎవరెవరు రెడీగా పెట్టినా చూద్దాము. హూ ఇస్ ద మోస్ట్ రికగ్నైజబుల్ డిస్నీ క్యారెక్టర్? ఈ ఆన్సర్ తెలియాల్సిందే, ఎవరికైనా తెలియాల్సిందే ఈ క్వశ్చన్ కి ఆన్సర్. సో ఖచ్చితంగా స్టూడియోకి ఫోన్ చేసేసి హూ ఇస్ ద మోస్ట్ రికగ్నైజబుల్ డిస్నీ క్యారెక్టర్ తెలిస్తే వెంటనే స్టూడియోకి కాల్ చేసి చెప్పేసేయండి. నేను ఏ పాట వేద్దామా అని ఆలోచిస్తున్నాను. ఇంతలో మన నా జనరేషన్ లో మన వాసు గారి పాట ఏదైతే ఉందో అది ప్లే చేయడం జరుగుతుంది. చూసేద్దాం, వినేద్దాం. ఈలోగా డు నాట్ ఫర్గెట్ ద క్వశ్చన్, హూ ఇస్ ద మోస్ట్ రికగ్నైజబుల్ డిస్నీ క్యారెక్టర్? మీరు అనుకున్నది ఏదైనా కూడా రైట్ ఆన్సరే, ఆన్సర్ అదే అవ్వాల్సిన అవసరం లేదు. సో ఫోన్ తీసేసేయండి, చెప్పేసేయండి. ఫోన్ చేయాల్సిన నెంబర్ 972-636-1966 ఈజ్ ఆర్ ద స్టూడియో నెంబర్. అండ్ హియర్ యూ గో ద సాంగ్.

ఒక అద్భుతమైన పాట వాసు మూవీలోంచి విని మీరందరూ వింటూ ఉండగా మన కిటకటక కాలర్స్ కాల్ చేసి చెప్పేశారు. అండ్ ద ఫస్ట్ కాలర్ ఆఫ్ ద డే ద క్యూట్ విముద. విముద అని అడిగాను, విముద డూ యూ నో ద నేమ్ ఆఫ్ యూర్ మీనింగ్ ఆఫ్ ద నేమ్ అంటే ఎస్ నాకు తెలుసు లక్ష్మీ జే జే అని చెప్పింది. ఎంత క్యూట్ గా చెప్పింది తెలుసా. సో విముద దాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. హూ ఇస్ ద మోస్ట్ రికగ్నైజబుల్ దిస్ నీ క్యారెక్టర్ విచ్ ఇస్ మిక్కీ మౌస్ అండ్ విముద యూ సర్టన్లీ సెడ్ ఇట్ రైట్. అండ్ దెన్ రవికాంత్ గారు కాల్ చేశారు, వాళ్ల బాబు ఆకాష్ చెప్పారు ఎస్ ఆకాష్ ఇస్ ఆల్సో రైట్. ఆల్సో మనకి క్యూట్ విముద ఒక రిక్వెస్ట్ సాంగ్ అడిగింది అనమాట, నాకు మేడిన్ ఆంధ్ర పాట వేయరా అని. ఆ పాటను లైన్అప్ చేసేసాను, ఖచ్చితంగా వేస్తాను క్యూట్ విముద కోసం. అయితే ఇది డ్రైవ్ టైం, నేను రాజేశ్వరి గారి కంటే కొంచెం రాజేశ్వరి గారు మీ పంపించేసి నేను ముందు తీసేసుకున్నాను కాబట్టి డ్రైవ్ టైం దో ఇట్ ఇస్ హ్యాపీ అవర్ డ్రైవ్ టైం కంటిన్యూ అవుతుంది. మీరెవరైనా గనక ఫోన్ చేసి మీ రిక్వెస్ట్ సాంగ్స్ ఉంటే ఖచ్చితంగా చెప్పండి అండ్ కమ్ ప్రిపేర్డ్ విత్ యువర్ రిక్వెస్ట్ సాంగ్స్ సో దట్ యూ కెన్ ఆస్క్ మీ అండ్ టైమ్ ఇస్ స్టిల్ 7 అని అంటా అనుకుంటున్నారా? కాదు, ఆల్వేస్ యువర్ చాయిస్. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అడగండి, ఎప్పుడు కావాలంటే మేము అప్పుడు వేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడి అడిగేసే ముందు ఈజీ అడగనా కష్టమైంది అడగనా? మన పిల్లలు కదా. విచ్ సూపర్ హీరో హ్యాస్ ద నిక్ నేమ్ మ్యాన్ ఆఫ్ స్టీల్? విచ్ సూపర్ హీరో హ్యాస్ ద నిక్ నేమ్ మ్యాన్ ఆఫ్ స్టీల్? ఈ క్వశ్చన్ కి కనుక మీకు అందరికి ఆన్సర్ తెలిస్తే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా టకటక ఫోన్ తీసి చెప్పేసేయండి చక్షక. 9726361966 ఇస్ ద స్టూడియో నెంబర్. అయితే నేను ఇలా ఒక్కసారి అనౌన్స్మెంట్స్ చూసుకుని మీతో మళ్లీ బోల్డ్ ముచ్చట్లు పెడతాను. ఈలోగా ఎవరైనా కాలర్స్ వస్తే నేను ఖచ్చితంగా ఆన్లైన్ తీసుకుంటాను. ఆహా, నాకు అట్లా మా యాడ్ బోర్డ్ చూడంగానే ఫస్ట్ మన ఆడవాళ్ళకి నచ్చేది ఏంటి, గోల్డ్ డైమండ్స్ అంటే అసలు కన్నట్లు వెళ్ళిపోతున్నారు రేపుకే. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో ద సీజన్ ఆఫ్ జ్యువెలరీ, ద సీజన్ ఆఫ్ ఆఫర్స్ ఇస్ హియర్. గోల్డ్ 22-క్యారెట్ జ్యువెలరీ అండ్ డైమండ్స్ పోల్ కి అండ్ ప్రెషియస్ జెమ్ జ్యువెలరీ మీద మేకింగ్ చార్జెస్ పై అప్ టు 50% వరకు సేవ్ చేసుకోండి. సో ప్లీజ్ ప్లీజ్ కాదది ప్లస్ డైమండ్స్ ప్రెషియస్ జెమ్స్ అండ్ పోల్ కీ వాల్యూ పై అప్ టు 40% ఆఫ్ 916 గోల్డ్ ఎక్స్చేంజ్ పై 0 డిడక్షన్ అండ్ 8 grams గోల్డ్ కాయిన్స్ పైన నో మేకింగ్ చార్జెస్. ఆహా, ఎంత వినసొంపుగా ఉన్నాయి. ఏంటి 50% వరకు సేవ్ చేసుకోండి, ప్లస్ డైమండ్స్ ప్రెషియస్ జెమ్స్ పోల్ కీ వాల్యూ పై అప్ టు 40% ఆఫ్, 916 గోల్డ్ ఎక్స్చేంజ్ పై 0 డిటెక్షన్ అండ్ 8 grams గోల్డ్ కాయిన్స్ పైన నో మేకింగ్ చార్జెస్. ఆహా, ఇది కదా ఆఫర్ అంటే, దసరా ఆఫర్ అంటే ఇట్లా ఉండాలి. ఆఫర్ వ్యాలిడ్ అంటిల్ నవంబర్ 8. ఇంకేంటి, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, 5811 ప్రెస్టన్ రోడ్, ఫ్రిస్కో. సో దిస్ ఇస్ ద అడ్రస్. వెళ్ళిపోండి. మలబార్ గోల్డ్ అండ్ జ్యువెలర్స్ ఇస్ ద డెస్టినేషన్ ఫర్ యువర్ వండర్ఫుల్ నెక్స్ట్ పర్చేస్. సో క్వశ్చన్ కి ఆన్సర్ తెలిసిన వాళ్ళు వెంటనే ఫోన్ చేయొచ్చు. విచ్ సూపర్ హీరో హ్యాస్ ద నిక్ నేమ్ మ్యాన్ ఆఫ్ స్టీల్? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తూ మీరందరూ విముద కోరిన ఈ అద్భుతమైన పాటని కూడా వినొచ్చు, విచ్ ఇస్ మై ఫేవరెట్ సాంగ్ టు. థ్యాంక్ యూ సో మచ్ విముద ఫర్ రిక్వెస్టింగ్. హియర్ యు గో.

అలా పవన్ కళ్యాణ్ గారి మంచి పాట విన్నాక ఫ్రైడే రోజుకి మంచి ఊపు వచ్చేస్తుంది అందరిలో, ఏమంటారు కాదంటారా? అండ్ థ్యాంక్ యూ సో మచ్ విముద ఫర్ రిక్వెస్టింగ్ దట్ వండర్ఫుల్ వండర్ఫుల్ సాంగ్. అయితే నేను ఈ సాంగ్ కి సంబంధించి ఒక చిన్న మెమరీ వచ్చింది, మీరందరూ ఆ పాట వింటుండగా నాకైతే చాలా తక్కువ కాలర్స్ వచ్చినారు, కానీ వచ్చిన వాళ్ళలో కొంతమంది కరెక్ట్ గా చెప్పారు, కొంతమంది ఇది ఈజీ క్వశ్చన్ అడిగితే ఈజీ క్వశ్చన్ కదా అందరు చేసేస్తారు అనుకుంటారు, కష్టమైన అడిగితే కష్టం అమ్మో నేను చెప్పలేని చేయలేను అనుకుంటారు, కాల్ చేయరు. సో ఇది మీడియం క్వశ్చన్, హూ విచ్ సూపర్ హీరో హ్యాస్ ద నిక్ నేమ్ మ్యాన్ ఆఫ్ స్టీల్? ఓకే, ఈ సూపర్ హీరో అండర్వేర్ పైన వేసుకుంటాడు, ప్యాంట్ వేసుకుని అండర్వేర్ వేసుకుంటాడు. దీనికంటే ఇంకా సింపుల్ క్లూ నేను ఇవ్వలేను, మీరందరూ ఆలోచించలోగా. నేను ఈ క్వశ్చన్ ఇంకా ఓపెన్ ఉంది, ఎవరైనా కాల్ చేయాలంటే చెయ్యండి, నేను కొన్ని ముచ్చట పెడతాను మన వాళ్ళతోటి. ఏంటంటే ఈ మేడ్ ఇన్ ఆంధ్ర సాంగ్, నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉండేవాడు, ఆ అబ్బాయి అప్పట్లో మా ఇంటర్మీడియట్ అండ్ ఇంజనీరింగ్ డేస్ లో, అప్పుడు చెన్నైలో ఇంజనీరింగ్ కాలేజ్ అంటే అది ఒక రకమైన కిక్ ఉండేది అనమాట, ఎందుకో అందరికి క్రేజ్ ఉండేది, చెన్నైలోకి వెళ్ళి ఇంజనీరింగ్ చేశారంటే అబ్బో సూపర్ అనమాట, తోపది తోపు తురుము. అలాగా మన అరుణాచలం ఉంది కదా, అక్కడ అరుణాచలంలో ఒక మంచి కాలేజ్ లో అరుణై ఇంజనీరింగ్ కాలేజ్ లోకి వెళ్లి చేరాడు ఫ్రెషర్ బాబు. అప్పుడే సినిమా రిలీజ్ అయింది, ఎందుకు అనుకున్నాడో తెలియదు కానీ ఫ్రెషర్స్ డే రోజు ఈ పాటకి డాన్స్ కి సాంగ్ చేయాలనుకున్నాడు, చేశాడు. సీనియర్స్ ఊత రేవు పెట్టారనమాట వాణ్ణి. సో నాకు ఈ పాటతో అంత మంచి మెమరీ ఉంది. వాడు చెయ్యక ముందు నాకు చెప్పాడు, నాకు చేసిన వీడియోస్ అవి పంపించాడు ఫ్రెండ్స్ కి, నాకు అందరికి పంపించాడు, చితక్ కొట్టిన తర్వాత వీడియోలు కూడా పంపించారు. సో ఈ పాట ఎప్పుడు విన్నా నాకు చితక్ కొట్టిన వాడి ఫేసే గుర్తొస్తుంది. బట్ ఎనీవేస్, ఈ సాంగ్ ఈజ్ మై మోస్ట్ మోస్ట్ ఫేవరెట్ సాంగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ విముద. అయితే మనం మీరందరూ ఈ మ్యాన్ ఆఫ్ స్టీల్ ప్యాంట్ వేసుకుని అండర్వేర్ వేసుకుని అతను ఎవరో ఆలోచించేలోగా నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం, చూద్దాం ఇది ఎవరు ఆన్సర్ చేస్తారో. యా, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఎల్లో స్పాంజ్ హూ లివ్స్ ఇన్ అ పైనాపిల్ అండర్ ద సీ? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పి తీరాల్సిందే, నాకు కూడా తెలుసు ఆన్సర్ దీనికి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఎల్లో స్పాంజ్ హూ లివ్స్? ఓకే చూద్దాం ఎవరో చేస్తున్నారు, ట్రై చేస్తాం. హలో, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? ఎస్. ఏంటి సిగ్గుపడ్డారా, మొహమాట పడ్డారా, సిగ్గుతో కూడిన మొహమాటమా, అలా కట్ చేసేసారేంటి, నేను హలో అనగానే? ఓకే, నెక్స్ట్ టైం కాలర్స్ ఎవరు కాల్ చేసినా దయచేసి మీరు ఆన్ ఎయిర్ తీసుకునే మాట అయితే నేను మిమ్మల్ని మీ రేడియో వాల్యూమ్ తగ్గించేస్తే నా మాట మీకు కరెక్ట్ గా వినిపిస్తుంది అనమాట. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఎల్లో స్పంజ్ హూ లివ్స్ ఇన్ అ పైనాపిల్ అండర్ ద సీ? అయితే మన కావ్య వండర్ఫుల్ వండర్ఫుల్ సాంగ్ అయితే రిక్వెస్ట్ చేసింది, ఈ పాట మీరందరూ వినేలోగా నేను వెళ్లి ఆ మిస్డ్ కాల్ ఇచ్చిన కాలర్ ఎవరి సంగతి చూస్తాను. ఓకేనా? అండ్ హియర్ ఇస్ ద వండర్ఫుల్ సాంగ్ బై కావ్య, దిస్ ఇస్ ఫర్ యూ.